శ్రీ భగవంతుడు అనేటువంటి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడు, కాలోస్మి లోకక్షయ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తం య ప్రవృత్త అని చెప్పుంటున్నాడు. కాబట్టి నేనే కాలాన్ని, సమస్త లోకాలను నాశనం చేసేటువంటి కాలాన్ని నేనే, నేను ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా నాశనం చేయడానికి వచ్చాను అని కృష్ణుడు అంటాడు భగవద్గీతలో 11వ అధ్యాయం. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో క్యాలెండర్ అనేటువంటి పదం ఉంది కదా, అది కూడా సంస్కృతంలో కాల అనేటువంటి పదం నుంచే వచ్చిందని చెప్పి అంటారు. రెండు విశేషం క్యాలెండర్ అని చెప్పి అంటాం. క్యాలెండర్ అనేటువంటి పదం కాలము అనేటువంటి సంస్కృత పదం నుంచి వచ్చింది. అలాగే ఇంగ్లీష్లో మంత్ అనేటువంటి పదం ఏదైతే ఉందో అది వైదిక విధానంలోని మూన్ అనేటువంటి పదం నుంచి. మూన్ అంటే ఏమిటి, చంద్రుడు. అదే ఉంది కదా, మనకి చంద్రునికి ఉన్నటువంటి పేర్లు ఏమిటి, సోమ అనేటువంటిది పేరు. ఇంకేమున్నాయి పదాలు చంద్రునికి? సరే, ఏమైనప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే ఇంగ్లీష్లో మంత్ అనేటువంటిది మూన్ అనేటువంటి ఇంగ్లీష్ పదం నుంచి వచ్చింది, అంటే చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి లెక్క వేసేది అని అర్థం. అంటే పూర్వం ఈ చంద్రుని యొక్క అంటే ఈ యొక్క రాశి చక్రంలో చంద్రుని యొక్క కదలికలు ఏవైతున్నాయో దాని ఆధారంగానే కాలం అనేది లెక్క వేయబడేది అనేది సూచిస్తుంది ఈ మంత్ అనేటువంటి పదం. ఎందుకంటే మంత్ అనేటువంటి పదం మూన్ అనేటువంటి శబ్దం నుంచి వస్తుంది కాబట్టి. అంటే చంద్రుని యొక్క గమనాన్ని బట్టి నెలలు లెక్క వేసేవారు. వాస్తవానికి మన వైదిక విధానంలో ఎలా లెక్కేస్తారు, చంద్రమానాన్ని బట్టి లెక్క వేస్తారు. మరి ఈ సోలార్ అనేటువంటి పదం ఏదైతే ఉందో, అంటే ఈ సోలార్ ఇయర్, ఇప్పుడు ఏదైతే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నదాన్ని ఏమంటాం, సోలార్ ఇయర్ అని చెప్పండి, అంటే సౌరమానం అని చెప్పుంటాం. అది లాటిన్లోని సోలారిస్ అనేటువంటి పదం నుంచి వచ్చిందట. మరి ఈ లాటిన్లో సోలారిస్ అనేటువంటి పదం సంస్కృతంలో సూర్య అనేటువంటి పదం నుంచి వచ్చింది అని చెప్పుకుంటారు. అలాగే సంస్కృతంలో ఉన్నటువంటి అంటే పగలనే దాన్ని అహో అని చెప్పుంటారు, అహోరాత్రులు అని చెప్పుంటాం కదా, అహోరాత్రులు కష్టపడుతున్నాడంటాం. అహో అంటే ఏమిటి, దినము అని అర్థం. రాత్రి అంటే మనకు తెలుసు.

0: ఉంది.
1: వాటి నుండే మనకి ఈ హోరా అనేటువంటి పదం వచ్చింది. మనకి సంస్కృతంలో హోరా అనే పదం ఉంది, హోరా శాస్త్రం అంటారు. హోరా శాస్త్రం అంటే ఏమిటి? హోరా శాస్త్రం అంటే ఒక రోజుని లెక్కించేటువంటి విధానం. హోరా అంటే అహోరా, అహోరాత్రులు అని చెప్పి అంటాం కదా. ఈ అహోరాత్రుల్లో హోరా అనే పదాన్ని తీసుకుంటారు. దాని నుంచే ఇంగ్లీష్లో హవర్ అనే పదం వచ్చింది, HOUR, హవర్ అనేటువంటి పదం వచ్చింది దాని నుంచే. కాబట్టి ఈ ఆధునిక కాల గణనలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మూలాలు వైదిక సంస్కృతిలో ఉన్నాయి. ఎందుకంటే మరి ఈ కాలగణన అనేటువంటిది వైదిక అంటే ప్రాచీనమైనటువంటి వైదిక ఋషులు ప్రపంచానికి ఇచ్చినటువంటి ఒక బహుమానం అని చెప్పుకుంటున్నారు. కాలాన్ని గణించేటువంటి విధానం ఏదైతే ఉందో అది. కాబట్టి వైదిక సంస్కృతి మనం చూస్తే ఎంతో క్షుణ్ణంగా ఈ సూర్యచంద్రుల యొక్క వారి యొక్క గతులు ఎలా ఉంటాయి, సూర్యచంద్రుల యొక్క గతి చాలా స్థిరంగా ఉంటుంది అనమాట. అవి స్థిరంగా కదులుతాయి, అంటే వేగం పెరిగిపోవడం వేగం తగ్గిపోవడం అనేది ఉండదు. మీరు చూడండి, ఒకరోజేమో ఉదయం 12 గంటలు ఉండి ఇంకో రోజు 13 గంటలు 14 గంటలు ఉంటుందా? ఉండదు. లేదా ఒకేసారి 7 గంటలకు 6 గంటలకు తగ్గిపోతుందా? తగ్గిపోదు, స్థిరంగా ఉంటుంది వాటి కదలిక. కాబట్టి ఈ వైదిక సంస్కృతిలో మనకి ఈ సూర్యచంద్రుల యొక్క ఈ స్థిరమైనటువంటి గతుల ఆధారంగా సహజమైనటువంటి కాలగణన చాలా చక్కగా వివరించబడింది అనమాట. మరి దీనితో పోల్చితే ఈ భూమిపై ఉన్నటువంటి ఇతర సంస్కృతుల యొక్క కాలగణన లెక్కలు చాలా ఎలా ఉంటాయంటే ఎక్కడో ఆదిమ జాతి వాళ్ళ లెక్కల్లో ఉంటాయని చెప్పుకుంటారు, వైదిక సంస్కృతి లెక్కలతో పోల్చి చూస్తే. మరి శ్రీమద్ భాగవతం ఈ విశ్వం యొక్క ఆయుష్యుని మనకి వివరించింది, చాలా ఖచ్చితంగా దానిని కొలిచింది అనమాట. మరి భూమిపై ఉన్నటువంటి ఏ సంస్కృతి కూడా ఇప్పటి వరకు అసలు ధైర్యం చేయలేదు ఈ విశ్వం యొక్క ఆయుష్ను లెక్క వేయడంలో. కానీ శ్రీమద్ భాగవతంలో విశ్వం యొక్క ఆయుష్ గురించి చెప్పారు. ఎవరు ధైర్యం చేస్తారు చెప్పండి, విశ్వం యొక్క ఆయుష్ను ఎవరు అంచనా వేయగలరు? చేయలేరు. మరి ప్రళయకాలంలో మనం చూస్తే, ప్రళయం అంటే మనకు తెలిసిందంటే విశ్వ వినాశన సమయంలో, ఎప్పుడైతే సూర్యుడు మరియు సూర్యదేవుడు వారి యొక్క వేడిని 12 రెట్లు అధికం చేస్తారో చూడండి, విలయ సమయంలో ఏమవుతుందంటే సూర్యుడు తన యొక్క వేడిని 12 రెట్లు ఎక్కువ చేస్తాడు, ఇందుకోసం కాల్చివేయడం కోసం ప్రతిదాన్ని కూడా. ఆ సమయంలో అంటే అప్పటికి ఈ విలయం నాటికి బ్రహ్మదేవుని యొక్క 100 సంవత్సరాలు గడిచిపోతాయి. మరి ఈ విశ్వం ఏదైతే మనందరినీ కూడా మనని పోషించేటువంటి విశ్వం ఏదైతే ఉందో ఇది కాలగర్భంలో తెలిసిపోతుంది అనమాట. కాలానికి ఇది ఏమంటారు వలిగిపోతుంది అనమాట ఈ విశ్వం. మరి ఈ వైదిక గణితం ఏదైతే ఉందో ఇది విశ్వం యొక్క ఆయుర్దాయాన్ని చాలా ఖచ్చితంగా లెక్కవేయగలదు. ఎందుకంటే ఇతర సృష్టింపబడిన భౌతిక వస్తువులు లాగే ఈ విస్తృతమైనటువంటి విశ్వానికి కూడా ఒక స్థిరమైనటువంటి ఆయుర్దాయం అనేటువంటిది ఉంది విశ్వానికి కూడా. ఎలాగైతే ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా, అలాగే విశ్వానికి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఆయుష్ ప్రమాణం అనేటువంటిది ఉందన్నమాట. మరి ఇదంతా కూడా దేనిపై ఆధారపడి ఉంటుంది అంటే ఈ కాల సిద్ధాంతం పైన ఆధారపడి ఉంటుంది, ఈ కాల గమనం పైన ఆధారపడి ఉంటుంది. వివిధ పురాణాల్లో ముఖ్యంగా భాగవత పురాణం, విష్ణు పురాణం, పద్మ పురాణం మరియు బ్రహ్మాండ పురాణాల్లో ఈ భౌతిక విశ్వం ఏదైతే ఉందో ఇది బ్రహ్మాండముగా వివరించబడింది. బ్రహ్మాండం అంటే ఏమిటి? బ్రహ్మ యొక్క అండము అని అర్థం. అంటే ఈ అండం ఎందులో అయితే మనం జీవిస్తున్నామో ఇది భౌతిక శక్తి యొక్క 8 పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పొరలతో కూడుకుని ఉన్నటువంటిది అనమాట. ఎలాగా అంటే వాటి యొక్క మందాలు ఒకదానికంటే ఒకటి మందంగా ఉంటాయి. అంటే ప్రతి పొర కూడా అంటే ముందు దానికంటే 10 రెట్లు మందంగా ఉంటుంది. మొట్టమొదటి పొర ఏమిటి? మొట్టమొదటి పొర భూమి పొర ఉంటుంది, దానికంటే 10 రెట్లు మందంగా నీటి పొర ఉంటుంది, నీటి పొర కంటే 10 రెట్లు మందం అగ్నిపొర, అగ్నిపొర కంటే 10 రెట్లు మందం వాయుపొర, వాయుపొర కంటే 10 రెట్లు మందం ఆకాశం పొర, దానికంటే మనసు, దానికంటే బుద్ధి, దాని తర్వాత మహత్తత్వం, ఇలా 8 పొరలు ఉంటాయి అనమాట. కాబట్టి ఈ విధంగా ఈ 8 పదార్థాలు ఏవైతే ఉన్నాయంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, అలాగే మనసు, ఆకాశము, బుద్ధి, అలాగే విద్యాహంకారం, ఇవి 8 పొరలు అనమాట. మరి ఇది చాలా మరి మనం ఊహించసక్యం కానటువంటి అంత విస్తృతమైనటువంటిది. ఇందులో అసంఖ్యాకమైనటువంటి విశ్వాలు ఉంటాయి. ఇది బ్రహ్మ

అంటాంలో ఈ బ్రహ్మాండం యొక్క పొర గురించి, పెంకు గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాని లోపల అసంఖ్యాకమైనటువంటి విశ్వాలు ఉంటాయి. ప్రతి విశ్వము కూడా ఒక బ్రహ్మ చేత అధిష్ఠితమై ఉంటుందన్నమాట. ప్రతి విశ్వానికి ఒక బ్రహ్మదేవుడు అంటే ఆయన అధిష్టాతగా ఉంటాడు అని చెప్తున్నారు. ఇది ఒక బ్రహ్మాండం అని చెప్పుకుందాం. ఈ ప్రతి బ్రహ్మాండానికి ఒక బ్రహ్మదేవుడు అధిష్టాతగా ఉంటాడని చెప్పుకున్నాం. మరి ఈ భౌతిక ప్రపంచంలో ఇలాంటి బ్రహ్మాండాలు అనేకమైనటువంటి ఉన్నాయి, అసంఖ్యాకమైనటువంటి బ్రహ్మాండాలు ఉన్నాయి. ప్రతి బ్రహ్మాండానికి ఒక బ్రహ్మ అధిష్టాతగా ఉంటాడు. అలాగే మనలాగే ఆ బ్రహ్మదేవుడు కూడా కాలానికి బలైపోవలసింది ఏదో ఒక రోజు, అంత గొప్ప ఆయుష్ ఉన్నటువంటి వాడైనా సరే. మరి మనకి అవగాహన కావడం కోసం మనకి కొంచెం రమారమి లెక్క వేయబడింది అనమాట. అంటే ఈ మొత్తం భౌతిక విశ్వాల యొక్క మొత్తం భౌతిక విశ్వాలు ఎన్ని ఉంటాయనేది రమారమి లెక్క వేయబడిందట. ఇవన్నీ కూడా ఏమిటంటే అసంఖ్యాకమైనటువంటి సంఖ్యలో ఉంటాయి భౌతిక విశ్వాలు, భౌతిక ప్రపంచాలు. ఇవన్నీ కూడా కృష్ణుని యొక్క మొత్తం సృష్టిలో పావుభాగాన్ని ఆక్రమిస్తాయని చెప్పారు. అంటే అసలు భౌతిక విశ్వం ఎంత ఉందనేది మనకు ఒక అంచనా రావడం కోసం ఏం చెప్పారు, మొత్తం కృష్ణుని యొక్క సృష్టిలో భౌతిక ప్రపంచం అంతా కూడా ఎంత ఉంటుంది, ఒక పావు భాగం అని చెప్పున్నారు. మరి ఆధ్యాత్మిక ఆకాశం లేదా ఈ ముప్పావు శక్తి ఏదైతే ఉందో భగవంతునిది, అందులో నిత్యమైనటువంటి అక్కడ బద్ధులు కానటువంటి జీవులు ఉంటారు. వాడు అందరూ కూడా భగవంతుని యొక్క భక్తులు, కృష్ణుని యొక్క భక్తులు ఉంటారనమాట మిగతా ముప్పావు ప్రదేశంలో. మరి పదార్థానికి వ్యతిరేకమైనటువంటి ఆ ప్రపంచంలో అంటే యాంటై మ్యాటర్ అని చెప్పంటారు, అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆ ప్రపంచంలో కాలం అనేది అసలు ఒక విషయం కాదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పౌరులందరూ కూడా వైకుంఠానికి చెందినటువంటి వాళ్ళు, వాళ్ళంతా కూడా ముక్త అంటే నిత్యముక్తులైనటువంటి భక్తులు. వాళ్ళందరూ కూడా సచ్చిదానంద స్థితిలో నెలకొని ఉంటారు. సచ్చిదానంద స్థితి అంటే శాశ్వతమైనటువంటి జ్ఞానము మరియు ఆనందంతో కూడినటువంటి అస్తిత్వాలను కలిగి ఉంటారు. శ్రీల ప్రభుపాదులు వివరిస్తున్నారు ఎక్కడంటే శ్రీమద్ భాగవతం 9వ స్కందం 24వ అధ్యాయం 58వ శ్లోకంలో దానికి ఇచ్చినటువంటి భాష్యంలో ప్రభుపాదులు వారు చెప్తున్నారు. ఏముంటారంటే జీవులందరూ కూడా పూర్ణ పురుషోత్తమ భగవాను యొక్క అంశాలు. మరి వారందరూ కూడా గుణరీత్యా భగవంతుడంతటి శ్రేష్టమైనటువంటి వాళ్ళు, కానీ పరిమాణరీత్యా భగవంతుడికి జీవులకి మధ్య ఎంతో గొప్ప భేదం ఉంది. ఎందుకంటే భగవంతుడు అనంతమైనటువంటి వాడు, కానీ జీవులేమో పరిమితమైనటువంటి వారు. ఆ విధంగా భగవంతుడు అనంతమైనటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. ఇది భోగించేటువంటి సామర్థ్యం అనంతంగా ఉంటుంది భగవంతునిలో, కానీ జీవులకు మాత్రం భోగించే సామర్థ్యం చాలా ఎంత ఉంటుంది, చాలా అల్పంగా ఉంటుంది అనమాట, చాలా పరిమితంగా ఉంటుంది. ఆనందమయోభ్యాసాత్ అని చెప్పినారు వేదాంత సూత్రాలు 1:12. భగవంతుడు మరియు జీవులు ఇద్దరు కూడా గుణరీత్యా ఆత్మలు కావడం చేత వారికి శాంతియుతంగా భోగించేటువంటి ప్రవృత్తి ఉంటుంది. కానీ ఎప్పుడైతే పూర్ణ పురుషోత్తమ భగవాను యొక్క అంశ దురదృష్టవశాత్తు స్వతంత్రంగా భోగించాలనుకుంటుందో కృష్ణుడు లేకుండా, అప్పుడు ఆ జీవి భౌతిక ప్రపంచంలో ఉంచబడతాడు. మరి ఈ భౌతిక ప్రపంచంలో అతడు తన జీవితాన్ని బ్రహ్మగా ప్రారంభిస్తాడు. చూడండి, పతనం చెందినప్పుడు ఈ భౌతిక ప్రపంచంలోకి మొట్టమొదటి జన్మ ఏమిటి మనం ఎత్తేది, బ్రహ్మ. మనందరం కూడా మాజీ బ్రహ్మలో ఉన్నమాట. అవును, శాస్త్రం చెప్తున్న విషయం దూరం కదా. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరు సాధారణ వ్యక్తులు కాదు, కొంతమంది ప్రవచనాలు నిద్రపోతున్నట్టు ఉండొచ్చు, లేకపోతే ఏమి అర్థం కానట్టుగా ఉండొచ్చు. కానీ మనం అర్థం చేసుకోవాలి, వీళ్ళు సాధారణ మామూలు కాదు, వీళ్ళు మామూలు కాదు ఉండయి అంటారు కదా, మాజీ బ్రహ్మ. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరితో వ్యవహరించినా సరే. కాబట్టి జీవుడు భౌతిక ప్రపంచంలో పతనం చెందినప్పుడు మొట్టమొదటిగా తన జీవితాన్ని బ్రహ్మగా ప్రారంభిస్తాడు. క్రమక్రమంగా అతడు పతనం చెందుతూ ఏం చేస్తాడు, ఒక చీమలాగో లేకపోతే మలంలో ఉన్నటువంటి పురుగులాగో దిగజారిపోతాడని చెప్పి చెప్తున్నారు. చూడండి, అదే ఉన్నవాళ్ళు ఎవరో తక్కువ వాళ్ళు కాదనమాట, అందరూ మాజీ బ్రహ్మలే, రిటైర్డ్ బ్రహ్మ. కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలోకి మనం ప్రవేశించాం ఎందుకు, తాత్కాలికమైనటువంటి స్థితిని భోగించాలనే కోరికతోటి. అందుచేత ఈ జీవి ఈ కాలం యొక్క ప్రభావంలో పడిపోతాడు. అది కాల ప్రభావం అలా ఉంటుందన్నమాట. అందుకే బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి అని చెప్పుకుంటారు. ఏమైనా అవ్వచ్చు. మరి ఒక ఎలాంటి విలువలేనటువంటి ఒక తుచ్చమైనటువంటి క్రిమి నుండి గొప్ప గొప్ప దేవతల వరకు ప్రతి బ్రహ్మాండాన్ని, ప్రతి బ్రహ్మాండంలోనూ కూడా అసంఖ్యాకమైనటువంటి జీవులు ఉంటారనమాట. వాళ్ళందరూ కూడా తమ యొక్క స్వకర్మ అనేటువంటి బంధనాల్లో చిక్కుకొని ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు, వారి యొక్క విధిని అనుభవిస్తూ ఉంటారు వారి యొక్క కాలాన్ని బట్టి. జీవులు అంటే
పుణ్యం ద్వారా ఉద్ధరింపబడినటువంటి జీవులు

తాత్కాలికమైనటువంటి దేవతా పదవుల వరకు వెళితే వెళ్ళొచ్చు పుణ్యకార్యాలు చేయడం వల్ల. మరి ఈ దేవతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఒక పెద్ద కర్మాగారంలో పర్యవేక్షకులు వంటి వారు అనమాట. కానీ ఏ విధంగా అయితే పర్యవేక్షకుడు కూడా ఈ కర్మాగారపు యజమాని యొక్క నియమ నిబంధనలకు లోబడి ఉంటాడో, అలాగే ఈ దేవతలు కూడా ప్రకృతి నియమాలకు లోబడి ఉంటారు. శరణ ప్రభుదల వారు పైన వివరించినట్టుగా ఎప్పుడైతే ఒక దేవత యొక్క పోగుబడినటువంటి పుణ్యం కూడా అయిపోతుందో అతడు మళ్ళీ ఈ అధోలోకాల్లోకి పతనం చెందుతాడు అని చెప్పి ఉంటారు. మళ్ళీ రీసైకిల్ చేయబడతాడు, మళ్ళీ అధోలోకాలకు వచ్చేయాల్సి ఉంటుంది. ఒకసారి బ్రూక్లిన్లో శ్రీల ప్రభుపాదుల వారు నడుస్తూ ఉంటే, రోడ్డు మీద నడుస్తూ ఉంటే రోడ్డు బీటల వారి ఉంటుంది కదా, అందులోంచి గట్టి మొలిచి ఉంటుంది, దాన్ని సూచిస్తూ ఈ విధంగా అన్నారనమాట. ప్రభుపాదుల వారు అంటున్నారు చూడండి, అంటే ఆయన చేతిలో కర్రను చూపిస్తూ ఉంటున్నారు, ఎవరు కూడా ఇక్కడ ఈ రోడ్డుకి వచ్చినటువంటి పొగుల్లో గడ్డి వేయడానికి ఎవడు రాలేదు ఇక్కడికి. కానీ గడ్డి ఇక్కడికి ఎలా వచ్చింది, చుట్టూ ఉన్నటువంటి భక్తులందరినీ వైపు చూస్తూ అడిగారు ద్రౌపదుల వారు. అడిగి ఆయనే తన ప్రశ్నకి సమాధానం చెప్పారు, ఎందుకంటే దేవతలు ఇక్కడ పతనం చెందారు కాబట్టి, వాళ్ళు వర్షం ద్వారా ఇక్కడ పతనం చెందారు అని చెప్పన్నారు. అర్థమవుతుంది కదా, మరి జీవులు అయినటువంటి మనం ఎలా పతనం చెందుతాం, వర్షం ద్వారా మనం పతనం చెందుతాం. అర్థమవుతుంది కదా, ఎప్పుడైతే వర్షం పడుతుందో ఊర్ధ్వలోకాల్లో పుణ్యం నశించినటువంటి వాళ్ళందరూ కూడా వర్షం రూపంలో మనం పతనం చెందుతాం. అందుకే ఏమంటారు, ద హెవెన్స్ ఆర్ రైనింగ్ అంటారు, అంటారా లేదా అంటారు కదా, ద హెవెన్స్ హెవెన్స్ పోరింగ్ అని చెప్పంటారు కదా, వినే ఉంటారు కదా ఈ మాట, ద హెవెన్స్ ఆర్ పోరింగ్ అని చెప్పంటారు, అంటే ఉన్నత లోకాలు వర్షిస్తున్నాయని చెప్పంటారు. అంటే అలా వర్షం పడినప్పుడు ఏం జరుగుతుందంటే జీవులు అందరూ కూడా కిందకి పడతారనమాట. అందుకే మనం చూస్తుంటాము మనకి వర్షం పడిన వెంటనే ఏమవుతుంది, ఏం మొలుస్తుంది మొత్తం గడ్డి కదా. ఈ గట్టి ఎవరంటే పతనం చెందినటువంటి జీవులు అనమాట. ఈ జీవులు ఏం చేస్తారు, మళ్ళీ వేరే జీవులోకి ప్రవేశిస్తారు. అర్థమవుతుంది కదా, ఇలా ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది అనమాట. అది అంటే ఆ గడ్డిని తినేటువంటి జీవులు అనేకమైనట్టు ఉంటాయి. గ్రాస్ హోపర్ అంటారు, గ్రాస్ హోపర్ అంటే ఏమిటి, మిడతలో అవేంటే గడ్డిని తింటాయి చూడండి. ఆ విధంగా ఏం చేస్తాయి, గడ్డిగా పుట్టినటువంటి ఒక జీవి మళ్ళీ మిడతగా ఉంటాడు, మిడతగా ఉన్నటువంటి వాటిని మిడతలని కప్పలు తింటాయి, మళ్ళీ కప్పగా జీవి మారుతాడు చూడండి. కప్ప తండ్రి యొక్క శరీరంలోకి వెళ్ళి మళ్ళీ కప్ప ఎప్పుడైతే సంగమిస్తుందో మళ్ళీ కప్పగా పుడతాడు, దాన్ని మళ్ళీ పాములు తింటాయి లేకపోతే ఎలకలు తింటాయి. ఆ విధంగా జీవి మళ్ళీ ఏం చేస్తాడు, మగ ఎలక శరీరంలోకి వెళ్ళి మళ్ళీ వీర్యం ద్వారా స్త్రీ ఎలకలోకి వెళ్ళి మళ్ళీ ఎలకగా పుడతాడు, మళ్ళీ దాన్ని పాము తింటుంది, ఈ పామును ఇంకో జీవి ఏదో తింటుంది, ఇలా ఇలా ఇలా ఇలా జీవి ఏం చేస్తాడు, అనేకమైనటువంటి జన్మలు విడిచిపెట్టి మానవ దేహాన్ని పొందుతాడు. అది విషయం అర్థమవుతుంది. ఒకవేళ అదృష్టవంతుడైనటువంటి జీవి ఆవు తినదనుకున్న గడ్డిని, పాలలోకి ప్రవేశిస్తాడు, ఆ పాలు తాగినటువంటి వ్యక్తి ఏమవుతాడు, మళ్ళీ అతడు ఎప్పుడైతే మరి స్త్రీతో సంగమించడం జరుగుతుందో అప్పుడు మనిషి యోనిలో నిర్మిస్తాడు అనమాట చూడండి. అంటే గోసేవ ఎంత ముఖ్యమైనదో చూడండి, నేరుగా ఏం చేస్తుంది గోవు, అంటే ఈ చక్రంలో ఒక ముఖ్యమైనటువంటి భాగం అన్నమాట గోవు. అంటే నేరుగా గట్టిగా ఉన్నటువంటి జీవుడిని ఏం చేస్తుంది, మానవ జన్మం చేస్తుంది తీసుకెళ్ళి గోవు. అర్థమవుతుందా, దాని యొక్క ఎంతో మరి శాస్త్రం ఉంది ఇందులో, ఊరికనే కాదు గోసేవ చేయమని చెప్పి. ఎందుకని కృష్ణుడు గోవిందుడు అని చెప్పన్నారు కృష్ణుడిని, ఎందుకంటే కృష్ణుడు ఎందుకంటే గోవు ఆ విధంగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. ఆ విధంగా పతనం చెందినటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే మళ్ళీ వాళ్ళకి మానవ జన్మ వచ్చేలా వారికి కారణం అవుతుంది. అది గోవు యొక్క మహిమ. అక్కడ ప్రభుపాదులు వారు అన్నారు ఏమన్నారు, అలాగే గట్టి గట్టి మొలిస్తే గట్టిని చూసి ఇక్కడ ఎవరే సరే గట్టి ఎవరో వేయలా, ఇది ఎవరో ఎలా వచ్చింది, దేవతలు ఇక్కడ పడ్డారు వచ్చి, ఎందుకంటే వాళ్ళ పుణ్యం క్షీణించింది కాబట్టి. ఎప్పుడైతే విష్ణు భగవానుడు శ్వాస తీసుకుంటాడో ప్రతి విశ్వము కూడా మళ్ళీ ఆయన దేహంలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఏం చేస్తుంది, ఎప్పుడైతే ఆయన శ్వాస తీసుకుంటాడో అప్పుడు విలయం జరుగుతుంది అనమాట. విష్ణు శ్వాస తీసుకునేటప్పుడు విలయం ప్రారంభం అవుతుంది, ప్రతి బ్రహ్మాండం కూడా నాశనం అవుతుంది. మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ విష్ణువు నిశ్వసిస్తాడు, అంటే మళ్ళీ శ్వాసను బయటకు వదులుతాడు, బయటకు వదిలినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇంకో చక్రం మొదలవుతుంది. భగవద్గీతలో మరి కృష్ణుడు అంటే ఆదినారాయణుడు అంటారు కృష్ణుడిని, ఆదినారాయణ అంటే ఎవరు, కృష్ణుడి పేరు ఆదినారాయణ. ఆయన అర్జునుడితో చెప్తున్నాడు, ఏమంటున్నాడు, సహస్రయుగ పర్యంతం మహర్య బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం తేహోరాత్ర విదో జనాహ అని చెప్పారు.

మానవ లెక్కలను అనుసరించి 1000 యుగాలు బ్రహ్మ యొక్క ఒక పగలుగా చెప్పబడుతున్నాయి. మరి దానికి సమానమైనది బ్రహ్మ యొక్క ఒక రాత్రి అని చెప్పి ఉంటారు 8వ అధ్యాయం 17వ శ్లోకం. మరి పైన ఉన్నటువంటి శ్లోకానికి ఇచ్చిన శ్రీల ప్రభుపాదుల వారి భాష్యాన్ని మనం చూస్తే ఈ విశ్వకాల గణన ఎలా ఉంటుందనే దాని గురించి మనకి వివరంగా అక్కడ వివరించారు, చెప్పారు, అక్కడ చెప్పడం జరిగింది. ఈ శ్లోకంలో చాణక్య పండితుడు మనకి సూచన చేస్తున్నాడు ఏమిటంటే, మన యొక్క కర్మఫలం ఎప్పుడైతే అంటే మన మన మన కాలం పండినప్పుడు ఏ విధంగా అయితే పాము మనల్ని కాటేస్తుందో, పాము ఎప్పుడు కాటేస్తుందట, మనకి ఎప్పుడైతే కాలం మూడుతుందో, కాలం మూడింది అంటారు కదా, ఎప్పుడైతే మన కాలం మూడుతుందో అప్పుడు పాము మనల్ని కాటేస్తుంది. అంటే మన కర్మఫలం ఎప్పుడైతే పండుతుందో అప్పుడే మనని ఈ కాలసర్పం కాటేస్తుంది, కాలసర్పము కాటేస్తుంది, సర్పము కాటేస్తుంది. కానీ ఒక అసూయాపరుడైనటువంటి విధవ ఎవడైతే ఉంటాడో వాడిలాగా ఈ విషపూర్ణమైనటువంటి పాము ప్రమాదకరం కాదట. ఎందుకంటే విషపూర్ణమైనటువంటి వాడు అంటే దుష్టుడు ఎవడైతే ఉంటాడు, నికృష్టుడు విధవ ఎవడైతే ఉంటాడో వాడు పదే పదే అంటే అడుగడుగునా కాటేస్తూ ఉంటాడట వాడు, ఎందుకంటే వాడు అసూయాపరుడు కాబట్టి అని చెప్పి ఉంటున్నాడు. నీతి శాస్త్రం చాలా తెలివిగా బోధిస్తుంది ఏమనంటే, మరి ఒకవేళ మనం ఈ జీవితంలోనే కాదు రాబోయే జన్మల్లో కూడా మనం చెప్పుకోదగినటువంటి ఆనందాన్ని పొందాలంటే, మనకి చెప్పుకోదగినటువంటి ఆనందం అనే దానికి భరోసా ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే ఎప్పుడు కూడా మంచి కార్యాలు చేస్తూ ఉండాలి. మరి అత్యున్నతమైనటువంటి నీతి ఏమిటంటే కృష్ణ చైతన్యం. కృష్ణ చైతన్యమే అత్యున్నతమైనటువంటి నీతి. అది మనకి బోధిస్తుంది ఏ విధంగా శ్రీకృష్ణుని యొక్క సంతృప్తి కోసం భక్తియుత సేవలు నిమగ్నం కావాలనేది మనకి బోధిస్తుంది ఏమిటి, కృష్ణ చైతన్యం. ఆ విధంగా మరి మన యొక్క అంతులేనటువంటి కర్మఫలం ఏదైతే ఉందో ఈ కాలచక్రంలో దాన్ని ముగించి వేస్తుంది అని చెప్పారు. కర్మాణి నిర్తహతి కీర్తి జపకి.

ఆజ్ఞని పొందుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని చెప్పి అంటాడు. యాతి నాస్తి అత్ర సంశయ, ఎలాంటి సంశయం లేదు అని చెప్పి అంటున్నాడు. 5వ శ్లోకం, ఏతదర్థం కులీనానాం నృపా కుర్వంతి సంగహం. ఏతదర్థం కులీనానాం నృపా కుర్వంతి సంగ్రహం. ఆదిమధ్యావసానేషు ఆదిమధ్యావసానేషు నత్యజంతి చతే నృపం. చూడండి, ఏతదర్థం కులీనానాం నృపాః కుర్వంతి సంగ్రహం. ఆదిమధ్యావసానేషు నత్యజంతి చతే నృపం అని చెప్పంటారు. అందుచేత రాజులు ఏం చేస్తారట అంటే, మంచి కుటుంబాల చుట్టూ తమను తాము ఎప్పుడు కూడా పరివేష్టితంగా ఉంటారట. అంటే ఎవరైతే రాజులైనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా మంచి కుటుంబాల చుట్టూనే తిరుగుతారో అలాంటి వాళ్ళనే చుట్టూ ఉంచుకుంటారు. ఎందుకంటే ఆ మంచి కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు ఆ విధమైనటువంటి రాజుల్ని ఆరంభంలోనూ వదిలిపెట్టరు, మధ్యలోనూ వదిలిపెట్టరు, చివరిలోనూ వదిలిపెట్టరు అని చెప్పి. మంచి కుటుంబాలు, మంచి వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఆరంభంలో కానీ మధ్యలో కానీ చివరిలో కానీ ఒక వ్యక్తిని విడిచిపెట్టాలని చెప్పి ఉంటారు భాషను చెప్తారు. కాబట్టి చెడు సాంగత్యం వల్ల గొప్ప గొప్ప రాజులు కూడా నాశనం అయిపోతారని చెప్పి ఉంటారు. చెడు సాంగత్యం వల్ల గొప్ప గొప్ప రాజులు కూడా నాశనం అవుతారు. ఎలాగంటే కింగ్ ఎడ్వర్డ్ 7 ఆఫ్ ఇంగ్లాండ్, చూడండి, ఇంగ్లాండ్ చెందినటువంటి 7వ ఎడ్వర్డ్ అనేటువంటి రాజు, అతడు 1936 సంవత్సరంలో తన సింహాసనాన్ని విడిచిపెట్టాడట. దేనికోసం అంటే ఒక అమెరికన్ వేశ్యని వివాహం చేసుకోవడం కోసం. చూడండి, అంటే చెడు సాంగత్యం వల్ల రాజులు నాశనం అవుతారని దానికి చాణక్య పండితుడు చెబుతున్నాడు. ఆరంభంలోను మధ్యలోను అలాగే అంతంలోను, అంటే ఇది అనంతమైనటువంటి కాలం యొక్క 3 ముఖాలను ఇక్కడ చూపిస్తుంది అనమాట. దాన్ని త్రికాలము అని చెప్పుంటారు. భూత భవిష్యత్ వర్తమానాలు, భౌతిక ప్రపంచంలో ఈ కాలం అనేది మనకి భూత భవిష్యత్ వర్తమానాలుగా మనకి అవగతం అవుతూ ఉంటుంది. మరి చాణక్య పండితుడు చంద్రగుప్త మౌర్య రాజు ఎవరైతే ఉన్నాడో అతని కింద ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ అతడు ఎన్నడూ కూడా జీతాన్ని స్వీకరించలేదు. అలాగే అతడు ఎప్పుడు కూడా ఒక పాకలోనే జీవించేవాడు. చూడండి, చంద్రగుప్త మౌర్య మహారాజు యొక్క ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ ఈనాడు జీతం తీసుకోలేదు, ఒక చిన్న గుడిసెలోనే ఉండేవాడు. మరి ఎప్పుడైతే చాణక్యుని యొక్క సేవలను ప్రశ్నించాడో రాజు, చాణక్య పండితుడు వెంటనే పదవి విరమణ చేసేసాడు. అవుతుంది కదా. సో అలాంటి వాడు అంటే దేనికి తల వంచనేటువంటి వాడు అనమాట. నీ దగ్గర నేను జీతం తీసుకుంటానో నీకు సమాధానం చెప్పడానికి అన్నట్టుగా మీకు అర్థమవుతుంది. కాబట్టి అంత గొప్ప ప్రధానమంత్రి అయినటువంటి వాడు ఈ నందవంశాన్ని నాశనం చేసి చంద్రగుప్త మౌర్యుడిని రాజుగా చేసినటువంటి చాణక్యుడు ఎంతో విస్తారమైనటువంటి సామ్రాజ్యాన్ని, అంటే భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైన చిన్న చిన్న రాజ్యాలను ఏకం చేసినటువంటి వాడు ఈనాడు కూడా జీతం తీసుకోలేదు, చిన్న గుడిసెలో ఉండేవాడు. మరి ఎప్పుడో ఒక సందర్భంలో ఎప్పుడైతే రాజు అతని సేవలను ప్రశ్నించాడో వెంటనే అతడు పదవి విరమణ చేసేసాడు. హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ రామ హరే. కాబట్టి 3వ అధ్యాయం 5వ శ్లోకం వరకు మనం చర్చించాం. భగవత్ చిత్తం అయితే మరొక సందర్భంలో మళ్ళీ మనం చర్చించడానికి ప్రయత్నించాం. శ్రీ చాణక్య నీతికి జయ, శిల్ప ప్రభుపాదకి జయ.

0: FM 90.4. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా 5వ తరగతి విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని రెడ్ క్రాస్ పాఠం,
1: ఏయ్ దిలీప్, నువ్వు ఈరోజు బడికి ఎందుకు రాలేదు?
2: లక్ష్మి, నీకు తెలుసు కదా దివ్య, మనతో పాటు 5వ తరగతి చదువుతున్న అమ్మాయి, ఆమె తలకి పెద్ద దెబ్బ తగిలింది. ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్ళాను, అందుకే బడికి రాలేదు.
1: ఆహా, ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది?
2: ఆసుపత్రిలో ఇంజెక్షను మాత్రలు ఇచ్చారు, ఇప్పుడు ఇంటి దగ్గరే ఉంది.
1: అయితే ఆ అమ్మాయిని నేను చూసేస్తాను.
2: పదా, నేను కూడా వస్తాను.
3: అమ్మా దివ్య, రేడియోలో వార్తలు వస్తాయి పెట్టు.
1: అలాగే మావయ్య.
3: దిలీప్, నువ్వు కూడా కూర్చో, వార్తలు విందాం.
2: అలాగే.
4: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది టిఎస్ గీత. అమెరికా సైనికులు జరిపిన దాడిలో బాంబుల బారిన పడి సుమారు 2,000 మంది ఇరాకీ ప్రజలు చనిపోయినట్లు అంచనా. ఆసుపత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి. ఇంకా అనేక మంది కాళ్ళు చేతులు కోల్పోయి సాయం కోసం పడిగాపులు కాస్తున్నారు. అయితే వార్త తెలిసిన వెంటనే రెడ్ క్రాస్ సంస్థ వీరిని ఆదుకుంటోంది. ఇప్పుడే అందిన వార్త, గుజరాత్ రాష్ట్రంలో ఆకస్మిక భూకంపం సంభవించింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఎక్కువ మొత్తంలో ఆస్తి నష్టం జరిగింది. అయితే సంఘటనా స్థలానికి రెడ్ క్రాస్ మరియు ఇతర స్వచ్ఛంద సంస్థల వారు చేరుకుని ఇతోధికంగా సేవలందిస్తున్నారు. వార్తలు సమాప్తం.
1: మావయ్యా, వార్తలు చదివేటప్పుడు గాయాల పాలైన వారిని రెడ్ క్రాస్ సంస్థ ఆదుకుని అంటున్నారేమిటి?
3: అవునమ్మా, రెడ్ క్రాస్ అనేది ఒక సేవా సంస్థ. ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా యుద్ధాలు జరిగి గాయాలు పాలైన వారికి, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితులకు సేవ చేయటం ఈ సంస్థ యొక్క ఉద్దేశం. ఇలా ఎన్నో సేవలు అందిస్తోంది సంస్థ.
2: అబ్బా, ఎంత మంచి పని చేస్తోంది! దీని గురించి పూర్తిగా మాకు చెప్పవా మాయా?
3: అలాగే చెప్తాను పిల్లలు. అయితే ఈ సంస్థ గురించి నా దగ్గర ఒక క్యాసెట్ ఉంది, ఆ క్యాసెట్ వినిపిస్తాను, ముందు పాట వినండి.

0: అబ్బా పాట చాలా బాగుంది మా అయ్య, ఇంకా రెడ్ క్రాస్ గురించి పూర్తిగా చెప్పవు?
1: అలాగే రా. టెహరాన్ పట్టణంలో సరిగ్గా రాత్రి 12:30 గంటలకు పెద్ద భూకంపం సంభవించింది. అప్పుడు సుమారు 40,000 మంది చనిపోయారు, 60,000 మంది గాయపడ్డారు.
0: అయ్యయ్యో ఎంత ఘోరం! అప్పుడు ఎవరూ వీళ్లను ఆదుకోలేదా మాయ?
1: ఆదుకోకేం బాబు, ఈ ప్రమాద వార్తను విన్న ఒక సంస్థ హుటాహుటిన అక్కడికి వచ్చి ప్రథమ చికిత్సలు చేసి కావలసిన మందులు అందించి క్షతగాత్రులను కూడా ఆసుపత్రిలో చేర్పించి అన్నపానీయాలు అందించింది.
0: ఓహో అలాగా, ఎంత మంచి పని చేసింది ఈ సంస్థ. ఆ సంస్థ పేరేమిటి మావయ్య?
1: ఆ సంస్థే బాబు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న రెడ్ క్రాస్ సంస్థ.
2: మావయ్య ఈ సంస్థ గురించి పూర్తిగా చెప్పండి.
1: అలాగే చెప్తాను దివ్య. ఈ సంస్థకు మూల పురుషుడు స్విస్ దేశస్థుడు హెన్రీ డాంట్.
2: ఇంత మంచివారు మావయ్య హెన్రీ డాంట్ గారు.
1: హెన్రీ డాంట్ కి సేవ చేయాలనే ఉద్దేశం ఎప్పుడు కలిగిందో తెలుసా నీకు? ఉత్తర ఇటలీ దేశంలో సోల్ఫెర్నో అనే ఒక గ్రామంలో ఇటలీ సైనికులకు ఆస్ట్రియా సైనికులకు ఘోర యుద్ధం జరిగింది. చాలా మంది గాయాలతో కూలిపోయారు. ఆ సమయంలో స్విస్ దేశ యువకుడు ఆ ప్రదేశానికి చేరి ఆ సంఘటనని తన కళ్ళారా చూసి చెలించిపోయాడు. వారికి ఎలాగైనా సాయం చేయాలన్న తలంపు వచ్చింది. స్థానికుల సాయం తీసుకుని గాయపడిన వారికి సేవ చేశాడు. ప్రతి సైనికుణ్ణి స్వయంగా పరామర్శించి సేవ చేశాడు.
0: అబ్బా ఎంత మంచివాడు, ఎంత బాగా సేవ చేశాడు.
2: ఇంకా చెప్పు మావయ్య, చాలా ఆసక్తిగా ఉంది.
1: హెన్రీ డాంట్ అంతటితో ఊరుకోలేదర్రా. సోల్ఫెర్నో జ్ఞాపకార్థం ఈ సంఘటనపై ఓ పుస్తకం రాశాడమ్మా. అలాగే దేశదేశాల్లో స్వచ్ఛంద సంస్థలు కూడా స్థాపించి చాలా మంది సంఘసేవ చేయడానికి స్ఫూర్తినిచ్చాడమ్మా.
2: మావయ్య చెబుతూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది, మాకు కూడా ఇలాంటి సేవ చేయాలనిపిస్తుంది.
1: అలాగా, ఆ వినండి. అయితే ఇతనితో పాటు మరో 5 సభ్యులు కూడా ఉన్నారు.
2: వారి పేర్లు ఏంటి మావయ్య?
1: వాళ్ళ 5 ఒకరు జనరల్ జూసోర్, వైద్యులు ఆఫిరా, మనోయిర్, మాయనీర్లు.
2: వీళ్ళు 5 కలిసి ఏం చేశారు మావయ్య?
1: ఈ 5 కలిసి 1863 ఒక అంతర్జాతీయ సంస్థను స్థాపించారు. దీనికి ఒక ప్రధాన స్థావరం కూడా ఉంది.
0: అది ఎక్కడుంది మావయ్య?
1: ఈ అంతర్జాతీయ సంస్థ యొక్క ప్రధాన స్థావరం జెనీవా నగరంలో ఉందర్రా పిల్లలు.
2: ఇది ఎలా తెలుస్తుంది మావయ్య?
1: దీనికి ఒక గుర్తు కూడా ఉందమ్మా. ఈ గుర్తు ఎర్రటి రంగులో ప్లస్ ఆకారంలో ఉంటుంది. అప్పుడు అది రెడ్ క్రాస్ గా మనం గుర్తించవచ్చు.
0: ఇంకా ఈ రెడ్ క్రాస్ సంస్థ గురించి చెప్పండి మావయ్య.
1: అలాగే దిలీప్. 1965 ఈ సంస్థ 7 లక్ష్యాలను ప్రకటించింది. ఈ లక్ష్యాల గురించి మీకు పూర్తిగా అర్థమైతే మీకు ఈ రెడ్ క్రాస్ సంస్థ చేయబోయే పనులేమిటో పూర్తిగా అర్థమైనట్లే.
2: అయితే ఆ 7 లక్ష్యాల గురించి వివరంగా చెప్పండి మావయ్య.
1: తప్పకుండానమ్మా. రెడ్ క్రాస్ సంస్థ స్థాపించిన తర్వాత అది తీసుకున్న 7 లక్ష్యాల్లో మొదటిది మానవత్వం.
2: మానవత్వం అంటే ఏమిటి మావయ్య?
1: చెప్తానమ్మా. గొప్ప సంఘసేవకురాలు మదర్ థెరిసా గురించి మీకు తెలుసు కదా?
2: ఆ మాకు తెలుసు మావయ్య.
1: అయితే మదర్ థెరిసా ఎటువంటి సేవ చేసిందో చెప్పండి.
2: కుష్టి వ్యాధితో బాధపడే వారిని ఆదరించింది, విరాళాలు సేకరించి జీవితాంతం వరకు సేవ చేస్తూ గడిపింది.
1: బాగా గుర్తుందరా, చాలా బాగా చెప్పావమ్మా. అయితే ఆవిడ జీవితంలో జరిగిన ఒక సంఘటననే మానవత్వానికి ఉదాహరణగా చెబుతాను.
2: అలాగే మావయ్య.
1: ఒకరోజు మదర్ థెరిసా ఒక ఆసుపత్రికి వెళ్లేసరికి ఒక రోగి వాంతి చేసుకుంటున్నాడు. పక్కనున్న వారు అసహించుకుని పక్కకు తప్పుకున్నారు. ఇంతలో మదర్ అది చూసి కరిగిపోయింది. ఆ వాంతి కింద పడకుండా పట్టడానికి దగ్గర ఏదీ దొరకలేదు. వెంటనే తన 2 జోడించి ఆ వాంతిని దోసిట్లో పట్టింది. చూశారా, ఇదే మానవత్వం అంటే.
2: మానవత్వం అంటే ఏమిటో మాకు అర్థమైంది మావయ్య, మరి 2వ లక్ష్యం ఏంటో చెప్పండి.
1: చెప్తున్నా. ఆ 2వది నిష్పక్షత. నిష్పక్షపాతం అంటే పక్షపాతం లేకుండా చూడటం. ఉదాహరణకి మీ టీచర్ గారి కూతురు, మీరు ఒకే తరగతిలో ఉన్నారనుకోండి. అప్పుడు మీరు బాగా చదివినా మీకు తక్కువ మార్కులు వేయటం, మీ టీచర్ కూతురు బాగా చదవకపోయినా ఎక్కువ మార్కులు వేయటం, ఇది పక్షపాతం అంటారు. అదే ఇద్దరికి మీరు రాసిన దాన్ని బట్టి ఖచ్చితంగా మార్కులు వేస్తే నిష్పక్షపాతం అంటారు.
0: అయితే నిష్పక్షపాతం ఒక లక్ష్యం?
1: అవునమ్మా. యుద్ధంలో కానీ భూకంప బాధితులు కానీ తనా పరా అనే భేదం

0: లేకుండా సేవ చేయటం అన్నమాట. మూడవది తటస్థత. తటస్థత అంటే యుద్ధభూమిలో కానీ భూకంప బాధితులను కానీ కాపాడాలని లేదా వాళ్లకు సేవ చేయాలనుకునే వాళ్లకు భయం ఉండకూడదు. గాయాలను చూసి బెదిరిపోవటం, కారుతున్న రక్తాన్ని చూసి భయపడటం, యుద్ధభూమిలో తెగిపోయిన కాళ్ళు చేతులను చూసి దడుచుకోవటం వంటివి ఏమీ లేకుండా ఉండటాన్ని తటస్థంగా ఉండటం అంటారా?
1: ఓహో, తటస్థంగా ఉండడం అంటే అదా. తర్వాత నాలుగో లక్ష్యం ఏమిటో చెప్పండి.
0: రెడ్ క్రాస్ యొక్క నాలుగో లక్ష్యం స్వయం ప్రతిపత్తి. స్వయం ప్రతిపత్తి అంటే సేవ చేసేవారికి వాళ్ళు నచ్చిన రీతిలో ఆపదలో ఉన్న వారికి సేవ చేయటం. వీళ్ళు అలా చేయాలని ఎవరూ ఆదేశాలు జారీ చేయరు. వాళ్ళు చేస్తున్న సేవకు ప్రతిఫలం లేకుండా చేస్తారు. దీనికి వీళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా ఉంటారన్నమాట. ఇప్పటికి మనం ఎన్ని లక్ష్యాలను చెప్పుకున్నాం?
1: ఇప్పటికి నాలుగు లక్ష్యాల గురించి చెప్పుకున్నాం. ఇక ఐదవ లక్ష్యం ఏమిటో చెప్పండి మా అయ్యా.
0: అక్కడికే వస్తున్నా. ఐదవది స్వచ్ఛంద సేవ అంటే స్వచ్ఛందంగా సేవ చేయటం. ఇంకా వివరంగా చెప్తాను. మనకు సంఘంలో స్వచ్ఛందంగా సేవ చేసిన మహనీయులు చాలా మంది ఉన్నారమ్మా. మీరు కూడా ఇప్పుడు చెప్పారు, మదర్ తెరిసా, లార్డ్ బెడెన్ పవెల్, అనేక మంది అనేక రకాల సేవల్లో పాల్గొంటూ పేద ప్రజలకు సేవలు చేస్తున్నారు. ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఈ పని చేయటం వల్ల తనకి ఎలాంటి లాభం గాని డబ్బు గాని సుఖం గాని ఉండదన్నమాట. దీన్ని స్వచ్ఛంద సేవ అంటారు.
1: ఓహో, స్వచ్ఛంద సేవ అంటే అదా. మరి ఆరవ లక్ష్యం ఏమిటి?
0: రెడ్ క్రాస్ సంస్థ యొక్క ఆరవ లక్ష్యం ఐక్యత. దీని గురించి కూడా చెప్తాను వినండి. ఎటువంటి కార్యక్రమాలైనా ఐక్యతతో సాధించగలం. ఐకమత్యమే మహాబలం అన్న సామెత మీకు తెలుసు కదా.
1: మరి ఏడవ లక్ష్యం ఏమిటో చెప్పండి.
0: వస్తున్నానమ్మా. రెడ్ క్రాస్ సంస్థ లక్ష్యాల్లో ఏడవది చివరిది విశ్వజనీనత అన్నమాట.
1: విశ్వజనీనత అంటే ఏమిటి మావయ్యా?
0: విశ్వజనీనత అంటే సేవ చేయవలసిన అవసరం ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ సేవ చేయాలమ్మా. మన ఊరి వాళ్ళు, మన జిల్లా వాళ్ళు, మన దేశం వాళ్ళు అనే ఆలోచన లేకుండా ప్రపంచంలో ఏ దేశం వాళ్ళైనా మనం సేవ చేయటానికి సిద్ధంగా ఉండటం అన్నమాట.
1: ఓహో, ప్రపంచం మొత్తములో ఏ దేశంలోని ప్రజలకైనా ఆపద వచ్చినప్పుడు మనము వాళ్లకు సేవ చెయ్యాలా?
0: అవునమ్మా, చాలా బాగా చెప్పావు. ప్రపంచమంతటా మనం సేవలు అందించినట్టయితే అటువంటి సేవా సంస్థలను విశ్వజనీయమైన సంస్థలు అంటారు. పిల్లలు, ఇంతవరకు చెప్పిన రెడ్ క్రాస్ సంస్థ యొక్క లక్ష్యాలను ఒకసారి మళ్లీ చెప్తాను వినండి. ఒకటి మానవత్వం, రెండవది నిష్పక్షత, మూడవది తటస్థత, నాలుగవది స్వయం ప్రతిపత్తి, ఐదవది స్వచ్ఛంద సేవ, ఆరవది ఐక్యత, ఏడవది విశ్వజనీయత. అర్థమైందా?
1: అర్థమైంది మాయా. మాయా, ఇలాంటి కార్యక్రమాలు మేము చేయొచ్చా?
0: తప్పనిసరిగా చేయొచ్చు. పాఠశాల మరియు కళాశాల విద్యార్థిని విద్యార్థులందరూ ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని సేవలు చేస్తున్నారా?
1: మావయ్యా, మేము కూడా రేపు మా తరగతి గదిలో ఒక పెట్టెని ఏర్పాటు చేసుకుని దానిలో దూది, అయోడిన్, కొన్ని రకాల మాత్రలు పెట్టి దాచుకుంటాము. ఎవరికైనా మా స్కూల్లో దెబ్బలు తగిలితే కట్లు కట్టి సేవ చేస్తాము.
0: చాలా బాగుందిరా.
2: పిల్లలు, దివ్య, దిలీప్ వాళ్ల మావయ్యల సంభాషణ ద్వారా రెడ్ క్రాస్ అంటే ఏమిటో తెలిసిందిగా. ఇప్పుడు రెడ్ క్రాస్ గురించి మరిన్ని వివరాలు. రెడ్ క్రాస్ సంస్థ మానవతా విలువలు, భూతదయ కలిగిన అంతర్జాతీయ సంస్థ. ఈనాడు ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఈ రెడ్ క్రాస్ శాఖలు ఏర్పాటైనాయి. ఈ సంస్థ ఏర్పాటైన తొలి రోజుల్లో యుద్ధాలలో గాయపడిన సైనికులకు, ప్రజలకు సేవ చేయడమే ముఖ్య ఉద్దేశంగా ఉండేది. ఆ తర్వాత ప్రథమ చికిత్స, ప్రమాదాలు జరగకుండా చూడడం, తాగేనీటిని పరిశుభ్రంగా ఉంచడం, నర్సులకు శిక్షణ ఇవ్వడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నడపడానికి శిక్షణ ఇవ్వడం లాంటి పనులు కూడా రెడ్ క్రాస్ చేస్తోంది. రెడ్ క్రాస్ సంస్థను మన భారతదేశంలో 1920వ సంవత్సరంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ చట్టం ప్రకారం ఇండియన్ రెడ్ క్రాస్ను స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధాని నగరాలలో రెడ్ క్రాస్ శాఖలు ఉన్నాయి. జూనియర్ రెడ్ క్రాస్ సంస్థ 1922వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఈ జూనియర్ రెడ్ క్రాస్లో భారతదేశంలో వేల మంది పిల్లలు చేరుతున్నారు. మన భారతదేశంలో జాతీయ స్థాయిలో రాష్ట్రపతి ఆధ్వర్యంలో, రాష్ట్ర స్థాయిలో గవర్నర్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తుంది. హెన్రీ డాంట్ జన్మదిన

0: మే 8 అయితే ఈ రోజునే ప్రపంచ రెడ్ క్రాస్ దినంగా జరుపుకుంటారు.
1: మరొక విద్యా కార్యక్రమం పరిసరాల విజ్ఞానంలోని మొక్కలు, జంతువులు, సామ్యాలు, భేదాలు పాఠాలు వింటారు.
2: ఉప్పు కప్పు రంబు, హచ్ నొక్క పోలిక, హచ్ నొక్క పోలిక నుండు, హచ్ హచ్.
3: ఏమిటి శ్రావణి, తెగ తుమ్ముతున్నావు, తగ్గుతున్నావు, బాగా జలుబు చేసినట్లుందే.
2: అవునక్క, హచ్. చదువుకోవడానికి వి వి హచ్, వీల్లేకుండా ఒకటే తుమ్ములు దగ్గు.
3: ఏది, నీ మిత్రురాళ్ళు వస్తారన్నావు, ఇంకా రాలేదా?
2: ఎక్కడా, ఒకరికి తలనొప్పి, మరొకరికి చలి జ్వరం. ఇదిగో నాకేమో హచ్, ఇదిగో ఇవి.
3: నువ్వు నీ మిత్రులు అందరూ ఒకేసారి తలా ఒక అనారోగ్యంతో బాధపడుతున్నారే.
2: తుమ్మడం తగ్గడం కూడా అనారోగ్యం కిందకే వస్తుందా? అసలు ఆరోగ్యం అనారోగ్యం అంటే ఏమిటి?
3: ఆరోగ్యం అంటే ఎలాంటి రోగం లేకుండా ఉండటం. అంతేకాదు ఉత్సాహంగా ఉండి శ్రమ తెలియకుండా పనులు చేసుకోగలగటం, శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా ఉండటం.
2: అయితే ఈ తుమ్ములు దగ్గు ములాన నేను ఉత్సాహంగాను లేను, ఉల్లాసంగాను లేను, అంటే నేను ఆరోగ్యంగా లేనట్లే. మరి అనారోగ్యం అంటే ఏంటి?
3: శరీరంలో ఏదైనా ఒక అవయవం లేదా మొత్తం శరీరం జబ్బు పడటం వల్ల ఓపిక, ఉత్సాహం, చురుకుదనం లేకపోవడాన్ని అనారోగ్యం అంటారు.
2: నాకు జలుబేగా, పెద్దగా అనారోగ్యం కాదులే.
3: అలా అనుకోకు, చిన్నదో పెద్దదో అనారోగ్యం చిన్నగా మొదలయ్యి ఒక్కోసారి అనేక రకాల రోగాలకు దారితీస్తుంది తెలుసా?
2: నువ్వు మరీ చెప్తావక్క. తలనొప్పి, జలుబు, దగ్గు, అజీర్తి వంటి సాధారణమైన అనారోగ్యాల మూలాన కూడా రోగాలొస్తాయంటావా?
3: సరైన చికిత్స చేయించుకోకపోతే వచ్చే అవకాశం ఉంది. అందుకే అందరూ రోగాల గురించి, అవి ఎన్ని రకాలు, ఎలా వస్తాయని తెలుసుకోవాలి.
2: ఈ జలుబు దగ్గుతో నా చదువు ఎలాగూ సాగేలా లేదు, రోగాల గురించైనా తెలుసుకుంటాను, చెప్పవు?
3: నాకు కూడా ఇప్పుడు పనేం లేదు, రా ఇలా వచ్చి కూర్చో చెప్తాను. ఈ విషయాలు పెద్దలే కాదు, నీలాంటి పిల్లలు కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి.
2: అయితే చెప్పు, వింటాను.
3: మనకి వచ్చే రోగాలు 2 రకాలు.
2: నాకు తెలుసు, ఒకరి నుండి మరొకరికి వ్యాపించని రోగాలు, ఒకరి నుండి మరొకరికి వ్యాపించే రోగాలు, అంటే అంటు రోగాలు. సరిగ్గా చెప్పానా?
3: ఆ సరిగ్గా చెప్పావు. ఒకరి నుండి మరొకరికి వ్యాపించని రోగాలు రకరకాలుగా ఉంటాయి.
2: ఏమిటవి?
3: శరీరంలో ఏదైనా భాగం దెబ్బతిన్నప్పుడు, సరిగా పనిచేయనప్పుడు కొన్ని రోగాలు వస్తాయి. ఉదాహరణకు కీళ్లవాతము, గుండె నొప్పి, మూర్ఛ, పక్షవాతము, డొక్కలో నొప్పి, కంటికి సంబంధించిన కొన్ని రోగాలు, క్యాన్సర్, ఈ రకంగా వచ్చే రోగాలు.
2: అలాగా?
3: ఆ శరీరంలోని భాగానికి హాని కలగజేసే బయట వస్తువుల మూలాన కొన్ని రకాల రోగాలు వస్తాయి.
2: బయట వస్తువుల ఏమిటవి? శరీరానికి ఎలా హాని కలగజేస్తాయి?
3: దుమ్ము ధూళి మూలాన తుమ్ములు, ఆయాసం, సరిపడని ఆహార పదార్థాలు తినడం వల్ల దద్దుర్లు, దురదలు, సిగరెట్ పొగ మూలాన వచ్చే దగ్గు, అన్నప్రేవులో పుండు, మద్యం తాగడం వలన వచ్చే రోగాలు, ఇవన్నీ బయట వస్తువుల మూలాన వచ్చే రోగాలే.
2: అవునక్క, నిజమే.
3: అంతేకాదు శరీరానికి కావలసింది లోపించడం వలన కూడా కొన్ని రకాల రోగాలు వస్తాయి తెలుసా?
2: అదేలే, సరైన తిండి తినకపోతే శరీరానికి కావలసిన పోషక పదార్థాలు లభించక రోగాలు వస్తాయట. రేచీకటి, నీరసం, కంటి చూపు దక్కడం, ఇలా వచ్చే రోగాలు కదూ?
3: అవును, చర్మ సంబంధమైన సమస్యలు, రక్తహీనత, కంఠం మీద ఉండే థైరాయిడ్ గ్రంథివాపు, కాలేయం దెబ్బతినడం, ఇవన్నీ ఇలా వచ్చే రోగాలే.
4: అవే కాదు, దోమ, చీమ, ఈగ మొదలైన కీటకాలు, తేలు, పాము, జెర్రీ, ఎలుక, పందికొక్కు, కప్పలు, ఒకటేమిటి, కొన్ని కోట్ల ప్రాణులు మనకు కనిపిస్తూ ఉంటాయి.
5: సార్, ఇవి కొన్ని నీటిలోను, కొన్ని గాలిలోను, కొన్ని భూమి మీద ఉంటాయి కదా సార్?
4: అవును, చేప, తిమింగలం వంటి జంతువులు నీటిలోను, పక్షులు గాలిలోను, ఆవు, పిల్లి, కుక్క, గుర్రం మొదలైనవి నేల మీద నివసిస్తూ ఉంటాయి.
6: సార్, పెద్దవైనా చిన్నవైనా మొక్కలన్నింటికి వేళ్ళు, కాండం, కొమ్మలు, కాయలు, పండ్లు వగేరా ఉంటాయి కదా సార్? మరి జంతువులన్నీ ఒకేలా ఎందుకుండవు?

0: మరి విచిత్రం, జంతువులు వివిధ పరిమాణం ఆకారం కలిగి ఉంటాయి. అవి వివిధ పద్ధతుల్లో జీవిస్తూ ఉంటాయి.
1: అవును సార్, ఆవు, గుర్రం, మేక, ఏనుగు, పులి, సింహం మొదలైన జంతువులకి నాలుగు కాళ్ళు ఉంటాయి.
2: పావురం, కాకి, కొంగ మొదలైన పక్షులకు రెండు కాళ్ళు, రెండు రెక్కలు ఉంటాయి.
3: అంతేకాదు, పక్షులకి రకరకాల ముక్కులుంటాయి. వడ్రంగి పిట్టకి గాటి పొడువాటి ముక్కుంటుంది.
0: అలాగే కీటకాలకి ఎగిరేందుకు రెక్కలుంటాయి. కప్పను చూడండి, దాని వెనుక కాళ్లతో గెంతుతుంది. వాటి వేళ్ల మధ్య చర్మం ఉండటం వలన కాళ్లని తెడ్డులాగా ఉపయోగిస్తూ ఇది నీటిలో ఈదగలుగుతుంది.
1: మరి అడవిలో ఉండే జంతువులు సార్?
0: వాటిని అడవి జంతువులు అంటారు. పెద్ద పులి, సింహం, జిరాఫీ, లేడీ, ఏనుగు, ఇవన్నీ అడవి జంతువులు.
3: జంతువులను మనం పెంచుకోవచ్చు కదా సార్?
0: అవును, మానవుడు కొన్ని జంతువుల్ని మచ్చిక చేసుకుని స్నేహం చేస్తున్నాడు. అందుకే వాటిని పెంపుడు జంతువులు అంటారు.
2: మా ఇంట్లో ఆల్సేషియన్ కుక్క ఉంది సార్.
1: మా తాతగారింట్లో పిల్లి ఉంది సార్.
3: సర్కస్ లో పులి, ఏనుగు, సింహం, ఎలుగుబంటి, ఒంటె ఉంటాయి సార్.
2: వాటికి ఆహారం ఏంటి సార్?
0: ఆవు, మేక, గుర్రం, గొర్రె మొదలైనవి గడ్డి, మొక్కలు, ధాన్యపు గింజలు, ఆకులు తింటాయి. ఉడతలు, పక్షులు, పిచ్చుకలు చిన్న చిన్న గింజల్ని, పురుగుల్ని తింటాయి. తొండలు, బల్లులు సాలెపురుగుల్ని, కీటకాలని తింటాయి.
1: మరి మొక్కలకి ఆహారం ఎలా సార్?
0: మొక్కలు వాటి ఆహారాన్ని అవే తయారు చేసుకుంటాయి.
3: ఎలా సార్?
0: మీరు రకరకాల మొక్కల ఆకుల్ని చూస్తూ ఉంటారు కదా, ఆ ఆకుల్లో పత్రహరితం అనే పదార్థం ఉంటుంది. దాని వలన మొక్కలు ఆకుపచ్చగా కనిపిస్తాయి. అలాగే ఆకుల అడుగు భాగాన సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి, వాటిని పత్రరంధ్రాలు అంటారు. వీటి ద్వారా నీరు ఆవిరి రూపంలో పైకి వస్తుంది. అంతేకాకుండా ఆ రంధ్రాలు శ్వాసక్రియకు కూడా ఉపయోగపడతాయి.
1: మరి ఆహారం ఎలా తయారు చేసుకుంటాయి సార్?
0: ఆకులు పల్చగా, వెడల్పుగా, ఆకుపచ్చగా ఉండటం వలన సూర్యరశ్మి, గాలిలోని కార్బన్ డైఆక్సైడ్, క్లోరోఫిల్, నీరు వీటన్నిటి సహాయంతో ఆకులు పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటాయి. ఈ క్రియనే కిరణజన్య సంయోగ క్రియ అంటారు.
2: అంటే మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ వదిలిపెడతాయన్నమాట. ఇది జీవుల శ్వాసక్రియకు ముఖ్యం కదా సార్?
0: అవును
3: సార్. చెట్లన్నీ భూమి మీద పెరుగుతాయి కదా, మరి జంతువులు, పక్షులు భూమి మీద ఆకాశంలో తిరుగుతూ రకరకాల ప్రదేశాల్లో నివసిస్తాయి కదా సార్?
0: అవును. ఆవు, మేక, కుక్క, గుర్రం, పిల్లి మొదలైన జంతువులన్నీ భూమి మీద తిరుగుతూ ఉంటాయి. భూమి మీద తిరిగే జంతువుల్లో పెద్దదేదో నీకు తెలుసా భాస్కర్?
3: నాకు తెలుసు సార్. ఏనుక్క సార్?
0: వెరీ గుడ్
1: సార్. పులి, సింహం గుహల్లో ఉంటాయి కదా సార్?
0: అవును. కుందేళ్లు పొదల బొరియల్లో ఉంటాయి. ఆవులు, గేదెలు పాకల్లోను, గుర్రాలు గుర్రాలశాలలోను ఉంటాయి.
2: మరి పక్షులు?
3: ఆ మాత్రం తెలీదా, పక్షులు గూళ్ళు కట్టుకుని అందులో నివసిస్తాయి.
0: ఈ పక్షుల్లో కూడా వివిధ రకాల పక్షులు వివిధ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటాయి. కొన్ని పక్షులు ఎండిన గడ్డుపరకలు, చిన్న చిన్న కొమ్మలు, పాత గుడ్డపేలికలు, దూది, పక్షి ఈకలు ఆకులతో గూళ్ళు కట్టుకుంటాయి. ఈ పక్షులు వివిధ స్థలాల్లో గూళ్ళు కట్టుకుంటాయి. కొన్ని పక్షులేమో చెట్ల మీద, పాత ఇళ్ల కప్పుల్లోను, వెంటిలేటర్లలోను, గోడల సందుల్లోనూ గూళ్ళు కట్టుకుని అందులో ఉంటూ ఉంటాయి.
3: సార్, ఇప్పటిదాకా జంతువులు, మొక్కల గురించి చాలా విషయాలు చెప్పారు.
2: సార్, మొక్కలు, జంతువులకు ఉన్న ముఖ్యమైన తేడాలు, పోలికలు ఏమిటి సార్?
0: అదా, చాలా ముఖ్యమైన విషయం అడిగారు. మీరు ఇంతదాకా చాలా విషయాలు తెలుసుకున్నారు కదా, ఇది కూడా మీరే చెప్పండి.
1: నాకు తెలుసు సార్, మొక్కలు ఒక చోటు నుండి ఇంకో చోటుకి వెళ్ళలేవు. అదే జంతువులు అయితే ఒక చోటు నుండి మరో చోటుకి వెళ్ళగలవు.
0: అందుకే మొక్కలన్నింటినీ స్థావరాలు అంటారు. అంటే కదలవన్నమాట. జంతువులన్నీ చరాలు, అంటే తిరుగుతూ ఉంటాయి కదా.
2: మొక్కలు వాటి ఆహారాన్ని అవే తయారు చేసుకుంటాయని చెప్పారు కదా సార్? మరి జంతువుల సంగతి?
0: అవును, మొక్కలు స్వయం పోషకాలు, అంటే వాటి ఆహారం అవే తయారు చేసుకుంటాయి. కానీ జంతువులు, పక్షులు, కీటకాలు, మనుషులు ఆహారానికి ఇతర వాటి మీద ఆధారపడతాయి. అందుకే వాటిని పరాన్న జీవులు అంటారు.
3: మరి జంతువుల్లాగానే మొక్కలకి ప్రాణం ఉంటుంది కదా సార్?
0: అవును, జంతువులకు మనుషులకు చావు పుట్టుకలు ఉన్నట్లే మొక్కలకు కూడా చావు పుట్టుకలు ఉంటాయి.
3: అంటే విత్తనాలు నాటితే మొక్కలు మొలుస్తాయి, పెరిగి పెద్దవైన తర్వాత పుష్పించి ఫలించి చివరకు చనిపోతాయి. అలాగే మనుషులు, జంతువులు పుట్టడం, పెరగడం, చివరికి చనిపోవడం జరుగుతుందన్నమాట.
0: అవును, ఈ సృష్టిలో ప్రాణులన్నీ

0: అంతే, పుట్టిన ప్రతి ప్రాణి చనిపోక తప్పదు.
1: జంతువులకి మొక్కలకి ఇంకా ఏమైనా భేదాలు ఉన్నాయా సార్?
0: అదే చెప్పబోతున్నా. చూడు, నీకు తెలియకుండా నీ చేతికి నిప్పు తగిలిందనుకో, ఏం చేస్తావు?
2: వెంటనే వెనక్కి తీసుకుంటాను.
0: ఎందుకని?
2: చెయ్యి కాలుతుందన్న భయం వల్ల.
0: ఇలా ఎందుకు జరిగిందో తెలుసా? మనకి జంతువులకి శరీరంలో నాడీ మండలం ఉండటం వల్ల అలాంటి ప్రేరణకి ప్రతిచర్య జరుగుతుంది. అంటే నిప్పు తగిలినప్పుడు ప్రతీకార చర్యగా చెయ్యిని వెనక్కి తీసుకోవడం జరిగిందన్నమాట.
3: మరి మొక్కల్లో కూడా ఇలాంటి చర్యలు ఉంటాయా సార్?
0: అన్ని మొక్కల్లోనూ అలా ఉండదు. కొన్ని మొక్కల ఆకుల్ని మనం ముట్టుకుంటే ముడుచుకుంటాయి.
1: సార్, అంటే జంతువుల్లోనూ మొక్కల్లోనూ చాలా పోలికలు తేడాలు ఉన్నాయన్నమాట.
0: అవునరా, అందుకే అన్ని ప్రాణుల్ని సమానమైన దృష్టితో చూసుకోవాలి, భూతదయని అలవాటు చేసుకోవాలి.
4: పిల్లలు, ఇప్పుడు మొక్కలు జంతువులకు గల భేదాలు సామ్యాలు గురించి మాస్టారు పిల్లలకు చెప్పిన విషయాలు విన్నారు కదా. ఇందులోని ముఖ్య అంశాలను మరోసారి గుర్తు చేసుకుందామా? ఈ భూమి మీద రకరకాల ప్రాణులున్నాయి, అంటే మొక్కలు, జంతువులు, కీటకాలు అన్నమాట. వీటిలో మనుషులకు ఎక్కువగా ఉపయోగపడేవి మొక్కలు, జంతువులు. ఈ మొక్కలు, జంతువులకు కొన్ని పోలికలు, కొన్ని తేడాలు కూడా ఉన్నాయి. మొక్కల్లో పెద్దవి చిన్నవి ఉన్నట్లే జంతువుల్లో కూడా పెద్ద చిన్న జంతువులుంటాయి. మొక్కలు స్థావరాలు, అంటే ఒకచోటు నుండి మరోచోటికి కదలలేవు. జంతువులు చరాలు, అంటే తిరుగుతూ ఉంటాయన్నమాట. మొక్కలు కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని ఆక్సిజన్ను వదిలిపెడతాయి. జంతువులు ఆక్సిజన్ను గ్రహించి కార్బన్ డయాక్సైడ్ను వదిలిపెడతాయి. మొక్కలు స్వయం పోషకాలు, అంటే వాటి ఆహారం అవే తయారు చేసుకుంటాయి. కానీ జంతువులు, మనుషులు, పక్షులు, కీటకాలు ఆహారం కోసం మొక్కలు, ఇతర ప్రాణుల మీద ఆధారపడతాయి. అందుకే వీటిని పరాన్న జీవులు అంటారు. జంతువులకి, మొక్కలకి ప్రాణం ఉంది. మొక్కలకి, జంతువులకి చావు పుట్టుకలు ఉన్నాయి. అంటే మనుషులు, జంతువులు పుట్టి పెరిగి చనిపోయినట్లే మొక్కలు కూడా మొలకెత్తి పెరిగి పెద్దవై చివరకు చనిపోతాయి. మనుషులు, జంతువుల్లో నాడీమండలం ఉండడం వల్ల ఎక్కువ చల్లదనం, వేడి, భయం ఇలాంటి విషయాల పట్ల స్పందిస్తూ ఉంటాయి. మొక్కల్లో ఇలాంటి స్పందనలు తక్కువ. విన్నారుగా మొక్కలు, జంతువులకి ఉన్న భేదాలు, సామ్యాలు. ఏది ఏమైనా అన్ని ప్రాణులను సమానంగా చూడడం, భూతదయను అలవర్చుకోవడం మన ధర్మం.
5: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా 5వ తరగతి విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని రెడ్ క్రాస్ పాఠం మరియు మొక్కలు, జంతువులు, సామ్యాలు, భేదాలు పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: ఆధారపడతారు. కానీ ప్రతిసారి ఒక పొలంలో తృణధాన్యాలని పండిస్తే ఆ మట్టిలోని పోషకాలు క్రమంగా క్షీణిస్తాయి. రైతులు ప్రతి సీజన్లోనూ లాభాలు రావాలని ఆశిస్తే తమ భూమిని ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన దీర్ఘకాలిక పెట్టుబడిని సమతులం చేసుకోవాలి.
1: పంట మార్పిడి చేయకపోతే దిగుబడి తగ్గడం, కలుపు మొక్కలు, తెగుళ్లు పెరగడాలని రైతులు గమనిస్తారు. మట్టి నీరసించి కలుపు మొక్కలను వదిలించుకోవడానికి రైతులకు ఎక్కువ మంది కూలీలు అవసరమవుతారు. దీనికి విరుగుడుగా వాళ్ళు రసాయనాలని ఎక్కువ వాడతారు. వాస్తవానికి దీనివల్ల పొదుపు ఎక్కువ జరిగి రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని తెచ్చిపెట్టాలి. కానీ ఎందుచేతనో వాళ్ళు దీనికి సరిగ్గా వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడాన్ని చూస్తున్నాను. కాలక్రమేణా దిగుబడిని తగ్గించే పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు.
0: వ్యవసాయ రసాయనాలని ఎక్కువగానూ అనవసరంగానూ వాడడం మట్టిలోని జీవాన్ని నాశనం చేస్తుంది. ప్రతి ఏడు లాభాలు తగ్గిపోతూ రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. అందుచేతనే అనేక దేశాల్లో లానే ఈజిప్ట్లో కూడా పంట మార్పిడి చాలా ముఖ్యంగా మారింది.
1: తమకు రెట్టింపు పొడవుండే ఫాబా బీన్స్ ఫ్రేలల్లా కాకుండా గోధుమ వ్రేళ్లు పొట్టిగా ఉంటాయి. అలాగే లూసర్న లేక అల్ఫాల్ఫా మెంతుల వ్రేళ్లు పొడవెక్కువ కాబట్టి లోతు మట్టిలో నుంచి పోషకాలు పీల్చుకొనగలవు. రకరకాల పొడవుల వ్రేళ్లుండే మొక్కలను నాటితే అది ఆ పోషకాల సైక్లింగ్ కు దోహదపడుతుంది.
2: ఫాబా బీన్ ఉత్పాదకత చాలా ఎక్కువ, అది మట్టిని చాలా ఏళ్ల పాటు సుసంపన్నంగా మార్చుతుంది. లూసర్న్ కూడా అంతే. కానీ ఒక పంటని వరుసగా ప్రతి ఏడు వేస్తే దిగుబడి తగ్గిపోతుంది. ఒక శీతాకాలంలో ఫాబా బీన్ వేస్తే తర్వాతి సంవత్సరం గోధుమలు వెయ్యాలి. పొలంలో పంటలను ప్రత్యామ్నాయాలతో మార్చుతూ ఉంటే మంచి దిగుబడులు వస్తాయి.
0: పంట మార్పిడి వల్ల కలుపు, తెగుళ్లు, జబ్బులు తగ్గుతాయి. పప్పుధాన్యాల పంటలని మార్చి మార్చి వేసినా మట్టిలో పోషకాలు పెరుగుతాయి. చిక్కులలో లూజన్ లేక అల్ఫాల్ఫా, ఫాబా బీన్స్, సోయా బీన్స్, లూపిన్ కాబులీ, శనగలు, మెంతులు, వేరుశనగలు, బఠానీలు, పప్పులు ఉన్నాయి. చిక్కులు పెరగడానికి నత్రజనిని సొంతంగా ఉత్పత్తి చేసుకుంటాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వాటి వేర్లు కాండాలని మట్టిలో వదిలేస్తే అవి ఆ నత్రజనిని మట్టిలోకి మెల్లిగా విడుదల చేస్తాయి. మిగిలిపోయే పోషకాలని తర్వాతి పంటకు వాడుకోవచ్చు.
1: ఫాబా బీన్స్ ను పండించిన తర్వాత వ్రేలను మట్టిలోనే వదిలేస్తాను. దాంతో ఆ తర్వాతి పంటకు ఆ పోషకాలు అంది, మట్టికి గాలి తగులుతుంది. వేసవి కాలంలో మొక్కజొన్న పొలాల వెంట నడిస్తే ఏ పొలంలో శీతాకాలపు పంటగా గోధుమలు వేశారో, ఏ పొలంలో ఫాబా బీన్స్ వేశారో తేలికగా చెప్పవచ్చు. ఫాబా బీన్స్ పంట తర్వాత నాటిన మొక్కజొన్నల కాండం బలంగా, మందంగా, పెద్ద పెద్ద కంకులతో కనిపిస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువగా నాణ్యమైన పంట మీకు అందుతుంది. ఫాబా బీన్స్ తర్వాత నాటిన పంట ఏదైనా సరే చక్కటి ఫలితాలనే ఇస్తుంది.
0: చిక్కుళ్ళ ప్రత్యేకతలు ఏవి? ఇతర పంటల్లా కాకుండా చిక్కుళ్ళు గాల్లోని నత్రజనిని స్థిరీకరించే మట్టిలో ఉండే సూక్ష్మక్రిములతో కలిసి పనిచేస్తాయి. చిక్కుళ్ళ విత్తనాలు మొలకెత్తినప్పుడు రైజోబియం బ్యాక్టీరియా మట్టిలో సంక్రియం అవుతుంది. అవి మొలకెత్తుతున్న వేళ్ల వైపుకు వెళ్లి వాటిలోకి చొచ్చుకుపోతాయి. ఫలితంగా వేళ్లకి ఈ బ్యాక్టీరియా నివసించే లేత గులాబీ న్యూడిల్స్ మొలుస్తాయి. గాలి నుండి నత్రజనిని సంగ్రహించి బ్యాక్టీరియా మట్టిని మరింత సారవంతం చేస్తుంది. జీవితమంతా సేంద్రియాలని సాగు చేసిన రైతు హాగ్సెడెక్ నోడ్యూల్స్ ని మనకు చూపడానికి తన ఫాబా బీన్ మొక్కలతో ఒకదాన్ని పెరికాడు.
1: నత్రజనిని స్థిరపరిచే బ్యాక్టీరియా గురించి, అది వాళ్ళ పొలాల్లో మట్టికి ఉపయోగపడుతుందని రైతులు తెలుసుకుని సంతోషిస్తారు. చిక్కుళ్ళు మట్టిలో సారాన్ని కాపాడతాయి, ఏ హాని చేయవు. పంట మార్పుడుల్లో వాటిని నాటితే కలుపు మొక్కలు తగ్గుతాయి. ఒకే పంటను పదే పదే వేస్తే కలుపు మొక్కలు, మట్టిలో తెగుళ్లు పెరుగుతాయి.
0: మీరు చిక్కులను పండించే ముందు కొన్ని విషయాలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలి. ముందుగా చిక్కులు పెరగడానికి మీ భూమి అనుకూలంగా ఉందని నిర్ధారణ కావాలి. చిక్కుల పంటలేవి ఉప్పును సహించలేవు, కాబట్టి మట్టిలో ఉప్పదనాన్ని, మీరు పెట్టే నీళ్లలో, ముఖ్యంగా బావి నీళ్లలో ఉప్పదనాన్ని తనిఖీ చేయాలి. లేదు, మీరు మీ మొక్కజొన్న పంటను చూసి చెప్పగలరు. గోధుమలు, జొన్నలు ఉప్పును తట్టుకోగలవు, కానీ మొక్కజొన్న మాత్రం బలహీనంగా పెరుగుతుంది.
1: పొలంలో మట్టి చిక్కులకు అనుకూలంగా ఉందో లేదో తెలుసుకోవడానికి మొక్కజొన్న మొక్క తీరును బట్టి చెప్పవచ్చు. మట్టిలో ఉప్పు స్థాయిని మొక్కజొన్న చక్కగా సూచిస్తుంది.
0: రెండోది, ఇంతకు ముందు చిక్కులని పండించని పొలం మట్టిలో ఈ ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఉండకపోవచ్చు. ఈ బ్యాక్టీరియా లేకుండా మీ చిక్కుల పంట మట్టిలో ఉన్న నత్రజనిని వాడుకుంటుంది, గానీ దాన్ని తిరిగి నింపదు. మీ చిక్కుల విత్తనాలకు రైజోబియం బ్యాక్టీరియా గల టీకాలు వేయడం మంచిది. విత్తనం మొలకెత్తినప్పుడు కొత్తగా వస్తున్న వేళ్లలోకి బ్యాక్టీరియా నేరుగా ప్రవేశిస్తుంది. స్థానిక వ్యవసాయ వస్తువుల దుకాణంలో రైజోబియం బ్యాక్టీరియా ఉన్న ఇనాంక్యులెంట్ దొరుకుతుంది. కొన్ని రకాల బ్యాక్టీరియా అనేక రకాల చిక్కుల పంటలకు టీకాలా పనిచేస్తుంది. కొన్ని బ్యాక్టీరియా కొన్ని పంటలకు ప్రత్యేకంగా ఉంటాయి. మీరు పండించాలనుకునే పంటకు బాగా సరిపోయే టీకా రకాన్ని ఎంచుకోవాలి. అర హెక్టారు పొలానికి అర కిలో ఇనాక్యులెంట్ సరిపోతుంది. ఇసుక

0: ఇలా అయితే ఇన్క్యులెంట్ మొత్తాన్ని రెట్టింపు చేయాలి. సాధారణంగా ఇనాక్యులెంట్ ను పౌడర్ రూపంలో అమ్ముతారు. ప్యాకేజీ మీద గడువు తేదీని గమనించాలి. గడువు ముగిసిపోతే బ్యాక్టీరియా చనిపోవచ్చు. ఇనాక్యులెంట్ లోని బ్యాక్టీరియా వేడిని తట్టుకోలేదు, అది ఎండలో చనిపోతుంది. కాబట్టి ఎక్కువ వేడికి ఎండకి దూరంగా రవాణా సమయంలో టీకాను చల్లగాను ఉంచేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. నాటే రోజున మీ విత్తనానికి దాన్ని పూయండి. ఇనాక్యులెంట్ విత్తనాలకు అంటుకోవడానికి మొలాసిస్, తేనెల్లా జిగటగా ఉండే ద్రవం ఏదైనా కావాలి. లేకపోతే లీటర్ నీళ్లలో కొన్ని కప్పుల పంచదారని కలిపి పాకంలా చేయవచ్చు. అది చిక్కగాను జిగటగాను ఉంటుంది. పంపు నీళ్లలో ఉండే క్లోరిన్ బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది, కాబట్టి వాటిని వాడవచ్చు. 10 కిలోల విత్తనాలకి కప్పుడు ద్రవం సరిపోతుంది. విత్తనాలన్నింటి మీద ఒక పల్చని పూత పోయడమే ఇక్కడ అవసరం. జిగట ద్రవం పూత ఎక్కువైతే విత్తనాలు మట్టిలో కుళ్ళిపోతాయి. విత్తనాల మీద ఇనాక్యులెంట్ పొడిని క్రమబద్ధంగా అద్దాలి. విత్తనాలన్నిటికీ సమానంగా అంటేలా రెండు చేతులతోనూ పూయాలి. ఏ కారణం చేతనైనా మీరు విత్తనాలను వెంటనే నాటలేకపోతే వాటిని నీడలోకి చేర్చి షీట్తో కప్పాలి. రైజోబియం మట్టిలో జీవించే బ్యాక్టీరియా కాబట్టి దానిమీద ఎండ నేరుగా పడితే అది నశిస్తుంది. పూత పూసిన విత్తనాలను నీడలో గాలిలో ఆరబెట్టి 24 గంటల్లోపు నాటాలి. నాటిన తర్వాత పొలానికి బాగా నీళ్లు పెట్టాలి. చిక్కుళ్ళ విత్తనాల్లో అంకురోత్పత్తి జరగాలంటే బాగా నానాలి. ఇప్పుడు బ్యాక్టీరియా తన పనితనం చూపించే సమయం వచ్చింది. 1-2 నెలల తర్వాత మీ చిక్కుళ్ళ మొక్కలకు పూత వస్తున్నప్పుడు నోడ్యూల్స్ కనిపించడం మొదలవుతుంది. ముఖ్యంగా ఈ దశలో రైజోబియం బ్యాక్టీరియా క్రియాశీలంగా ఉండేట్లు చూసుకోవాలి. పొలంలో వేరువేరు చోట్లోంచి 5 నుంచి 10 మొక్కలను పెరకాలి. ఒక్కో మొక్కకు కనీసం 30 నోడ్యూల్స్ ఉండాలి. కానీ నోడ్యూల్స్ ఉన్నంత మాత్రాన బ్యాక్టీరియా నత్రజనిని స్థిరపరుస్తోందని కాదు. నోడ్యూల్స్ లోపలి రంగును కూడా గమనించాలి. వేర్ల మీది మట్టిని సున్నితంగా కడిగి ప్రతి మొక్కకి ఉన్న నోడ్యూల్స్లో 2-3 తెరచి చూడాలి. వాటి లోపలి భాగం గులాబీ ఎరుపు రంగులోకి ఉంటే బ్యాక్టీరియా నత్రజనిని స్థిరపరుస్తోందని అర్థం. తెల్లగా ఉండకూడదు. ఒకసారి నోడ్యులేషన్ బాగా జరిగితే ఆ మట్టిలో బ్యాక్టీరియా 3-5 సంవత్సరాల వరకు బ్రతికి ఉండగలదు. అది మీరు రసాయనాలేవీ వాడకుండా మీ మట్టిని మంచి స్థితిలో ఉంచుకుంటేనే. రకరకాల చిక్కులని పండించే సేంద్రియ పొలాలలో మట్టిలో ఉండే రకరకాల రైజోబియాని చూడవచ్చు. కొంతమంది సేంద్రియ రైతులు ఒకే పొలంలో ఇతర పంటలతో పాటు చిక్కులను కూడా పెంచుతారు.
1: ఇక్కడ నేను కాబూలీ శనగలని సోంపుని పక్కపక్కనే వేశాను. సోంపు ఔషధ మొక్క. కాబూలీ శనగలు గాల్లో నుంచి నత్రజనిని గ్రహించి మట్టికి చేర్చే చిక్కుళ్ళు వాటి పక్కనే ఉన్న సోంపు మొక్కలకు, అలాగే తర్వాతి పంట మార్పిడిలో మొక్కలకు దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది. చిక్కుళ్ళు మట్టిలో వదిలే బ్యాక్టీరియా నిరంతరం సారాన్ని మెరుగుపరుస్తాయి.
0: మనం నేర్చుకున్న వాటిని ఒకసారి సమీక్షించుకుందాం. ప్రతి 7 ఒకే పంటను పండిస్తే మట్టిలోని పోషకాలు తగ్గిపోతాయి. పైగా కలుపు మొక్కలు, తెగుళ్లు, వ్యాధులు కూడా పెరుగుతాయి. పంట మార్పులలో చిక్కుళ్ళు ముఖ్యమైనవి. అవి కలుపు మొక్కలను తగ్గించి మట్టిలో నత్రజనిని సుస్థిరం చేసే బ్యాక్టీరియాతో కలిసి పనిచేసి మట్టిలో సారాన్ని పెంచుతాయి. మీ మట్టిలో సరైన బ్యాక్టీరియా చేరేలా రైజోబియం బ్యాక్టీరియా ఇనాక్యులెంట్ను కొనవచ్చు. నాటడానికి సిద్ధమయ్యేంత వరకు ఇనాక్యులెంట్ను చల్లటి నీడలో ఉంచాలి. విత్తనాలను అంటేలా మొలాసిస్, తేనె వంటి జిగటగా ఉండే ద్రవం ఏదైనా కావాలి. విత్తనాలను నీడలో గాలిలో ఆరబెట్టి రోజులోపు నాటాలి. పూత దశలో కొన్ని మొక్కలను జాగ్రత్తగా పెకలించి నోడ్యూల్స్ని తెరచి లోపల గులాబీ ఎరుపు రంగులో ఉందో లేదో చూడాలి. రైజోబియం బ్యాక్టీరియా మీ మట్టిలో చాలా సంవత్సరాలు జీవించగలదు, కాబట్టి ప్రతిసారి చిక్కుళ్ళ పంటలో ఇనాక్యులెంట్ వేయనక్కర్లేదు. మీ పంట మార్పులలో చిక్కులను చేర్చితే ప్రకృతితో మీరు కలిసి పనిచేయవచ్చు. ప్రస్తుతానికే కాక రాబోయే కాలంలో కూడా అధిక లాభాలను తప్పకుండా అందుకోవచ్చు.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK

0: లగ్జరీ లివింగ్ హోమ్స్ రెండు టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100111193.
2: హలో.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

గుడ్ మార్నింగ్ లిసనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో నోటి నుంచి దుర్వాసన గల కారణాలు తెలుసుకోబోతున్నాం. మరి మనందరి నోళ్లలోనూ ఆవిరైపోయే సల్ఫర్ కాంపౌండ్స్ ని ఉత్పత్తి చేసే పదార్థాలుంటాయట. వీటి వల్లే చిగుళ్ల వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. హైడ్రోజన్ సల్ఫైట్, మిథైల్ మెర్కాప్టైన్, థైమిథైల్ సల్ఫైట్ ఈ మూడు నోటి నుంచి వెలువడే వాసనకి కారణాలట. పాలీపెప్టైడ్స్ విచ్ఛిన్నమైనప్పుడు చివరి పదార్థాలుగా ఇవి వెలువడుతుంటాయి. బ్యాక్టీరియా గోడలు మన కణాలు పాలీపెప్టైడ్ చైన్స్ అట. బ్యాక్టీరియా ఫ్లాగెల్లా, పిలి, ఫిబ్రియే కూడా పాలీపెప్టైడ్సే. అందుకనే చనిపోయిన బ్యాక్టీరియా ఎపిథీలియల్ కణాల వల్ల మన నోట్లో ఆవిరి చెందే సల్ఫర్ కాంపౌండ్స్ ఉత్పత్తి అవుతుంటాయి. సర్క్యులర్ జంక్షనల్ ఎపిథీలియా నోట్లో నుంచి ఆవిరయ్యే సల్ఫర్ కాంపౌండ్స్ ఉత్పత్తి కావడానికి ప్రధాన స్థానాలు. ఎపిథీలియల్ కణాలు పునరుత్పత్తి కావడానికి 2 నుంచి 4 రోజులు చాలట. చిగుళ్లు ఇన్ఫ్లమేషన్ తో సర్క్యులర్ జంక్షనల్ ఎపిథీలియా 8 రెట్లు ఎక్కువగా విచ్ఛిన్నమవుతాయి. వీటి నుంచి ఎంతో సల్ఫర్ కాంపౌండ్స్ ఆవిరి ఉత్పన్నమవుతుంది. మరి చిగుళ్ల జబ్బులకు పళ్ళు పుచ్చిపోవడానికి బ్యాక్టీరియా ప్రధాన కారణమని మనందరికీ తెలిసిందే. ఈ బ్యాక్టీరియా తన ప్రభావాన్ని చిగుళ్లపై నుండే ఎపిథీలియల్ కణాల మీద చూపించి మైక్రోబియల్ పదార్థం లోపలికి కణజాలంలోకి చొచ్చుకుపోయేటట్టు చేస్తాయట. అక్కడ ఇన్ఫ్లమేషన్ ప్రారంభమవుతుంది. మరి దీని గురించి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవబోతుంది. లిసనర్స్, లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి చిగుళ్ళ దెబ్బ తినడానికి ఎండోటాక్సిన్, బ్యాక్టీరియా లాంటివి ఇలా కారణమవుతున్నాయి. పరియోడాంటల్ డిసీజ్ అభివృద్ధి చెందడానికి సర్క్యులర్ జంక్షనల్ ఎపిథీలియల్ కణాల ప్రాంతం ప్రధానమైనదని, సల్ఫర్ కాంపౌండ్స్ ఆవిరి వీటికి తోడ్పడుతుంది. నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవడంతో సల్ఫర్ కాంపౌండ్ బారి నుంచి కాపాడుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇందుకు తగ్గట్టు రోజు 2 పూటల ఆహారం తీసుకోగానే పళ్లని శుభ్రంగా బ్రష్ చేసుకోవాలి. బ్రషింగ్ తో పాటు ఫ్లాసింగ్ అవసరమట. పళ్ల మధ్య ఉన్న సన్నని గ్యాప్స్ లో ఆహార పదార్థాల ముక్కలు ఇరుక్కొని ఇబ్బంది పెడతాయి. వీటిని తొలగించడానికి ఫ్లాసింగ్ తోడబడుతుంది. సన్నని దారాన్ని పళ్ల మధ్య నుంచి పోనిచ్చి దారాన్ని 2 పక్కలా 2 చేతులతో పట్టుకుని దారాన్ని అటూ ఇటూ కదిలిస్తూ ఫ్లాసింగ్ ద్వారా పళ్ల మధ్య ఇరుక్కున్న పదార్థాల ముక్కల్ని తొలగించవచ్చు. ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఉన్న కొన్ని ద్రవకాలతో నోటిని కడుక్కుంటూ ఈ సల్ఫర్ కాంపౌండ్స్ ఆవిరి నుంచి నోటిని కాపాడుకోవచ్చట. ఇప్పుడు లభించే శక్తివంతమైన ఆక్సిడైజింగ్ ఏజెంట్లలో క్లోరిన్ డయాక్సైడ్ ముఖ్యమైనది. టూత్ పేస్ట్, మౌత్ వాషెస్ తో నోటి వాసనను తాత్కాలికంగా అరికట్టవచ్చు. క్లోరిన్ డయాక్సైడ్ పదార్థాలు దుర్వాసనను పోగొడతాయి. దంత ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ దంత వైద్యుడి సలహా మీద మౌత్ వాషెస్ ని వాడవచ్చంటున్నారు. దంత శుభ్రతని పాటించకుండా మౌత్ వాషెస్ ని వాడటం దాదాపుగా స్నానం చేయకుండా సువాసన కోసం సెంటు రాసుకోవడం లాంటిదే అంటున్నారు నిపుణులు. మరి దీని గురించి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట అయితే ప్లే అవబోతుంది, లిసినర్స్ విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి వేప పేరు చెబితేనే అమ్మో చేదు అంటాం, కానీ ఆ చేదులోనే ఎన్నో లాభాలున్నాయనే విషయం మనలో చాలా మందికి తెలియదు. మంచి ఆరోగ్యానికి, చక్కని సౌందర్యానికి వేప దివ్య ఔషధం లాంటిది. ఓ క్రమ పద్ధతిలో వేపని తీసుకుంటే ఎంతో మేలు అంటున్నారు నిపుణులు. వేప వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. మరి వర్షాకాలం ముందు తాజా వేపాకును లేత కొబ్బరి నీళ్లతో కలిపి ఓ వారం రోజుల పాటు తీసుకున్నట్లయితే వర్షాకాలం వల్ల వచ్చే జబ్బులు రాకుండా ఉంటాయట. వ్యాధి నిరోధక శక్తి పెరిగి వాటిని అడ్డుకుంటాయట. వేప నూనెను కొంచెంగా అరచేతులకి, అరిపాదాలకు రాసుకున్నట్లయితే ఎక్కువగా చెమట పోయడం తగ్గుతుందటండి. మరి ప్రతిరోజు ఓ తాజా వేపాకును తింటే గనక గుండె జప్పులు, చర్మ వ్యాధులు, డయాబెటీస్ వంటి వాటిని నివారించవచ్చట. 10 లేదా 15 గ్రాముల ఎండబెట్టిన వేపాకు పొడిని స్వచ్ఛమైన నెయ్యితో పరగడుపున తీసుకుంటే రక్తహీనత పో

మరి గోరువెచ్చటి తాజా వేపాకు రసం కళ్లకు రాసుకుంటే కళ్ల కలత నుంచి ఉపశమనాన్ని పొందవచ్చు. ఇందులో కొంచెం తేనె కలిపి పుక్కిలిస్తే గొంతు నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. 15 నుంచి 20 చుక్కల వేప నూనెను 10 రోజుల పాటు తీసుకుంటే మలేరియా రాకుండా నివారించవచ్చంటున్నారు నిపుణులు. మరి చర్మ వ్యాధులు ఉన్న వాళ్లు గుడ్డు తెల్లసొన వేపాకు గుజ్జు పసుపు కలిపి ముఖానికి ప్యాక్లా వేసుకుని 10 నిమిషాల తర్వాత కడిగేస్తే మొటిమలు పోతాయట. ఇదండి మరి ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరలా రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మీ ఆర్జే అఫ్రీన్.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukula Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ordo, MNAMS, FIAS, Yemkulu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemkulaku, Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadanu.
1: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
0: సెల్ 8500136630.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

శ్రోతలకు నమస్కారం. ఎన్నెన్నో మంచి విషయాలతో కూడినటువంటి సూక్తులు మీకు అందించే ఈనాటి సూక్తి శుద్ధ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది మన రేడియో విష్ణు 90.4. మరి ఈనాటి సూక్తి శుద్ధ కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క భావాలు తెలుసుకుందాం.

ఈ శ్లోకం యొక్క అర్థం, యజ్ఞశేషమును అనగా 10 మంది తినగా మిగిలిన అన్నమును తినినవారు సర్వ పాపముల నుంచి విముక్తులవుతారు. అట్లుగాక ఎవరు తమకు మాత్రమే అన్నమును వండుకుంటున్నారో వారు పాపమునే తింటున్నారు అని ఈ శ్లోకం యొక్క అర్థం.

సారీ. ఈ శ్లోకం యొక్క అర్థం, సర్వధర్మముల సారమును చెబుతాను, వినండి. విని మనసులో ఉంచుకోండి. దేనిని మీకు వరులు చేయరాదనుకుంటున్నారో దానిని మీరు ఇతరులకు చేయవద్దు సుమా అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది. కృతా

మపి. ఈ శ్లోకం యొక్క అర్థం, దైవోపహతులై మృత్యుపాశములచే ఈడ్వబడుచున్నప్పుడు మహాత్ముల బుద్ధులు కూడా పెడమార్గం పట్టును కదా అని ఈ శ్లోకం యొక్క అర్థం.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం. విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, MD DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8865-5873.
1: ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాలు తెలుసుకుందాం.
2: ఆతురే నియమో నాస్తి బాలే వృద్ధే తథైవచ

జనః. ఈ శ్లోకం యొక్క అర్థం, రోగి, బాలుడు, వృద్ధుడు, సదాచారి వీరికి నియమాలు అక్కర్లేదు, ఇది సనాతన ధర్మం అని ఈ సూక్తి తెలియజేస్తుంది.

ఈ శ్లోకం యొక్క అర్థం, చేసేవాడు, చేయించేవాడు, ప్రేరేపించువాడు, ఆమోదించువాడు ఈ నలుగురు కూడా పుణ్యపాప కార్యములన్నింటిలోనూ సమభాగులే అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

శ్లోకం యొక్క అర్థం, కృతయుగమున తపస్సు, త్రేతాయుగమందు జ్ఞానము, ద్వాపరయుగమందు యజ్ఞము, కలియుగమున దానమును ఉత్కృష్టమైనవి అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867.
1: స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞాన.

0: ಕಂಠಿ ಆಸ್ಪತ್ರೆ ಎದುರುಗ ಭೀಮವರಂ 2. ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ 9494565858.
1: ఈనాటి సూక్తి సుధ కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాలు తెలుసుకుందాం.

ఫలం. ఈ శ్లోకం యొక్క అర్థం, యోగ్యుడైన వాణిని ఎంచుకుని వారి ఇంటికి పోయి దానమిచ్చుట ఉత్తమ పక్షం. అట్టి మంచివాణిని తన గృహానికి ఆహ్వానించి దానమొసుకుట మధ్యమము. తనంతటనే వచ్చి యాచించిన వానికి ఇచ్చుట అధమము. తనను సేవించిన వానికి ఇచ్చునది నిష్ఫలమైన దానం అని ఈ సూక్తి మనకి తెలియజేస్తుంది.

ఈ శ్లోకం యొక్క అర్థం, సాధు పురుషుల దర్శనమే పుణ్యప్రదం, వారే తీర్థముల వంటివారు. తీర్థ సేవాఫలము కాలక్రమమున లభిస్తుంది, కాని సాధు పురుషుల సేవనం వెంటనే ఫలితాన్ని ఇస్తుంది అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

0: कुप्यति न कृत्तः परुषं ब्रूयात् ఈత సాధోస్తు లక్షణం.
1: ఈ శ్లోకం యొక్క అర్థం, సన్మానింపబడిన వాడు ఎవడు పొంగిపోవడం లేదు, అవమానించబడిన వాడు ఎవడు క్రుద్ధుడు కాడు,
2: కోపం వచ్చినప్పుడు కూడా ఎవని నోట పరుషములైన పలుకులు వెలువడవో అతడే సాధు పురుషుడు అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukula Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ordo, MNAMS, FIAS, Yemakalu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemakalaku, Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadanu.
1: Arogyashri, EHS, Arogya Bhadrata, ESI, Mariyu, Anni Rakamula, Insurance Lo, Surgery Cheyabadanu.
0: Ma address?
1: Sindhu Skin and Specialty Clinics, Virama Park, Eduruga, Bhimavaram.
0: Cell 8500136630.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: శ్రోతలు వింటున్నారు సూక్తి సుధ కార్యక్రమాన్ని. కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాలను తెలుసుకుందాం.
4: శాంతి తుల్యం తపోనాస్తి న సంతోషాత్ పరం సుఖం న తృష్ణాయా పరో వ్యాధి న చర్మ ధర్మో దయా సమః.
5: ఈ శ్లోకం యొక్క అర్థం, శాంతము వంటి తపస్సు సంతోషము కంటే సుఖము, తృష్ణను మించిన వ్యాధి, దయను బోలిన ధర్మమును లోకమున లేవు అని ఈ సూక్తి మనకి తెలియజేస్తుంది.
4: అత్వేష్టానిత్మమః సాంతః సత్యవాదీ జితేంద్రియ నిర్మత్సరో నిష్కపటః స్వవృత్తి
3: ఈ శ్లోకం యొక్క అర్థం, బ్రాహ్మణుడు ద్వేషరహితుడు, మమకారం లేనివాడు, శాంతుడు, సత్యవాది, జితేంద్రియుడు, మాశ్చర్యరహితుడు, నిష్కపటి, స్వవృత్తి తత్పురుషుడు అయి ఉండాలి అని ఈ శ్లోకం యొక్క అర్థం.

కాదు, ఒకరికి నొప్పి కలిగినట్లు మాట్లాడకూడదు. ఎత్తి పొడుపు మాటలు అస్సలు ఆడరాదు. అతివాదము ఎక్కడా పనికిరాదు. సర్వత్రా ఎవరి పరిమితిలో వారు ఉండాలి. ఈ లోకమునందు అంతటను సమభావం గలవాడే సుఖి అవుతాడు అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్రోతలింతవరకు ఈనాటి సూక్తి సుధ కార్యక్రమం.

లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడను. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: विष्णु FM 90.4
1: రెడీ విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా 5వ తరగతి విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని రెడ్ క్రాస్ పాఠం,
2: ఏ దిలీప్ నువ్వు ఈరోజు బడికి ఎందుకు రాలేదు?
3: లక్ష్మి నీకు తెలుసు కదా దివ్య, మనతో పాటు 5వ తరగతి చదువుతున్న అమ్మాయి, ఆమె తలకి పెద్ద దెబ్బ తగిలింది, ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్ళాను, అందుకే బడికి రాలేదు.
2: ఆహా, ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది?
3: ఆసుపత్రిలో ఇంజెక్షను మాత్రలు ఇచ్చారు, ఇప్పుడు ఇంటి దగ్గరే ఉంది.
2: అయితే ఆ అమ్మాయిని నేను చూసేస్తాను.
3: పదా, నేను కూడా వస్తాను.
4: అమ్మా దివ్య, రేడియోలో వార్తలు వస్తాయి పెట్టు.
2: అలాగే మావయ్య.
4: దిలీప్ నువ్వు కూడా కూర్చో, వార్తలు విందాం.
3: అలాగే.
5: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది టిఎస్ గీత. అమెరికా సైనికులు జరిపిన దాడిలో బాంబుల బారిన పడి సుమారు 2,000 మంది ఇరాకీ ప్రజలు చనిపోయినట్లు అంచనా. ఆసుపత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి. ఇంకా అనేక మంది కాళ్ళు చేతులు కోల్పోయి సాయం కోసం పడిగాపులు కాస్తున్నారు. అయితే వార్త తెలిసిన వెంటనే రెడ్ క్రాస్ సంస్థ వీరిని ఆదుకుంటోంది. ఇప్పుడే అందిన వార్త, గుజరాత్ రాష్ట్రంలో ఆకస్మిక భూకంపం సంభవించింది. 1,000,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎక్కువ మొత్తంలో ఆస్తి నష్టం జరిగింది. అయితే సంఘటన స్థలానికి రెడ్ క్రాస్ మరియు ఇతర స్వచ్ఛంద సంస్థల వారు చేరుకుని ఇతోధికంగా సేవలందిస్తున్నారు. వార్తలు సమాప్తం.
2: మావయ్యా, వార్తలు చదివేటప్పుడు గాయాల పాలైన వారిని రెడ్ క్రాస్ సంస్థ ఆదుకుంది అంటున్నారేమిటి?
4: అవునమ్మా, రెడ్ క్రాస్ అనేది ఒక సేవా సంస్థ. ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా యుద్ధాలు జరిగి గాయాలు పాలైన వారికి, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితులకు సేవ చేయటం ఈ సంస్థ యొక్క ఉద్దేశం. ఇలా ఎన్నో సేవలు అందిస్తోంది సంస్థ.
6: అబ్బా, ఎంత మంచి పని చేస్తోంది! దీని గురించి పూర్తిగా మాకు చెప్పవా మాయా?
4: అలాగే చెప్తాను పిల్లలు. అయితే ఈ సంస్థ గురించి నా దగ్గర ఒక క్యాసెట్ ఉంది, ఆ క్యాసెట్ వినిపిస్తాను, ముందు పాట వినండి.

0: పాట చాలా బాగుంది మామయ్య, ఇంకా రెడ్ క్రాస్ గురించి పూర్తిగా చెప్పవు?
1: అలాగే రా. టెహరాన్ పట్టణంలో సరిగ్గా రాత్రి 12:30 గంటలకు పెద్ద భూకంపం సంభవించింది. అప్పుడు సుమారు 40,000 మంది చనిపోయారు, 60,000 మంది గాయపడ్డారు.
0: అయ్యయ్యో, ఎంత ఘోరం! అప్పుడు ఎవరూ వీళ్లను ఆదుకోలేదా మామయ్య?
1: ఆదుకోకేం బాబు, ఈ ప్రమాద వార్తను విన్న ఒక సంస్థ హుటాహుటిన అక్కడికి వచ్చి ప్రథమ చికిత్సలు చేసి కావలసిన మందులు అందించి క్షతగాత్రులను కూడా ఆసుపత్రిలో చేర్పించి అన్నపానీయాలు అందించింది.
0: ఓహో, అలాగా! ఎంత మంచి పని చేసింది ఈ సంస్థ. ఆ సంస్థ పేరేమిటి మామయ్య?
1: ఆ సంస్థే బాబు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న రెడ్ క్రాస్ సంస్థ.
2: మామయ్య, ఈ సంస్థ గురించి పూర్తిగా చెప్పండి.
1: అలాగే చెప్తాను దివ్య. ఈ సంస్థకు మూలపురుషుడు స్విస్ దేశస్థుడు హెన్రీ డాంట్.
2: ఇంత మంచివారు మావయ్య హెన్రీ డాంట్ గారు.
1: హెన్రీ డాంట్కి సేవ చేయాలనే ఉద్దేశం ఎప్పుడు కలిగిందో తెలుసా నీకు? ఉత్తర ఇటలీ దేశంలో సోల్ఫెర్నో అనే ఒక గ్రామంలో ఇటలీ సైనికులకు ఆస్ట్రియా సైనికులకు ఘోర యుద్ధం జరిగింది. చాలామంది గాయాలతో కూలిపోయారు. ఆ సమయంలో స్విస్ దేశ యువకుడు ఆ ప్రదేశానికి చేరి ఆ సంఘటనని తన కళ్ళారా చూసి చెలించిపోయాడు. వారికి ఎలాగైనా సాయం చేయాలన్న తలంపు వచ్చింది. స్థానికుల సాయం తీసుకుని గాయపడిన వారికి సేవ చేశాడు. ప్రతి సైనికుణ్ణి స్వయంగా పరామర్శించి సేవ చేశాడు.
0: అబ్బా, ఎంత మంచివాడు, ఎంత బాగా సేవ చేశాడు.
2: ఇంకా చెప్పు మావయ్య, చాలా ఆసక్తిగా ఉంది.
1: హెన్రీ డాంట్ అంతటితో ఊరుకోలేదర్రా. సోల్ఫెర్నో జ్ఞాపకార్థం ఈ సంఘటనపై ఓ పుస్తకం రాశాడమ్మా. అలాగే దేశ దేశాల్లో స్వచ్ఛంద సంస్థలు కూడా స్థాపించి చాలామంది సంఘసేవ చేయడానికి స్ఫూర్తినిచ్చాడమ్మా.
2: మావయ్య, చెబుతూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది. మాకు కూడా ఇలాంటి సేవ చేయాలనిపిస్తుంది.
1: అలాగా, ఆ వినండి. అయితే ఇతనితో పాటు మరో 5 సభ్యులు కూడా ఉన్నారు.
2: వారి పేర్లు ఏంటి మావయ్య?
1: వాళ్ళ 5 ఒకరు జనరల్ జూసోర్, వైద్యులు ఆఫిరా, మనోయిర్, మాయనీర్లు.
2: వీళ్ళు 5 కలిసి ఏం చేశారు మావయ్య?
1: ఈ 5 కలిసి 1863 ఒక అంతర్జాతీయ సంస్థను స్థాపించారు. దీనికొక ప్రధాన స్థావరం కూడా ఉంది.
0: అది ఎక్కడుంది మావయ్య?
1: ఈ అంతర్జాతీయ సంస్థ యొక్క ప్రధాన స్థావరం జెనీవా నగరంలో ఉందర్రా పిల్లలు.
2: ఇది ఎలా తెలుస్తుంది మావయ్య?
1: దీనికి ఒక గుర్తు కూడా ఉందమ్మా. ఈ గుర్తు ఎర్రటి రంగులో ప్లస్ ఆకారంలో ఉంటుంది. అప్పుడు అది రెడ్ క్రాస్ గా మనం గుర్తించవచ్చు.
0: ఇంకా ఈ రెడ్ క్రాస్ సంస్థ గురించి చెప్పండి మావయ్య.
1: అలాగే దిలీప్, 1965 ఈ సంస్థ 7 లక్ష్యాలను ప్రకటించింది. ఈ లక్ష్యాల గురించి మీకు పూర్తిగా అర్థమైతే

0: మీకు ఈ రెడ్ క్రాస్ సంస్థ చేయబోయే పనులేమిటో పూర్తిగా అర్థమైనట్లే.
1: అయితే ఆ 7 లక్షల గురించి వివరంగా చెప్పండి మావయ్యా.
0: తప్పకుండానమ్మా. రెడ్ క్రాస్ సంస్థ స్థాపించిన తర్వాత అది తీసుకున్న 7 లక్ష్యాల్లో మొదటిది మానవత్వం.
1: మానవత్వం అంటే ఏమిటి మావయ్యా?
0: చెప్తానమ్మా. గొప్ప సంఘ సేవకురాలు మదర్ తెరసా గురించి మీకు తెలుసు కదా?
1: ఆ మాకు తెలుసు మావయ్యా.
0: అయితే మదర్ తెరసా ఎటువంటి సేవ చేసిందో చెప్పండి.
1: కుష్టి వ్యాధితో బాధపడే వారిని ఆదరించింది, విరాళాలు సేకరించి జీవితాంతం వరకు సేవ చేస్తూ గడిపింది.
0: బాగా గుర్తుందరా, చాలా బాగా చెప్పావమ్మా. అయితే ఆవిడ జీవితంలో జరిగిన ఒక సంఘటననే మానవత్వానికి ఉదాహరణగా చెబుతాను.
1: అలాగే మావయ్యా.
0: ఒకరోజు మదర్ తెరసా ఒక ఆసుపత్రికి వెళ్లేసరికి ఒక రోగి వాంతి చేసుకుంటున్నాడు. పక్కనున్న వారు అసహించుకుని పక్కకు తప్పుకున్నారు. ఇంతలో మదర్ అది చూసి కరిగిపోయింది. ఆ వాంతి కింద పడకుండా పట్టడానికి దగ్గర ఏదీ దొరకలేదు. వెంటనే తన 2 చేతులు జోడించి ఆ వాంతిని దోసిట్లో పట్టింది. చూశారా, ఇదే మానవత్వం అంటే.
1: మానవత్వం అంటే ఏమిటో మాకు అర్థమైంది మావయ్యా. మరి 2వ లక్ష్యం ఏంటి చెప్పండి.
2: చెప్తున్నా. ఆ 2వది నిష్పక్షత. నిష్పక్షపాతం అంటే పక్షపాతం లేకుండా చూడటం. ఉదాహరణకి మీ టీచర్ గారి కూతురు, మీరు ఒకే తరగతిలో ఉన్నారనుకోండి. అప్పుడు మీరు బాగా చదివినా మీకు తక్కువ మార్కులు వేయటం, మీ టీచర్ కూతురు బాగా చదవకపోయినా ఎక్కువ మార్కులు వేయటం, ఇది పక్షపాతం అంటారు. అదే ఇద్దరికి మీరు రాసిన దాన్ని బట్టి ఖచ్చితంగా మార్కులు వేస్తే నిష్పక్షపాతం అంటారు.
3: అయితే నిష్పక్షపాతం ఒక లక్ష్యం?
0: అవునమ్మా. యుద్ధంలో కానీ భూకంప బాధితులకు కానీ తనా పరా అనే భేదం లేకుండా సేవ చేయటం అన్నమాట. 3వది తటస్థత. తటస్థత అంటే యుద్ధ భూమిలో గాని భూకంప బాధితులను గాని కాపాడాలని లేదా వాళ్లకు సేవ చేయాలనుకునే వాళ్లకు భయం ఉండకూడదు. గాయాలను చూసి బెదిరిపోవటం, కారుతున్న రక్తాన్ని చూసి భయపడటం, యుద్ధ భూమిలో తెగిపోయిన కాళ్ళు చేతులను చూసి దడుచుకోవటం వంటివి ఏమీ లేకుండా ఉండటాన్ని తటస్థంగా ఉండటం అంటారా?
3: ఓహో, తటస్థంగా ఉండడం అంటే అదా. తర్వాత 4వ లక్ష్యం ఏమిటో చెప్పండి.
0: రెడ్ క్రాస్ యొక్క 4వ లక్ష్యం స్వయం ప్రతిపత్తి. స్వయం ప్రతిపత్తి అంటే సేవ చేసేవారికి వాళ్లు నచ్చిన రీతిలో ఆపదలో ఉన్నవారికి సేవ చేయటం. వీళ్లు అలా చేయాలని ఎవరూ ఆదేశాలు జారీ చేయరు. వాళ్లు చేస్తున్న సేవకు ప్రతిఫలం లేకుండా చేస్తారు. దీనికి వీళ్లు ఎవరి మీద ఆధారపడకుండా ఉంటారన్నమాట. ఇప్పటికి మనం 8 లక్షాలను చెప్పుకున్నాం.
3: ఇప్పటికీ 4 లక్ష్యాల గురించి చెప్పుకున్నాం. ఇక 5వ లక్ష్యం ఏమిటో చెప్పండి మా అయ్యా.
0: అక్కడికే వస్తున్నా. 5వది స్వచ్ఛంద సేవ అంటే స్వచ్ఛందంగా సేవ చేయటం. ఇంకా వివరంగా చెప్తాను. మనకు సంఘంలో స్వచ్ఛందంగా సేవ చేసిన మహనీయులు చాలా మంది ఉన్నారమ్మా. మీరు కూడా ఇప్పుడు చెప్పారు, మదర్ తెరిసా, లార్డ్ బెడెన్ పవెల్, అనేక మంది అనేక రకాల సేవల్లో పాల్గొంటూ పేద ప్రజలకు సేవలు చేస్తున్నారు. ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఈ పని చేయటం వల్ల తనకి ఎలాంటి లాభం గాని డబ్బు గాని సుఖం గాని ఉండదన్నమాట. దీన్ని స్వచ్ఛంద సేవ అంటారు.
1: ఓహో, స్వచ్ఛంద సేవ అంటే అదా. మరి 6వ లక్ష్యం ఏమిటి?
0: రెడ్ క్రాస్ సంస్థ యొక్క 6వ లక్ష్యం ఐక్యత. దీని గురించి కూడా చెప్తాను వినండి. ఎటువంటి కార్యక్రమాలైనా ఐక్యతతో సాధించగలం. ఐకమత్యమే మహాబలం అన్న సామెత మీకు తెలుసు కదా?
1: మరి 7వ లక్ష్యం ఏమిటో చెప్పండి.
0: వస్తున్నానమ్మా. రెడ్ క్రాస్ సంస్థ లక్ష్యాల్లో 7వది చివరిది విశ్వజనీనత అన్నమాట.
1: విశ్వజనీనత అంటే ఏమిటి మావయ్యా?
0: విశ్వజనీనత అంటే సేవ చేయవలసిన అవసరం ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ సేవ చేయాలమ్మా. మన ఊరి వాళ్ళు, మన జిల్లా వాళ్ళు, మన దేశం వాళ్ళు అనే ఆలోచన లేకుండా ప్రపంచంలో ఏ దేశం వాళ్ళైనా మనం సేవ చేయటానికి సిద్ధంగా ఉండటం అన్నమాట.
1: ఓహో, ప్రపంచం మొత్తములో ఏ దేశంలోని ప్రజలకైనా ఆపద వచ్చినప్పుడు మనము వాళ్లకు సేవ చెయ్యాలా?
0: అవునమ్మా, చాలా బాగా చెప్పావు. ప్రపంచమంతటా మనం సేవలు అందించినట్టయితే అటువంటి సేవా సంస్థలను విశ్వజనీయమైన సంస్థలు అంటారు. పిల్లలు, ఇంతవరకు చెప్పిన రెడ్ క్రాస్ సంస్థ యొక్క లక్ష్యాలను ఒకసారి మళ్లీ చెప్తాను వినండి. 1 మానవత్వం, 2వది నిష్పక్షత, 3వది తటస్థత, 4వది స్వయం ప్రతిపత్తి, 5వది స్వచ్ఛంద సేవ, 6వది ఐక్యత, 7వది విశ్వజనీయత. అర్థమైందా?
3: అర్థమైంది మాయా. మాయా, ఇలాంటి కార్యక్రమాలు మేము చేయొచ్చా?
0: తప్పనిసరిగా చేయొచ్చు. పాఠశాల మరియు కళాశాల విద్యార్థిని విద్యార్థులందరూ ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని సేవలు చేస్తున్నారా?
1: మావయ్యా, మేము కూడా రేపు మా తరగతి గదిలో ఒక పెట్టెను ఏర్పాటు చేసుకుని దానిలో దూది, అయోడిన్

0: కొన్ని రకాల మాత్రలు పెట్టి దాచుకుంటాము. ఎవరికైనా మా స్కూల్లో దెబ్బలు తగిలితే కట్లు కట్టి సేవ చేస్తాము.
1: చాలా బాగుందిరా.
2: పిల్లలు, దివ్య, దిలీప్ వాళ్ళ మావయ్యల సంభాషణ ద్వారా రెడ్ క్రాస్ అంటే ఏమిటో తెలిసిందిగా. ఇప్పుడు రెడ్ క్రాస్ గురించి మరిన్ని వివరాలు. రెడ్ క్రాస్ సంస్థ మానవతా విలువలు, భూతదయ కలిగిన అంతర్జాతీయ సంస్థ. ఈనాడు ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఈ రెడ్ క్రాస్ శాఖలు ఏర్పాటైనాయి. ఈ సంస్థ ఏర్పాటైన తొలి రోజుల్లో యుద్ధాలలో గాయపడిన సైనికులకు, ప్రజలకు సేవ చేయడమే ముఖ్య ఉద్దేశంగా ఉండేది. ఆ తర్వాత ప్రథమ చికిత్స, ప్రమాదాలు జరగకుండా చూడడం, తాగేనీటిని పరిశుభ్రంగా ఉంచడం, నర్సులకు శిక్షణ ఇవ్వడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నడపడానికి శిక్షణ ఇవ్వడం లాంటి పనులు కూడా రెడ్ క్రాస్ చేస్తోంది. రెడ్ క్రాస్ సంస్థను మన భారతదేశంలో 1920 సంవత్సరంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ చట్టం ప్రకారం ఇండియన్ రెడ్ క్రాస్ను స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధాని నగరాలలో రెడ్ క్రాస్ శాఖలు ఉన్నాయి. జూనియర్ రెడ్ క్రాస్ సంస్థ 1922 సంవత్సరంలో ప్రారంభమైంది. ఈ జూనియర్ రెడ్ క్రాస్లో భారతదేశంలో వేల మంది పిల్లలు చేరుతున్నారు. మన భారతదేశంలో జాతీయ స్థాయిలో రాష్ట్రపతి ఆధ్వర్యంలో, రాష్ట్ర స్థాయిలో గవర్నర్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తుంది. హెన్రీడాంట్ జన్మదినం 8 అయితే ఈరోజునే ప్రపంచ రెడ్ క్రాస్ దినంగా జరుపుకుంటారు.
3: మరొక విద్యా కార్యక్రమం పరిసరాల విజ్ఞానంలోని మొక్కలు, జంతువులు, సామ్యాలు, భేదాలు పాఠాలు వింటారు.
4: ఉప్పు కప్పు రంబు, హచ్ నొక్క పోలిక, హచ్ నొక్క పోలిక నుండు, హచ్ హచ్.
5: ఏమిటి శ్రావణి, తెగ తుమ్ముతున్నావు, తగ్గుతున్నావు, బాగా జలుబు చేసినట్లుందే.
4: అవునక్క, హచ్ చదువుకోవడానికి హచ్ వీల్లేకుండా ఒకటే తుమ్ములు, దగ్గు.
5: ఏది, నీ మిత్రురాళ్ళు వస్తారన్నావు, ఇంకా రాలేదా?
4: ఎక్కడా, ఒకరికి తలనొప్పి, మరొకరికి చలి జ్వరం. ఇదిగో నాకేమో హచ్, ఇదిగో ఇవి.
5: నువ్వు నీ మిత్రులు అందరూ ఒకేసారి తలా ఒక అనారోగ్యంతో బాధపడుతున్నారే.
4: తుమ్మడం, దగ్గడం కూడా అనారోగ్యం కిందకే వస్తుందా? అసలు ఆరోగ్యం, అనారోగ్యం అంటే ఏమిటి?
5: ఆరోగ్యం అంటే ఎలాంటి రోగం లేకుండా ఉండటం. అంతేకాదు, ఉత్సాహంగా ఉండి శ్రమ తెలియకుండా పనులు చేసుకోగలగటం, శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండటం.
4: అయితే ఈ తుమ్ములు, దగ్గు ములాన నేను ఉత్సాహంగాను లేను, ఉల్లాసంగాను లేను, అంటే నేను ఆరోగ్యంగా లేనట్లే. మరి అనారోగ్యం అంటే ఏంటి?
5: శరీరంలో ఏదైనా ఒక అవయవం లేదా మొత్తం శరీరం జబ్బు పడటం వల్ల ఓపిక, ఉత్సాహం, చురుకుదనం లేకపోవడాన్ని అనారోగ్యం అంటారు.
4: నాకు జలుబేగా, పెద్దగా అనారోగ్యం కాదులే.
5: అలా అనుకోకు, చిన్నదో పెద్దదో అనారోగ్యం చిన్నగా మొదలయ్యి ఒక్కోసారి అనేక రకాల రోగాలకు దారితీస్తుంది తెలుసా?
4: నువ్వు మరీ చెప్తావక్క. తలనొప్పి, జలుబు, దగ్గు, అజీర్తి వంటి సాధారణమైన అనారోగ్యాల మూలాన కూడా రోగాలొస్తాయంటావా?
5: సరైన చికిత్స చేయించుకోకపోతే వచ్చే అవకాశం ఉంది. అందుకే అందరూ రోగాల గురించి, అవి ఎన్ని రకాలు, ఎలా వస్తాయని తెలుసుకోవాలి.
4: ఈ జలుబు, దగ్గుతో నా చదువు ఎలాగూ సాగేలా లేదు. రోగాల గురించైనా తెలుసుకుంటాను, చెప్పవు?
5: నాకు కూడా ఇప్పుడు పనేం లేదు రా, ఇలా వచ్చి కూర్చో చెప్తాను. ఈ విషయాలు పెద్దలే కాదు, నీలాంటి పిల్లలు కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి.
4: అయితే చెప్పు, వింటాను.
5: మనకి వచ్చే రోగాలు 2 రకాలు.
4: నాకు తెలుసు, ఒకరి నుండి మరొకరికి వ్యాపించని రోగాలు, ఒకరి నుండి మరొకరికి వ్యాపించే రోగాలు, అంటే అంటు రోగాలు. సరిగ్గా చెప్పానా?
5: ఆ, సరిగ్గా చెప్పావు. ఒకరి నుండి మరొకరికి వ్యాపించని రోగాలు రకరకాలుగా ఉంటాయి.
4: ఏమిటవి?
5: శరీరంలో ఏదైనా భాగం దెబ్బతిన్నప్పుడు, సరిగా పనిచేయనప్పుడు కొన్ని రోగాలు వస్తాయి. ఉదాహరణకు కీళ్లవాతము, గుండె నొప్పి, మూర్ఛ, పక్షవాతము,

0: దొక్కలో నొప్పి, కంటికి సంబంధించిన కొన్ని రోగాలు, క్యాన్సర్ ఈ రకంగా వచ్చే రోగాలు.
1: అలాగా
0: శరీరంలోని భాగానికి హాని కలుగజేసే బయట వస్తువుల మూలాన కొన్ని రకాల రోగాలు వస్తాయి.
1: బయట వస్తువుల ఏమిటవి? శరీరానికి ఎలా హాని కలగజేస్తాయి?
0: దుమ్ము ధూళి మూలాన తుమ్ములు, ఆయాసం, సరిపడని ఆహార పదార్థాలు తినడం వల్ల దద్దుర్లు, దురదలు, సిగరెట్ పొగ మూలాన వచ్చే దగ్గు, అన్నప్రేవులో పుండు, మద్యం తాగడం వలన వచ్చే రోగాలు, ఇవన్నీ బయట వస్తువుల మూలాన వచ్చే రోగాలే.
1: అవునక్క, నిజమే.
0: అంతేకాదు, శరీరానికి కావలసింది లోపించడం వలన కూడా కొన్ని రకాల రోగాలు వస్తాయి తెలుసా?
1: అదేలే, సరైన తిండి తినకపోతే శరీరానికి కావలసిన పోషక పదార్థాలు లభించక రోగాలు వస్తాయట. రేచీకటి, నీరసం, కంటి చూపు దక్కడం, ఇలా వచ్చే రోగాలు కదూ?
0: అవును, చర్మ సంబంధమైన సమస్యలు, రక్తహీనత, కంఠం మీద ఉండే థైరాయిడ్ గ్రంథివాపు, కాలేయం దెబ్బతినడం, ఇవన్నీ ఇలా వచ్చే రోగాలే.
2: అదే కాదు, దోమ, చీమ, ఈగ మొదలైన కీటకాలు, తేలు, పాము, జెర్రి, ఎలుక, పందికొక్కు, కప్పలు, ఒకటేమిటి, కొన్ని కోట్ల ప్రాణులు మనకు కనిపిస్తూ ఉంటాయి.
3: సార్, ఇవి కొన్ని నీటిలోను, కొన్ని గాలిలోను, కొన్ని భూమి మీద ఉంటాయి కదా సార్?
2: అవును, చేప, తిమింగలం వంటి జంతువులు నీటిలోను, పక్షులు గాలిలోను, ఆవు, పిల్లి, కుక్క, గుర్రం మొదలైనవి నేల మీద నివసిస్తూ ఉంటాయి.
4: సార్, పెద్దవైనా చిన్నవైనా మొక్కలన్నింటికి వేళ్ళు, కాండం, కొమ్మలు, కాయలు, పండ్లు వగేరా ఉంటాయి కదా సార్? మరి జంతువులన్నీ ఒకేలా ఎందుకుండవు?
2: అదే మరి విచిత్రం. జంతువులు వివిధ పరిమాణం, ఆకారం కలిగి ఉంటాయి. అవి వివిధ పద్ధతుల్లో జీవిస్తూ ఉంటాయి.
3: అవును సార్, ఆవు, గుర్రం, మేక, ఏనుగు, పులి, సింహం మొదలైన జంతువులకి నాలుగు కాళ్ళు ఉంటాయి.
5: పావురం, కాకి, కొంగ మొదలైన పక్షులకు రెండు కాళ్ళు, రెండు రెక్కలు ఉంటాయి.
4: అంతేకాదు, పక్షులకి రకరకాల ముక్కులుంటాయి. వడ్రంగి పిట్టకి గాటి పొడువాటి ముక్కుంటుంది.
2: అలాగే కీటకాలకి ఎగిరేందుకు రెక్కలుంటాయి. కప్పను చూడండి, దాని వెనుక కాళ్లతో గెంతుతుంది. వాటి వేళ్ల మధ్య చర్మం ఉండటం వలన కాళ్లని తెడ్డులాగా ఉపయోగిస్తూ ఇది నీటిలో ఈదగలుగుతుంది.
3: మరి అడవిలో ఉండే జంతువులు సార్?
2: వాటిని అడవి జంతువులు అంటారు. పెద్ద పులి, సింహం, జిరాఫీ, లేడీ, ఏనుగు, ఇవన్నీ అడవి జంతువులు.
4: జంతువులను మనం పెంచుకోవచ్చు కదా సార్?
2: అవును, మానవుడు కొన్ని జంతువుల్ని మచ్చిక చేసుకుని స్నేహం చేస్తున్నాడు, అందుకే వాటిని పెంపుడు జంతువులు అంటారు.
5: మా ఇంట్లో ఆల్సేషియన్ కుక్క ఉంది సార్.
3: మా తాతగారింట్లో పిల్లి ఉంది సార్.
4: సర్కస్ లో పులి, ఏనుగు, సింహం, ఎలుక వంటి ఒంటే ఉంటాయి సార్.
5: వాటికి ఆహారం ఏంటి సార్?
2: ఆవు, మేక, గుర్రం, గొర్రె మొదలైనవి గడ్డి, మొక్కలు, ధాన్యపు గింజలు, ఆకులు తింటాయి. ఉడతలు, పక్షులు, పిచ్చుకలు చిన్న చిన్న గింజల్ని, పురుగుల్ని తింటాయి. తొండలు, బల్లులు సాలె పురుగుల్ని, కీటకాలని తింటాయి.
3: మరి మొక్కలకి ఆహారం ఎలా సార్?
2: మొక్కలు వాటి ఆహారాన్ని అవే తయారు చేసుకుంటాయి.
4: ఎలా సార్?
2: మీరు రకరకాల మొక్కల ఆకుల్ని చూస్తూ ఉంటారు కదా, ఆ ఆకుల్లో పత్రహరితం అనే పదార్థం ఉంటుంది. దాని వలన మొక్కలు ఆకుపచ్చగా కనిపిస్తాయి. అలాగే ఆకుల అడుగు భాగాన సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి, వాటిని పత్రరంధ్రాలు అంటారు. వీటి ద్వారా నీరు ఆవిరి రూపంలో పైకి వస్తుంది. అంతేకాకుండా ఆ రంధ్రాలు శ్వాసక్రియకు కూడా ఉపయోగపడతాయి.
3: మరి ఆహారం ఎలా తయారు చేసుకుంటాయి సార్?
2: ఆకులు పల్చగా, వెడల్పుగా, ఆకుపచ్చగా ఉండటం వలన సూర్యరశ్మి, గాలిలోని కార్బన్ డైఆక్సైడ్, క్లోరోఫిల్, నీరు వీటన్నిటి సహాయంతో ఆకులు పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటాయి. ఈ క్రియనే కిరణజన్య సంయోగ క్రియ అంటారు.
5: అంటే మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ వదిలిపెడతాయన్నమాట. ఇది జీవుల శ్వాసక్రియకు ముఖ్యం కదా సార్?
2: అవును
4: సార్. చెట్లన్నీ భూమి మీద పెరుగుతాయి కదా, మరి జంతువులు, పక్షులు భూమి మీద ఆకాశంలో తిరుగుతూ రకరకాల ప్రదేశాల్లో నివసిస్తాయి కదా సార్?
2: అవును, ఆవు, మేక, కుక్క, గుర్రం, పిల్లి మొదలైన జంతువులన్నీ భూమి మీద తిరుగుతూ ఉంటాయి. భూమి మీద తిరిగే జంతువుల్లో పెద్దదేదో నీకు తెలుసా భాస్కర్?
6: నాకు తెలుసు సార్. ఏనుక్క సార్?
2: వెరీ గుడ్
6: సార్. పులి, సింహం గుహల్లో ఉంటాయి కదా సార్?
2: అవును, కుందేళ్లు పొదల బొరియల్లో ఉంటాయి. ఆవులు, గేదెలు పాకల్లోను, గుర్రాలు గుర్రాలశాలలోనూ ఉంటాయి.
5: మరి పక్షులు?
4: ఆ మాత్రం తెలీదా, పక్షులు గూళ్ళు కట్టుకుని అందులో నివసిస్తాయి.
2: ఈ పక్షుల్లో కూడా

0: వివిధ రకాల పక్షులు వివిధ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటాయి. కొన్ని పక్షులు ఎండిన గడ్డుపరకలు, చిన్న చిన్న కొమ్మలు, పాత గుడ్డపేలికలు, దూది, పక్షి ఈకలు, ఆకులతో గూళ్ళు కట్టుకుంటాయి. ఈ పక్షులు వివిధ స్థలాల్లో గూళ్ళు కట్టుకుంటాయి. కొన్ని పక్షులేమో చెట్ల మీద, పాత ఇళ్ల కప్పుల్లోనూ, వెంటిలేటర్లలోనూ, గోడల సందుల్లోనూ గూళ్ళు కట్టుకుని అందులో ఉంటూ ఉంటాయి.
1: సార్, ఇప్పటిదాకా జంతువులు, మొక్కల గురించి చాలా విషయాలు చెప్పారు.
2: సార్, మొక్కలు జంతువులకు ఉన్న ముఖ్యమైన తేడాలు, పోలికలు ఏమిటి సార్?
0: అదా, చాలా ముఖ్యమైన విషయం అడిగారు. మీరు ఇంతదాకా చాలా విషయాలు తెలుసుకున్నారు కదా, ఇది కూడా మీరే చెప్పండి.
3: నాకు తెలుసు సార్, మొక్కలు ఒక చోటు నుండి ఇంకో చోటుకి వెళ్ళలేవు. అదే జంతువులు అయితే ఒక చోటు నుండి మరో చోటుకి వెళ్ళగలవు.
0: అందుకే మొక్కలన్నింటినీ స్థావరాలు అంటారు. అంటే కదలవు అన్నమాట. జంతువులన్నీ చరాలు, అంటే తిరుగుతూ ఉంటాయి కదా.
2: మొక్కలు వాటి ఆహారాన్ని అవే తయారు చేసుకుంటాయని చెప్పారు కదా సార్, మరి జంతువుల సంగతి?
0: అవును, మొక్కలు స్వయం పోషకాలు, అంటే వాటి ఆహారం అవే తయారు చేసుకుంటాయి. కానీ జంతువులు, పక్షులు, కీటకాలు, మనుషులు ఆహారానికి ఇతర వాటి మీద ఆధారపడతాయి. అందుకే వాటిని పరాన్న జీవులు అంటారు.
1: మరి జంతువుల్లాగానే మొక్కలకి ప్రాణం ఉంటుంది కదా సార్?
0: అవును, జంతువులకు మనుషులకు చావు పుట్టుకలు ఉన్నట్లే మొక్కలకు కూడా చావు పుట్టుకలు ఉంటాయి.
1: అంటే విత్తనాలు నాటితే మొక్కలు మొలుస్తాయి, పెరిగి పెద్దవైన తర్వాత పుష్పించి ఫలించి చివరకు చనిపోతాయి. అలాగే మనుషులు, జంతువులు పుట్టడం, పెరగడం, చివరికి చనిపోవడం జరుగుతుందన్నమాట.
0: అవును, ఈ సృష్టిలో ప్రాణులన్నీ అంతే. పుట్టిన ప్రతి ప్రాణి చనిపోక తప్పదు.
3: జంతువులకి మొక్కలకి ఇంకా ఏమైనా భేదాలు ఉన్నాయా సార్?
0: అదే చెప్పబోతున్నా. చూడు, నీకు తెలియకుండా నీ చేతికి నిప్పు తగిలిందనుకో, ఏం చేస్తావు?
2: వెంటనే వెనక్కి తీసుకుంటాను.
0: ఎందుకని?
2: చెయ్యి కాలుతుందన్న భయం వల్ల.
0: ఇలా ఎందుకు జరిగిందో తెలుసా? మనకి జంతువులకి శరీరంలో నాడీ మండలం ఉండటం వల్ల అలాంటి ప్రేరణకి ప్రతిచర్య జరుగుతుంది. అంటే నిప్పు తగిలినప్పుడు ప్రతీకార చర్యగా చెయ్యిని వెనక్కి తీసుకోవడం జరిగిందన్నమాట.
1: మరి మొక్కల్లో కూడా ఇలాంటి చర్యలు ఉంటాయా సార్?
0: అన్ని మొక్కల్లోనూ అలా ఉండదు. కొన్ని మొక్కల ఆకుల్ని మనం ముట్టుకుంటే ముడుచుకుంటాయి.
3: సార్, అంటే జంతువుల్లోనూ మొక్కల్లోనూ చాలా పోలికలు, తేడాలు ఉన్నాయన్నమాట.
0: అవునరా, అందుకే అన్ని ప్రాణుల్ని సమానమైన దృష్టితో చూసుకోవాలి, భూతదయని అలవాటు చేసుకోవాలి.
4: పిల్లలు, ఇప్పుడు మొక్కలు, జంతువులకు గల భేదాలు, సామ్యాలు గురించి మాస్టారు పిల్లలకు చెప్పిన విషయాలు విన్నారు కదా. ఇందులోని ముఖ్యాంశాలను మరోసారి గుర్తు చేసుకుందామా? ఈ భూమి మీద రకరకాల ప్రాణులున్నాయి, అంటే మొక్కలు, జంతువులు, కీటకాలు అన్నమాట. వీటిలో మనుషులకు ఎక్కువగా ఉపయోగపడేవి మొక్కలు, జంతువులు. ఈ మొక్కలు, జంతువులకు కొన్ని పోలికలు, కొన్ని తేడాలు కూడా ఉన్నాయి. మొక్కల్లో పెద్దవి, చిన్నవి ఉన్నట్లే జంతువుల్లో కూడా పెద్ద, చిన్న జంతువులుంటాయి. మొక్కలు స్థావరాలు, అంటే ఒకచోటు నుండి మరో చోటికి కదలలేవు. జంతువులు చరాలు, అంటే తిరుగుతూ ఉంటాయన్నమాట. మొక్కలు కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని ఆక్సిజన్ను వదిలిపెడతాయి. జంతువులు ఆక్సిజన్ను గ్రహించి కార్బన్ డయాక్సైడ్ను వదిలిపెడతాయి. మొక్కలు స్వయం పోషకాలు, అంటే వాటి ఆహారం అవే తయారు చేసుకుంటాయి. కానీ జంతువులు, మనుషులు, పక్షులు, కీటకాలు ఆహారం కోసం మొక్కలు, ఇతర ప్రాణుల మీద ఆధారపడతాయి. అందుకే వీటిని పరాన్న జీవులు అంటారు. జంతువులకి, మొక్కలకి ప్రాణం ఉంది. మొక్కలకి, జంతువులకి చావు పుట్టుకలు ఉన్నాయి. అంటే మనుషులు, జంతువులు పుట్టి పెరిగి చనిపోయినట్లే మొక్కలు కూడా మొలకెత్తి పెరిగి పెద్దవై చివరకు చనిపోతాయి. మనుషులు, జంతువుల్లో నాడీమండలం ఉండడం వల్ల ఎక్కువ చల్లదనం, వేడి, భయం ఇలాంటి విషయాల పట్ల స్పందిస్తూ ఉంటాయి. మొక్కల్లో ఇలాంటి స్పందనలు తక్కువ. విన్నారుగా మొక్కలు, జంతువులకి ఉన్న భేదాలు, సామ్యాలు. ఏది ఏమైనా అన్ని ప్రాణులను సమానంగా చూడడం, భూతదయను అలవర్చుకోవడం మన ధర్మం.
5: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా 5వ తరగతి విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని రెడ్ క్రాస్ పాఠం మరియు

మొక్కలు, జంతువులు, సామ్యాలు, భేదాలు పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

FM 90.4. నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552.

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: రేడియో విష్ణు 90.4 శ్రోతులందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
3: నేను మీ విజయ. లిజనర్స్, మరి మే 29 ప్రత్యేకతలతో మరి రోజు మీ ముందుకైతే వచ్చేస్తామండి. మరి తేదీ అనగానే ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ ను మనుషులు మొదటిసారి అధిరోహించిన రోజును గుర్తొస్తుందన్నమాట. అంటే 1953లో సరిగ్గా ఇదే రోజున టెన్సింగ్ డార్కే, ఎడ్మండ్ హిల్లరీ ఆ ఘనత సాధించారు. మానవ పట్టుదలకు సాహసానికి ఇదొక అద్భుతమైన మైలురాయిగా నిలిచిపోయింది.
2: అవునమ్మా, నిన్న కూడా వీళ్ళిద్దరి గురించే మాట్లాడుకున్నాం కదా. సో ఆ సాహసం నిజంగానే అద్భుతం. అలాగే ఈ రోజు అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి శాంతి భద్రతల పరిరక్షకల దినోత్సవం కూడా జరుపుకుంటూ ఉన్నాం. ప్రపంచ వ్యాప్తంగా శాంతిని స్థాపించడానికి ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసే సైనికుల్ని, సిబ్బందిని ఈ రోజు మనం గౌరవించుకుంటాం. ఎంతో మంది త్యాగాల్ని స్మరించుకోవడానికి ఇదొక మంచి సందర్భం కూడా.
3: నిజమన్నయ్య, శాంతి అనేది ప్రపంచానికి చాలా అవసరం. ఇక మన భారతదేశ విషయానికి వస్తే 1987 మే 29 గోవా కేంద్రపాలిత ప్రాంతం నుండి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. మరి ఇది భారతదేశంలో 25వ రాష్ట్రంగా ఏర్పడిన చారిత్రాత్మక దినం. మరి గోవా సంస్కృతి అందాలు మన దేశానికి ఎంతో ప్రత్యేకమైన గుర్తింపునైతే తెచ్చిపెట్టాయి.
2: అవునమ్మా, మరి సినిమా రంగం వైపు చూస్తే హాలీవుడ్ పునాదుల్ని కదిలించిన లెజెండరీ నటుడు బాబ్ హోప్ 1903లో ఇదే రోజున జన్మించారు. ఆయన తన కామెడీతో దశాబ్దాల పాటు ప్రపంచాన్ని నవ్వించడమే కాకుండా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేశారు. వినోద పరిశ్రమలో ఆయన ఒక చెరగని ముద్ర వేశారు.
3: మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అమెరికా 35వ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ 1917 మే 29 జన్మించారు. ఇక ఆయన ఆధునిక ప్రపంచ రాజకీయాల్లో ఎంతో ప్రభావవంతమైన నాయకుడిగా

0: గుర్తింపు పొందారు. ఇక అంతరిక్ష పరిశోధనలకు, ముఖ్యంగా చంద్రుడిపైకి మనిషిని పంపే ప్రాజెక్టుకు ఆయన గట్టి పునాది వేశారు.
1: అవునమ్మా, అదేవిధంగా 1900 మే 29 జన్మించిన మన దేశపు గొప్ప సైంటిస్ట్ బిఎస్ మాధవరావు గారి గురించి చెప్పుకోవాలి. ఆయన భౌతిక గణిత శాస్త్ర రంగాల్లో అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు చేసి భారతదేశ కీర్తిని పెంచారు. ముఖ్యంగా క్వాంటం మెకానిక్స్, ఆల్జీబ్రా సిద్ధాంతాలపై ఆయన చేసిన కృషి సైన్స్ రంగానికి ఒక దిక్సూచిగా నిలిచింది.
0: అవునన్నయ్య, మాధవరావు గారు శాస్త్ర సాంకేతిక రంగానికి చేసిన సేవలు ఎప్పటికీ కూడా మరవలేం. ఇక ఒక ప్రముఖరాలి విషయానికొస్తే, 1906 మే 29 కడూర్ వెంకట లక్ష్మమ్మ గారు జన్మించారు. ఆమె మైసూర్ రాజస్థానానికి చెందిన అద్భుతమైన భరతనాట్య నర్తకి, అలానే మైసూర్ శైలి నృత్య సంప్రదాయాన్ని కాపాడిన గొప్ప విదుషీమణి. కళారంగానికి ఆమె చేసిన అనన్య సామాన్యమైన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆమెను ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది.
1: అవునమ్మా, వెంకట లక్ష్మమ్మ గారి సాంప్రదాయ నృత్యానికి ప్రాణం పోస్తే, అటు బిఎస్ మాధవరావు గారు బెంగళూరులోని సెంట్రల్ కాలేజీలో ప్రొఫెసర్గా ఎందరో మేధావుల్ని తీర్చిదిద్దారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెలోగా కూడా ఎంపికై దేశంలో పరిశోధనలు కూడా ప్రోత్సహించారు. మాధవరావు గారు రాసిన పరిశోధన పత్రాలు ఇప్పటికీ ఎంతో మంది విద్యార్థులకి, శాస్త్రవేత్తలకి ఎంతో ఉపయోగపడుతున్నాయి. నిజంగా వీళ్ళిద్దరూ మన దేశానికి గర్వకారణం అని చెప్పుకోవచ్చు.
0: అవునన్నయ్య, ఇందాక మనం చెప్పుకున్న వివరాలు ఒక ఎత్తైతే, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ప్రముఖుల జీవితాలు వింటే అసలు ఆ రోజుకి ఎంతటి చారిత్రక ప్రాధాన్యత ఉందో అర్థమవుతుంది. మరి 1947 జన్మించిన రెవరెండ్ జెనీ రోబిన్సన్ గురించి చెప్పుకోవాలి. అమెరికాలోని ఆంగ్లికన్ చర్చ్ చరిత్రలో హిజ్రా వర్గానికి చెంది బిషప్ గా ఎన్నికైన మొదటి వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. ఇక ఎన్నో సాంప్రదాయ సామాజిక ఆంక్షలను, వ్యతిరేకతలను ఎదుర్కొని ఆయన ఈ ఉన్నత ఆధ్యాత్మిక పదవిని చేపట్టడం ప్రపంచవ్యాప్తంగా అప్పట్లో పెద్ద సంచలనాన్ని సృష్టించింది. ఇక సమానత్వం కోసం, మానవ హక్కుల కోసం చర్చ్ పరిధిలో ఆయన చేసిన పోరాటం చరిత్రలోనే నిలిచిపోయింది.
1: అవునమ్మా, సామాజిక మార్పుకు అదొక ఉదాహరణ. ఇక మనకి ఎంతో సుపరిచితులైన కన్నడ రెబల్ స్టార్ నటుడు అంబరీష్ 1952 జన్మించారు. అదే మన తెలుగు నటి సుమలత గారి హస్బెండ్ అన్నమాట. కన్నడ చలనచిత్ర పరిశ్రమలో వందలాది సినిమాల్లో కథానాయకుడిగా వైవిధ్యమైన పాత్రల్లో నటించి కోట్లాది మంది అభిమానుల హృదయాల్ని గెలుచుకున్నారు. కేవలం నటుడుగానే కాకుండా రాజకీయాల్లోకి ప్రవేశించి పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా కూడా దేశానికి సేవలందించారు. ఆయనకున్న ప్రజాదరణ, నిష్కపటమైన వ్యక్తిత్వం కారణంగా అభిమానులు ఆయన ఎప్పటికీ గుర్తుంచుకుంటారనుకో.
0: ఖచ్చితంగా అన్నయ్య, అంబరీష్ కన్నడ నట, ఒక లెజెండ్. ఇక మన తెలుగు రాష్ట్రానికి చెందిన ప్రముఖ పాత్రికేయుడు, రచయిత మరియు సంపాదకులు కంచర్ల సుబ్బనాయుడు గారు 1965 జన్మించారు. ఇక సేవ, తెలుగు పత్రిక సంపాదకుడిగా సమాజంలోని అట్టడుగు వర్గాల సమస్యలను, సామాజిక అంశాలను తన కళ ద్వారా ప్రజల ముందుకు తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. మరి విలువలతో కూడిన జర్నలిజానికి ప్రాధాన్యతనిస్తూ సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమించిన నిబద్ధత గల పత్రిక రచయిత ఆయన. నికార్స్ అయిన పాత్రికేయుడిగా తెలుగు మీడియా రంగంలో ఆయన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.
1: చాలా బాగా చెప్పావమ్మా. నిజంగా చరిత్ర పుట్టల్ని తిరిగేస్తే కొన్ని తేదీలు ఎంతో మంది మహానుభావుల జ్ఞాపకాలతో నిండిపోయి కనిపిస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా 1829 రసాయన శాస్త్రవేత్త హంఫ్రీ డేవి మరణించిన ఉదంతం సైన్స్ రంగానికి నిజంగా తీరని లోటనే చెప్పుకోవాలి. గనుల్లో పనిచేసే కార్మికుల ప్రాణాలు కాపాడడానికి సేఫ్టీ ల్యాంప్ కనిపెట్టిన గొప్ప మానవతావాది ఆయన. సోడియం, పొటాషియం లాంటి ఎన్నో మూలకాలను వేరుచేసి కెమిస్ట్రీలో కొత్త విప్లవానికి పునాది వేశారు.
0: అవునన్నయ్య, సైన్స్ రంగానికి ఆయన చేసిన మేలు మర్చిపోలేం. ఇక మన తెలుగు సాహిత్య విషయానికొస్తే, 1928 కల్లూరి వెంకట రామశాస్త్రి పరమపదించారు. తెలుగు భాషా చరిత్రలో ఆయన కీర్తిని శాశ్వతంగా నిలిపిన అద్భుత రచన బాల వ్యాకరణ గుప్తార్థ ప్రకాశిక. ఎంతో క్లిష్టమైన వ్యాకరణాంశాలను అందరికీ సులభంగా అర్థమయ్యేలా వివరించి మన భాషాభివృద్ధికి ఎనలేని కృషి చేశారు.
1: అచ్చంగా అలాంటి మరో గొప్ప భాషా శాస్త్రవేత్త, సాహిత్య విమర్శకుడు వజ్జల సీతారామ శాస్త్రి గారు 1964 ఇదే రోజున కన్నుమూశారమ్మ. ఆయన కేవలం భాషా కోవిదుడే కాకుండా గొప్ప జ్యోతిష శాస్త్ర పండితుడు కూడా. తెలుగు వ్యాకరణం, ద్రావిడ భాషల పరిశోధనలో ఆయన రాసిన గ్రంథాలు నేటికి ఎందరో పరిశోధకులకి ప్రామాణికంగా నిలిచాయి.
0: అటు సాహిత్యం వర్ధిల్లితే, ఇటు భారత చలనచిత్ర రంగానికి పితామహుడి లాంటి పృథ్వీరాజ్ కపూర్ 1972 స్వర్గస్థులయ్యారు. మరి హిందీ సినిమా నటుడిగా, పృథ్వీ థియేటర్స్ వ్యవస్థాపకుడిగా నాటక రంగాన్ని, సినిమా రంగాన్ని ఆయన శాసించారు. భారత ప్రభుత్వం ఆయన కళాసేవను గుర్తించి

0: అత్యున్నత దాదా సాహిబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. నేటికి బాలీవుడ్ లో కపూర్ కుటుంబ ప్రస్థానానికి ఆయనే మూల స్తంభం.
1: అవునమ్మా, నిజంగా ఆయన ఒక నటనాలయం. అలాగే 1975లో కవి, విమర్శకుడు నూతలపాటి గంగాధరం గారు మనల్ని విడిచివెళ్లారు. ఆధునిక తెలుగు కవిత్వంలో తనదైన శైలిలో విమర్శనా గ్రంథాలు రాసి సాహిత్యంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన జ్ఞాపకార్థం ఇప్పటికీ సాహితీ సంస్థలు అవార్డులు ఇస్తూ ఆయన విలువల్ని కాపాడుతూ ఉండడం నిజంగా విశేషం.
0: ఇక సాహితీవేత్తలతో పాటు టాలీవుడ్ మొదటి తరానికి చెందిన దిగ్గజ దర్శకుడు, నిర్మాత పి పుల్లయ్య గారు 1987లో ఇదే తేదీన మరణించారు. అర్ధాంగి, శ్రీ వెంకటేశ్వర మహత్యం లాంటి ఎన్నో క్లాసిక్ సినిమాలను అందించి తెలుగు సినిమా స్థాయిని పెంచిన మహానుభావుడైన సామాజిక విలువలతో కూడిన సినిమాలు తీస్తూ పరిశ్రమలో క్రమశిక్షణకు ఆయన మారుపేరుగా నిలిచారు.
1: నిజమేనమ్మా, పుల్లయ్య గారి సినిమాలు ఎప్పటికీ అజరామరం. అదేవిధంగా 1987లో దేశ రాజకీయాల్లో ఒక పెద్ద శకం ముగిసింది. భారతదేశ 5వ ప్రధానమంత్రి చరణ్ సింగ్ కన్నుమూశారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా జీవించి రైతు బంధుగా ప్రజల హృదయాల్లో నిలిచిన గొప్ప నాయకుడైన ఆయన చేసిన పోరాటాల వల్లే భారతదేశ వ్యవసాయ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులొచ్చాయి.
0: రాజకీయ మార్పులంటే గుర్తొచ్చింది. 1994లో తూర్పు జర్మనీ మాజీ అధినేత అరిక్ హునేకర్ కూడా ఇదే రోజున కన్నుమూశారు. శీతల యుద్ధ కాలంలో అంతర్జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసిన కమ్యూనిస్ట్ నాయకుడిగా చరిత్రలో ఆయన పేరు నిలిచిపోయింది. ఇక బెర్లిన్ గోడ నిర్మాణంలో మరియు ఆనాటి రాజకీయ పరిణామాల్లో ఆయన పాత్ర ఎంతో కీలకమైంది.
1: సో అంతర్జాతీయ విశేషాలు ఒక పక్కైతే, మన రంగస్థలం మీద బహురూపధారణ అనే సరికొత్త ప్రక్రియని ప్రవేశపెట్టిన నటుడు వైద్యుల చంద్రశేఖరం గారు 1996లో కన్నుమూశారమ్మా. ఏకపాత్రాభినయం, విభిన్న గెటప్లతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసి నాటక రంగాన్ని కొత్త మలుపు తిప్పారు. రంగస్థల కళాకారులకి ఆయన ఒక వినూత్నమైన బాటని చూపించారు.
0: మరి కళాకారుల సేవలు ఎప్పటికీ కూడా చిరస్మరణీయాలు. ఇక తమిళ, తెలుగు చలనచిత్ర రంగాల్లో ప్రముఖ నిర్మాత, దర్శకుడైన ముక్తా శ్రీనివాసన్ 2018లో ఇదే రోజున శివైక్యం చెందారు. శివాజీ గణేశన్, కమల్ హాసన్ లాంటి గొప్ప నటులతో 100కు పైగా వైవిధ్యమైన చిత్రాలను నిర్మించి దక్షిణ భారత సినిమా రంగంలో ఎంతో గౌరవాన్ని సంపాదించుకున్నారు.
1: చలనచిత్ర రంగం నుంచే 2019లో తెలుగు సినీ నటి, నిర్మాత వాసంతి కూడా ఇదే తేదీన పరమ పొందించారమ్మా. నటిగా ఆవిడ ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించడమే కాకుండా నిర్మాతగా మారి పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. ఇలా చూస్తుంటే సైన్స్, సాహిత్యం, సినిమా, రాజకీయం ఇలా ఏ రంగం చూసినా May 29th ఎంతో మంది ప్రముఖుల ముగింపుతో కూడిన చారిత్రక ప్రాధాన్యతని సంతరించుకుందనే చెప్పాలి. మరి
0: అవునన్నయ్య,
1: మరి ఈ విశేషాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ లోకి వెళ్లబోయే ముందు ఒక మంచి పాట ఏదన్నా వినిపిస్తావా?
0: తప్పకుండా. లిజనర్స్, మరి ఇంకెందుకు ఆలస్యం? మరి మీకోసం ఒక చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: of Skin and Speciality Clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్,
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
0: సెల్ 8500136630.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో, ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
4: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమానికి మీ అందరికి తిరిగి స్వాగతం అండి.
5: అనయ్య, ఏంటి మరి పొద్దుటి నుంచి చూస్తున్నా, చేతిలో ఫోన్ పట్టుకుని వేళ్లతో

0: తెగా నొక్కేస్తున్నావు. మరి బట్టలా, చెప్పులా, లేక కొత్త గ్యాజెట్లా? అంతలా మునిగిపోయి ఏం ఆర్డర్ చేస్తున్నావు?
1: అదంతా ఒక పెద్ద కథమ్మా. అసలు ఈ ఆన్లైన్ షాపింగ్ అనే మాయలో పడకుండా ఈ రోజుల్లో ఎవరైనా ఉండగలరా చెప్పు. కూర్చున్న చోటు నుంచే లోకంలో ఉన్నవన్నీ మన ఇంటి ముందుకు వస్తుంటే చేతులు ఊరుకో కదా.
0: అవునా, మరి ఆన్లైన్లో కొనేవన్నీ కూడా అంత నమ్మకంగా గ్యారంటీగా వస్తున్నాయంటావా? ఇక ఫోటోలో మెరిసిపోయే వస్తువు చేతికొచ్చేసరికి అపాసుపాలు చేసిన రోజులు నీకు ఎప్పుడు ఎదురవలేదా ఏంటి?
1: కరెక్ట్ పాయింటే అడిగావమ్మా. అందుకే కదా ఈ రోజు మన రేడియోలు మన శ్రోతలందరితోటి ఆన్లైన్ షాపింగ్ ముచ్చట్లు పెట్టుకుందామని నాకు అనిపించింది. దీనివల్ల లాభాలు ఎన్నున్నాయో, తెలియక అడుగులు వేస్తే వచ్చే నష్టాలు తిరకాసులు కూడా అంతే ఉన్నాయని కొన్ని విషయాలు మాట్లాడుకుందామని నాకు అనిపించింది.
0: అవునన్నయ్య, మరి బజారుకు వెళ్లే టైం లేని వాళ్లకు, ఇంట్లో ఉండే పెద్దవాళ్లకు ఇది ఒక పెద్ద వరమే. సమయం చాలా కలిసి వస్తుంది. కానీ నా అనుమానం ఏంటంటే, వస్తువు క్వాలిటీ బాలేనప్పుడు దాన్ని వెనక్కి పంపి మార్చడానికి తల ప్రాణం తోకకొస్తుంది కదా.
1: కరెక్ట్ గా చెప్పావమ్మా. పైగా ఆన్లైన్ లో వచ్చే ఆఫర్లు డిస్కౌంట్లు చూసి జనాలు టెంప్ట్ అయిపోతున్నారు. అసలు అవసరం లేకపోయినా తక్కువ ధరకే వస్తోంది కదా అని అనవసరమైన వస్తువులు కొనేసి డబ్బులు వృధా చేసుకునే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారనుకో.
0: అందరూ అలానే మోసపోరు కదా. మరి నాలాంటి తెలివైన వాళ్ళు రేటింగ్స్ కింద జనాలు రాసే రివ్యూలు జాగ్రత్తగా చదివి కొంటారు. ఇక నమ్మకమైన యాప్స్ లో మరి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టుకుంటే డబ్బులు పోయే ఛాన్స్ కూడా ఉండదు తెలుసా?
1: కరెక్టేనమ్మా. నీలా కనుక ఆలోచిస్తే ఓకే, కానీ కొందరు సైబర్ నేరగాళ్ళు తక్కువ ధరకే ఐఫోన్ అంటూ ఫేక్ లింకులు పంపి బ్యాంక్ అకౌంట్లు ఖాళీ చేస్తూ ఉన్నారు. అలాంటి మోసపూరిత లింకుల మీద క్లిక్ చేయకుండా చాలా అలర్ట్ గా ఉండాలి కదా.
0: నిజమే అన్నయ్య, చాలా ముఖ్యమైన విషయం చెప్పావు. ఈ ఓటీపీలు, పిన్ నంబర్లు ఎవరికి చెప్పకూడదు. ఏదేమైనా అర్ధరాత్రి అయినా సరే వచ్చినప్పుడు ఆర్డర్ పెట్టుకునే సదుపాయం ఉన్నా మన కళ్ళు తెరిచి ఉంచడం చాలా ముఖ్యం. ఇక ఆన్లైన్ అయినా ఈ మధ్య పేపర్లలో న్యూస్లలో చూస్తుంటే అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. ఒక వస్తువు ఆర్డర్ చేస్తే ఇంకొక వస్తువు రావడం, ఆఖరికి 1000 రూపాయలు పెట్టి ఐఫోన్ ఆర్డర్ చేస్తే ఇటుకలు, సోప్ బిళ్ళలు, పార్సల్ రావడం లాంటివి చూస్తుంటే భయమేస్తోందనుకో.
1: నిజమేనమ్మా, అలాంటి మోసాలు చాలా జరుగుతున్నాయి. డెలివరీ బాయ్ రాగానే కంగారుగా బాక్స్ లాక్కుని వాళ్ళు వెళ్లిపోయాక ఓపెన్ చేసి లబోదివ్వమంటున్నారు చాలా మంది. అందుకే పార్సిల్ ఓపెన్ చేసేటప్పుడు ఫోన్ లో అన్బాక్సింగ్ వీడియో తీయడం అలవాటు చేసుకోవాలి. అది ఒక పెద్ద సాక్ష్యంలో ఉపయోగపడుతుంది.
0: మంచి బాయ్ చెప్పవనయ్య. మరి వీడియో ఉంటే కంపెనీ వాళ్ళు కూడా కాదనలేరు కదా. అలానే డెలివరీ బాయ్ ముందే బాక్స్ ఓపెన్ చేసి చూసుకునే సదుపాయం కొన్ని యాప్స్ లో కూడా ఇస్తున్నారు. మరి దాన్ని వాడుకోవడం ఇంకా మంచిది. ఇక బ్రాండెడ్ వస్తువులు కొనేటప్పుడు కంపెనీ అధికారిక వెబ్సైట్లలోనే కొనడం సేఫ్ కదా.
1: కరెక్టేనమ్మా. అందుకనే అంటారు ఆశే అన్ని మోసాలకి మూలం అని. మార్కెట్ లో 50,000 ఉండే ఫోన్ ఏదో ఒక వెబ్సైట్ లో 10,000కే వస్తోందంటే ఖచ్చితంగా అందులో ఏదో తిరకాసిందని మాత్రం గ్రహించాలి. అంత తక్కువ రేటు చూసి గుడ్డిగా నమ్మి డబ్బులు కట్టేస్తే చివరికి ఇటుక ముక్కలే మిగులుతాయి. ఎంతటి టెక్నాలజీ వచ్చినా మన జాగ్రత్తే మనకి రక్ష.
0: నిజమే. మరి ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ రోజుల్లో ఆన్లైన్ లో ఏదో ఒకటి కొనడం చాలా మందికి ఒక పెద్ద వ్యసనంగా మారిపోయింది. అసలు ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ ప్రొద్దుటలేస్తే చాలు మరి ఫోన్లలో బట్టలు, వస్తువులు వెతకడమే పనిగా పెట్టుకుంటున్నారు.
1: కరెక్టేనమ్మా. రోజుకొక పార్సిల్ అయినా ఇంటి గేటు ముందుకి రాకపోతే ఆ రోజు ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతారు జనాలు. ఆ డెలివరీ బాక్స్ ఓపెన్ చేయడంలో వచ్చే ఆనందం కోసం అవసరం ఉన్నా లేకపోయినా క్రెడిట్ కార్డులు అప్పులు చేసి మరీ ఆర్డర్లు పెట్టేస్తూ ఉంటారు.
0: అవునన్నయ్య, అదే పెద్ద జబ్బుగా మారుతోంది. ఏదైనా బాధలు ఉన్నప్పుడు లేదా బోర్ కొట్టినప్పుడు టైం పాస్ కోసం యాప్స్ ఓపెన్ చేయడం, ఆఫర్ల మాయలో పడి కొనడం, దీన్నే ఈ మధ్య రిటైల్ థెరపీ అంటున్నారట. మరి కానీ దీనివల్ల జేబులు ఖాళీ అవడమే కాదు, ఇల్లంతా కూడా అనవసరపు వస్తువులతో నిండిపోతుందనుకో.
1: కరెక్ట్ గా చెప్పావమ్మా. ఒకప్పుడు పండక్కో పబ్బానికో బట్టలు కొనేవాళ్ళం. అప్పట్లో ఆ సంతోషం వేరు. కానీ ఇప్పుడు రోజుకో పార్సిల్ వస్తూ ఉండడంతో ఆ వస్తువుల విలువ కూడా తెలియకుండా పోతుందనుకో. కొనే ముందు ఇది నాకు నిజంగా అవసరమా లేక సరదా కోసం కొంటున్నానా అని ఒక్క నిమిషం ఆలోచిస్తే ఈ వ్యసనం నుంచి బయటపడచ్చు.
0: నిజమన్నయ్య, టెక్నాలజీ మన అవసరాలను తీర్చాలి, కానీ మనల్ని దానికి బానిసలుగా చేసుకోకూడదు. అసలు ఈ జనాల మైండ్ సెట్ ఎలా తయారైందంటే, ఒక బట్టల షాపుకో చెప్పుల షాపుకో వెళ్తే 4 రకాలు చూసి అలసిపోతాం. కానీ ఫోన్ స్క్రీన్ మీద మాత్రం వేళ్లతో అలా రుద్దుతూ పోతుంటే 1000 ఆప్షన్లు కనిపిస్తాయి. దాంతో మైండ్ బ్లాక్ అయిపోయి అన్ని కావాలని పిచ్చి ముదిరిపోతుంది. మరి కిందటి వారం కొన్న చెప్పుల రంగు ఈ వారం కొన్న డ్రెస్ కి మ్యాచ్ అవ్వలేదని, మళ్లీ వాటికి మ్యాచింగ్ చెప్పులు, ఆ రంగుకి తగ్గ లిప్స్టిక్, ఐలైనర్ అంటూ ఒకదాని వెనుక ఒకటి ఆర్డర్లు పెట్టేస్తూ ఒక పెద్ద గొలుసుకట్టు షాపింగ్ వ్యాపారం నడుపుతున్నారనుకో. మరి

0: నిన్న కాక మొన్న కొన్న చీర పాతదైపోయినట్లు, మొన్న కొన్న మేకప్ కిట్ అప్డేట్ కానట్లు జనాలు ఫీల్ అయిపోతూ ఇల్లంతా ఒక పెద్ద గోడౌన్లా మార్చేస్తున్నారు.
1: నువ్వు కరెక్ట్గా బాగానే చెప్పావు అమ్మా. నువ్వు మేకప్ సామాన్లు బట్టల వరకే ఆగావు. అసలు ఈ సెల్ ఫోన్లు పిచ్చి చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియదు. మార్కెట్లోకి కొత్తగా ఏ ఫోన్ వచ్చినా అందులో కెమెరా మెగాపిక్సెల్ కొంచెం పెరిగిందని తెలియగానే చేతిలో ఉన్న మంచి ఫోన్ని పాత సామాన్ల కింద జమ కట్టేసి కొత్త ఫోన్ల కోసం ఆన్లైన్లో ఎగబడిపోతూ ఉంటారు జనాలు. ఆ ఫోన్లో చేసేదేమో అదే వాట్సాప్ చాటింగ్లు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడం, కానీ చేతిలో మాత్రం లక్షల రూపాయల ఫోన్ మెరిసిపోవాలనే ఈగో మైండ్ సెట్ అందరిలోనూ పెరిగిపోయింది. జీతం రాకముందే ఈ నెల ఏం ఫోన్ మార్చాలి, ఏ గ్యాడ్జెట్ కొనాలి అని ప్లాన్లు వేస్తూ, జీతం రాగానే ఆన్లైన్ యాప్స్లో ఉన్న బై నో బటన్ నొక్కేసి అకౌంట్లో బ్యాలెన్స్ సున్నా చేసుకుని హ్యాపీగా ఫీల్ అవుతున్నారనుకో.
0: కరెక్ట్గా చెప్పావన్నయ్య, ఆన్లైన్ కంపెనీల వాడు కూడా జనాల మైండ్ సెట్తో బయలు ఆడుకుంటున్నాడు అనుకో. మనం పొరపాటున ఫోన్లో ఏదైనా వస్తువు చూసి వదిలేస్తే చాలు, మనం ఏ యాప్ ఓపెన్ చేసినా ఆ వస్తువే మన కళ్ళ ముందు ప్రత్యక్షమై నన్నుకోను నన్నుకోను అంటూ ఓరిస్తూ ఉంటుంది. దాంతో జనాలు ఇంతలా అడుగుతోంది కదా, నా కోసమే పుట్టినట్లుంది అని మనసు పారేసుకుని ఆ వస్తువుని ఆర్డర్ చేసేసి ఆ డెలివరీ బాక్స్ వచ్చేదాకా గేటు వంక చాతక పక్షులు చూస్తూ ఉంటారు. తీరా ఆ పార్సిల్ ఇంటికొచ్చాక దాన్ని ఓపెన్ చేసి 5 నిమిషాలు మురిసిపోయి ఆ తర్వాత దాన్ని మూలలో పడేసి మళ్ళీ 6 నిమిషానికి కొత్త వస్తువు కోసం ఫోన్ స్క్రీన్ రుద్దడం మొదలు పెడతారు.
1: అవునమ్మా, అసలు ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలకు కూడా ఈ ఆన్లైన్ షాపింగ్ వల్లే వస్తున్నాయట. భర్త ఆఫీస్లో బాస్తో తిట్లు తింటూ కష్టపడి సంపాదిస్తూ ఉంటే ఇక్కడ భార్య మాత్రం రోజు కొరియర్ వాడుతూ తలుపు కొట్టిస్తూ ఈరోజు కొత్త డ్రెస్ వచ్చింది, రేపు కొత్త నెక్లెస్ వస్తుంది అంటూ బిల్లుల చేతిలో పెడుతుంది. పోనీ అది కేవలం ఆడవాళ్లకే పరిమితం అనుకుంటే పొరపాటే, మగవాళ్లు కూడా ఆఫీస్ వర్క్ పక్కన పెట్టి ఆన్లైన్లో ఆఫర్లు ఎప్పుడొస్తాయా అని అర్ధరాత్రి దాకా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆఖరికి ఇంట్లో కూరల్లో ఉప్పు తక్కువైనా లైట్ తీసుకుంటారేమో కానీ అమెజాన్లోనూ ఫ్లిప్కార్ట్లోనూ డిస్కౌంట్ తక్కువైతే మాత్రం అస్సలు తట్టుకోలేకపోతున్నారు. ఇదో వింతలోకం అయిపోయింది అనుకో.
0: అవునన్నయ్య, ఈ ఆన్లైన్ల స్టోర్ల మాయలో పడి జనాలు ఎంతలా బానిసలైపోయారంటే అసలు ప్రతిరోజు కూడా ఏదో ఒకటి కొనడం అనేది ఒక నిత్యావసర కృత్యం అయిపోయిందనుకో. మరి ప్రొద్దుట లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఆఫర్ల నోటిఫికేషన్లు చూస్తూ ఏదో ఒక వస్తువు ఆర్డర్ చేయకపోతే ఆ రోజు ముద్ద దిగినట్లు తయారయ్యారు. అలా కొన్న కొత్త బట్టలు లేదా వస్తువులను 1-2 రోజులు వాడటం, ఆ తర్వాత వాటిని తీసుకెళ్లి మంచం కింద అల్మరా మొల్లోనూ పడేసి మళ్లీ కొత్త వస్తువుల కోసం వెతకడం ఒక అలవాటుగా మార్చేసుకున్నారు. అసలు జనాలు వస్తువులను వాడుకోవడానికి కొంటున్నారా లేక కేవలం కొనేటప్పుడు వచ్చే ఆ కిక్ కోసమే కొంటున్నారా అనేదైతే నాకు అర్థం కావడం లేదనుకో.
1: ఈ రోజుల్లో జనాలు వస్తువులు కొనేది వాడుకోవడానికి అయితే మాత్రం కాదమ్మా, వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకుని మురిసిపోవడానికేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టిన స్క్రీన్ షాట్ దగ్గర నుంచి పార్సిల్ ఇంటికి వచ్చిన ఫోటో, దాన్ని ఓపెన్ చేశాక వచ్చే వస్తువు ఫోటో, ఇలా ప్రతి ఒక్కటి స్టేటస్ లో పెట్టాల్సిందే. వాళ్ల వాట్సాప్ స్టేటస్ చూస్తే అసలు అది ఒక మనిషి ప్రొఫైలా లేదంటే ఒక చిన్న సైజు సూపర్ బజారా అనే అనుమానం మాత్రం రాక మానదు. అన్ని రకాల వస్తువుల ఫోటోలు అక్కడ దర్శనం ఇస్తూ ఉంటాయనుకో. ఎవరో చూసి సూపర్ అని కామెంట్ పెడితే వచ్చే ఆ కాసేపటి ఆనందం కోసం జేబులు ఖాళీ చేసుకుంటూ ఇల్లంతా అనవసరపు సామాన్లతో నింపేస్తూ ఆన్లైన్ స్టోర్ల వల్ల పూర్తిగా చిక్కుపోయారు జనాలు.
0: అవునన్నయ్య, ఈ ఆన్లైన్ పిచ్చి ఇలా ఉంటే మరోపక్క ఆన్లైన్ మోసాలు, ఓఎల్ఎక్స్ మోసాలు చూస్తుంటే మరీ ఘోరంగా ఉన్నాయి. తక్కువ ధరకే కారు వస్తుంది బైక్ వస్తుంది అని ఓఎల్ఎక్స్ లో నకిలీ ఫోటోలు పెడితే మన వాళ్ళది నిజమేనని నమ్మి వాళ్ళకి అడ్వాన్స్ డబ్బులు పంపించేస్తున్నారు. తీరా డబ్బులు అకౌంట్ లో పడగానే అవతలి వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని మాయమైపోతుంటే అప్పుడు మన వాళ్ళు లబో దీపోమంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ గాక్కోలు పెడుతున్నారు. మరి వస్తువులు మన కళ్ల ముందు లేకపోయినా నమ్మకమైన సైట్ కాకపోయినా గుడ్డిగా ముందే డబ్బులు కట్టేసి మోసపోయే అమాయకులు రోజు రోజుకు పెరిగిపోతున్నారనుకో.
1: కేవలం వస్తువులే కాదమ్మా, ఈ మధ్య దేవుడి యంత్రాలు, పూజలు, జ్యోతిష్యాలు, వాస్తు దోష నివారణలు, హోమాలు, ఇలా ఒకటేమిటి అన్ని ఆన్లైన్లోనే నడిపించేస్తున్నారు. ఈ యంత్రం ఇంట్లో పడితే కోట్లు కురుస్తాయనగానే జనాలు ఆన్లైన్లో వేలకు వేలు తగిలిస్తున్నారనుకో. తీరా చూస్తే ఆ యంత్రం తెచ్చినోడికి తప్ప కొన్నవాడికి మాత్రం రూపాయి లాభం ఉండదు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా, ఆ మధ్య కరోనా ధర్మం అని కొందరైతే పెళ్లిళ్ళు కూడా ఆన్లైన్లోనే జరిపించేసుకున్నారు. పెళ్లి కొడుకు ఒక దేశంలో, పెళ్లి కూతురు ఇంకో దేశంలో ఉండి స్క్రీన్ల మీద తాళ్లు కట్టించేసుకున్నారనుకో. చావులు, పెళ్లిళ్ళు, దేవుళ్ళు, ఇలా జీవితంలో ప్రతి ఒక్కటి ఆన్లైన్ మయం అయిపోయి జనాలు వాస్తవ ప్రపంచాన్ని నిజంగా మర్చిపోతున్నారు.
0: అవునన్నయ్య, ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ రోజుల్లో ఆన్లైన్ కు కాదేది అనర్హం అన్నట్లుగా తయారైపోయింది మన

తెలుస్తుంది. మన పెద్దవాళ్లు పెరట్లోనో బజార్లోనో దొరికే ఆవు పిడకలను తెచ్చి భోగి మంటల్లో వేసేవాళ్లు. కానీ ఇప్పుడు వాటిని కూడా అందమైన బాక్సుల్లో ప్యాక్ చేసి ఆన్లైన్లో అమ్మేస్తున్నారు. మరి జనాలు కూడా ఏమాత్రం బద్దకించకుండా సంక్రాంతి పండుగ రాగానే భోగి మంటల్లో వేసుకోవడానికి ఆవు పిడకలను ఆన్లైన్లోనే ఆర్డర్ ఇచ్చి మరీ తెప్పించుకుంటున్నారు. ఇక మన సంప్రదాయాలను అలవాట్లను కూడా ఇలా వ్యాపారంగా మార్చేసి

0: నమ్మాలో లేదో కూడా అర్థం కావడం లేదనుకో. అసలు ఈ ఆన్లైన్ వ్యామోహం అనేది జనాలను శారీరకంగా మానసికంగా ఎక్కడికో తీసుకెళ్లిపోతుంది. మరి భవిష్యత్తులో ఇంకెన్ని వింతలు చూడాల్సి వస్తుందో ఏమిటో.
1: నిజమేనమ్మా, ఆవు పేడకలు మాత్రమే కాదమ్మా, రేపు పొద్దున్న పూజల్లో వాడుకునే వేపాకులు, మామిడాకులు, ఆఖరికి పండగ నాడు ఇంటి ముందు చల్లుకునే పేడ నీళ్లను కూడా ఆన్లైన్లో సీసాల్లో పోసి అమ్ముతారేమో అని అనిపిస్తూ ఉంటుంది. టెక్నాలజీ పెరిగి మనకి సదుపాయాలు పెరిగాయి అనుకుంటే జనాలు మాత్రం కనీసం 4 అడుగులు బయట వేసి వస్తువులు తెచ్చుకునే ఓపికను కూడా పూర్తిగా కోల్పోతున్నారు. ఇళ్ళు దాటి బయటికి వెళ్లకుండా, మనుషులతో మాట్లాడకుండా, కేవలం ఒక స్క్రీన్ చూస్తూ జీవితాన్ని గడిపేసే వింత లోకంలోకి అందరూ వెళ్ళిపోతున్నారు. మార్కెట్లోకి వెళ్ళి నలుగురిని కలిసి బేరాలాడి వస్తువులు కొనే ఆ పాత రోజుల్లో ఉండే మజా ఈ రోజుల్లో డెలివరీ బాక్సుల్ని ఓపెన్ చేయడంలో ఎక్కడుంటుంది చెప్పు. ఏదైనా ఆన్లైన్లో అన్నీ దొరుకుతున్నాయి కదా అని మన సహజత్వాన్ని వదిలేసి దానికి పూర్తిగా బానిసలైపోవడం మాత్రం 100కి 100 పాళ్ళు నిజమేనమ్మా.
0: అవునన్నయ్య, ఈ ఆన్లైన్ వస్తువుల మోసాలు ఒకెత్తైతే ఈ మధ్య ఆన్లైన్లు తియ్యటి కబుర్లు చెప్పి మనుషులను నమ్మించి వలల్లో వేసుకుని డబ్బులు గుంజడం, ఆ తర్వాత బ్లాక్ మెయిలింగ్ చేయడాలు మరీ ఎక్కువైపోయాయనుకో. ముఖ్యంగా మ్యాట్రిమోనీ వెబ్సైట్లు అనేవి ఒకరి జీవితాన్ని నిలబెట్టి మంచి ఉద్దేశంతో పెడితే చాలా మంది కేటుగాళ్లు వాటిని తప్పుడు ప్రొఫైళ్లతో నింపేసి ఆడవాళ్లను టార్గెట్ చేస్తున్నారు. తాము పెద్ద ఉద్యోగస్తులమని, విదేశాల్లో ఉంటామని అబద్దాలు చెప్పి నమ్మించి వాళ్ల దగ్గర నుంచి 100,000 రూపాయలు గుంజేసి జీవితాలను నడి రోటన పడేస్తున్నారు. ఈ మధ్య పేపర్లు చూస్తే నాకైతే మతిపోయిందనుకో. ఒక మహానుభావుడు ఏకంగా ఇదే తరహాలో ఆన్లైన్లో అమాయక ఆడవాళ్లను నమ్మించి 16 పెళ్లిళ్లు చేసుకుని ఎందరినో మోసం చేసి ఈరోజు హ్యాపీగా జైల్లో కూర్చున్నాడు.
1: 16 పెళ్లిళ్ళ? అమ్మో, వాడు పెళ్లిళ్ళ మూడు కాదమ్మా, ఆన్లైన్ మోసాలకి బ్రాండ్ అంబాసిడర్లో ఉన్నాడనుకో. అసలు ఎదురుగా మనిషి ఎవరో తెలీదు, వాడు చెప్పే మాటల్లో నిజమెంతో తెలీదు, కానీ ఫోన్ స్క్రీన్ మీద కనిపించే ఆ అందమైన ఫోటోలు, తియ్యటి మాటలు వినగానే మన వాళ్ళందరూ ముందు వెనక ఆలోచించకుండా మనసులు పారేసుకుంటున్నారు. నమ్మకం అనేది ఆన్లైన్లో దొరికే వస్తువు మాత్రం కాదమ్మా. కేవలం చాటింగ్లు చూసి, ఫోన్ కాల్స్ నమ్మి జీవితాల్ని వాళ్ల చేతుల్లో పెట్టేసి ఆ తర్వాత మోసపోయామని తెలిసి లబోదిబో అంటున్నారు. ఏదేమైనా ఆన్లైన్ అనేది ఒక మాయా ప్రపంచం. ఇక్కడ ప్రతి ముఖం ముసుగు వేసుకునే తిరుగుతుంది. కళ్ళు మూసుకుని నమ్మితే మాత్రం ఆ 16 పెళ్లిళ్ల మొగుళ్లాంటి వాళ్ళకి బలవడం మాత్రం ఖాయం.
0: అవునన్నయ్య, ఈ ఆన్లైన్ పరిచయాలు చివరికి ఎలాంటి దారుణాలకు దారితీస్తున్నాయో అసలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజు పేపర్ తిరగేయాలంటేనే భయమేస్తోంది. ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో వచ్చే అనవసరపు మెసేజ్లకు రెస్పాండ్ అవుతూ బుక్కు ముఖం తెలియని వాళ్లతో మొదలయ్యే పరిచయాలు కాస్త చివరికి వివాహేతర సంబంధాలుగా మారుతున్నాయి. మరి చక్కగా సాగిపోయి పచ్చని కాపురాల్లో జీవితాల్లో ఇవి చిచ్చుపెట్టి భార్యాభర్తల మధ్య నమ్మకాన్ని పూర్తిగా ముంచేస్తున్నాయి. ఏదో కాసేపు సరదా కోసం, కాలక్షేపం కోసం అనుకుంటూ వదిలిపెట్టి చివరికి జీవిత భాగస్వామిని, కన్న పిల్లల్ని కూడా వదిలేసేటంతటి గుడ్డి వ్యామోహంలోకి జనాలు జారిపోతున్నారు. మరి ఆన్లైన్ బంధాల మాయలో పడి 100 ఏళ్ల జీవితాన్ని క్షణాల్లో బూడిద చేసుకుంటున్న కుటుంబాలు ఈ రోజుల్లో ఎన్నో కనిపిస్తున్నాయి.
1: నిజమేనమ్మా, అక్కడితో ఆగిపోతే అనుకోవచ్చు, కానీ ఈ ఆన్లైన్ మోహం మనుషుల్ని ఏకంగా క్రూరమైన హంతకులుగా, దారుణాలు చేసే రాక్షసులుగా మార్చేస్తోంది. ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తి కోసం కన్నవాళ్ళని చంపడాలు, లేదంటే నమ్మించిన నడి రోడ్డు మీద హత్యలు చేయడాలు లాంటి వార్తలు వింటుంటే అసలు మనుషుల్లో మానవత్వం ఉందా అనే అనుమానం అయితే మాత్రం గ్యారంటీగా వస్తుంది. ఎదురుగా ఉన్న మనుషుల ప్రేమని గుర్తించకుండా స్క్రీన్ వెనుక ఉండి తీయగా మాట్లాడే వంచకుల్ని నమ్మి వాళ్ల కోసం ఎంతటి ఘోరానికైనా తెగించడానికి వెనకాడడం లేదు జనాలు. ప్రేమ, స్నేహం అనే పవిత్రమైన పదాల వెనుక ఉన్న ఒక పెద్ద నేర ప్రపంచమే దాగుందనే నిజం చాలా మందికి అర్థం కావడం లేదు. ఫోన్ చేతిలో ఉంది కదా అని ప్రతి ఒక్కరిని నమ్ముకుంటూ పోతే జీవితాలు పోలీస్ స్టేషన్లు, కోర్టులు, ఆఖరికి శ్మశానాలు పాలవ్వడం మాత్రం ఖాయం.
0: నిజమే అన్నయ్య, మొన్నటికి మొన్న ఒక వార్త చూసా. ఇక ఆన్లైన్ గేమ్ లో పరిచయమైన ఒక నకిలీ స్నేహితుడిని నమ్మి ఇంట్లో ఉన్న బంగారం అంతా సర్దుకుని వెళ్లిపోయి రోడ్డున పడింది ఒక అమ్మాయి. ఇంకొక చోట ఫేస్బుక్ లో పరిచయమైన వ్యక్తి ఫోటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తుంటే తట్టుకోలేక ఒక ఇల్లాలు ఆత్మహత్య చేసుకుంది. మరి ఇలాంటి ఉదాహరణలు చూస్తుంటే గుండె అనేది తరుక్కుపోతుంది. కేవలం ఒక లైక్ కొట్టడం కోసమో, ఎవరో తెలియని వ్యక్తి పెట్టే కామెంట్ కోసమో జీవితాలను పణంగా పెట్టేస్తున్నారు. కళ్ల ముందున్న కన్నవాళ్లు, తోడున్న భాగస్వామి చూపించే నిజమైన ప్రేమ కంటే మొబైల్ స్క్రీన్ వెనుక దాక్కుని ఎవడో టైప్ చేసే తీయటి అబద్దాలే ఈ తరానికి అమృతంలా కనిపిస్తున్నాయి.
1: ఖచ్చితంగానమ్మా, ఈ ఆన్లైన్ వ్యామోహం అనేది ఒక అందమైన విషపూరితమైన వల్లాంటిది. అందులో ఒక్కసారి చిక్కుకుంటే ప్రాణాలు పోయేదాకా బయటికి రాలేరు. మన చుట్టూ ఉన్న

0: సమాజంతో బంధువులతో మాట్లాడడం మానేసి ఫోన్లో ఉండే అపరిచితులకు మన గుట్టు, మన పర్సనల్ ఫోటోలు అన్నీ షేర్ చేస్తూ మన చేతులతో మనమే గోతెం తవ్వుకుంటూ ఉన్నాం. టెక్నాలజీ అనేది మన జీవితాన్ని సులభం చేయడానికి రావాలి, కానీ మన జీవితాలనే నాశనం చేసే ఒక ఆయుధంగా మాత్రం మారకూడదు. ఈరోజు మనం ఆన్లైన్ షాపింగ్ పిచ్చి దగ్గర నుంచి ఈ ఆన్లైన్ దారుణాల వరకు అన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఏది ఏమైనా ఫోన్ స్క్రీన్ వెనుకుండే లోకం కంటే మన కళ్ళ ముందున్న వాస్తవ ప్రపంచమే చాలా అందమైంది, విలువైంది కూడా.
1: అవునన్నయ్య, ఈ ఆన్లైన్ మాయలో పడకుండా ఉండాలంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక పరిధి, ఒక లక్ష్మణ రేఖ ఉండటం చాలా ముఖ్యం. ముఖ్యంగా పిల్లల విషయానికి వస్తే వాళ్లకు ఫోన్ అలవాట్లు చేసి వాళ్ళు ఏం చూస్తున్నారో కూడా గమనించకుండా వదిలేస్తే వాళ్ల భవిష్యత్ అనేది అంధకారమైపోతుంది. కాబట్టి పిల్లల చేతికి ఫోన్ ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు చాలా కఠినంగా ఉండాలి. అలానే తల్లిదండ్రులు కూడా పిల్లల ముందు గంటల తరబడి ఫోన్లతో గడపడం మానేసి వాళ్లతో కలిసి ఆడుకోవడం, మాట్లాడటం అలవాటు చేసుకుంటేనే ఆ బంధాలు బలంగా ఉంటాయి. ఇక పెళ్లైన ఆడవాళ్లైనా మగాళ్లైనా ఆన్లైన్లో వచ్చే ముక్కు ముక్కును తెలియని లైకులు, కామెంట్లు కంటే ఇంట్లో తోడున్న భాగస్వామిచ్చే గౌరవం, ప్రేమే గొప్పవని గుర్తించాలి. ఏదేమైనా ఇంట్లో మనుషుల మధ్య నమ్మకం, ఒకరికొకరిచ్చే సమయం పెరిగినప్పుడే ఇలాంటి ఆన్లైన్ వ్యామోహాలకి ఏ ఒక్కరు బానిసలు కాకుండా తమ జీవితాన్ని పచ్చగా కాపాడుకోగలరు.
0: ఎంత చక్కగా విడమర చెప్పవమ్మా. అసలు ఆడవాళ్లైనా మగాళ్ళైనా పెళ్ళయ్యాక తమ వ్యక్తిగత విషయాల్ని, ఇంటి గుట్టుని ఆన్లైన్లో పెట్టకుండా ఒక పరిధిని విధించుకోవాలి. ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ కూర్చుని ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఎవరి ఫోన్లలో వాళ్ళు మునిగిపోతూ ఉంటే ఆ కాపురాల్లో సంతోషం ఎలా ఉంటుంది చెప్పు. ఆన్లైన్ పరిచయాల వల్ల వచ్చే తాత్కాలిక ఆనందాల కోసం నూరేళ్ల వైవాహిక బంధాన్ని, పిల్లల భవిష్యత్తుని రోడ్డున పడేయడం కంటే పెద్ద మూర్ఖత్వం ఇంకోటి లేదు. పిల్లలకి టెక్నాలజీతో పాటు ఏది మంచి ఏది చెడు అని నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అలాగే పెద్దవాళ్ళు కూడా తమ బాధ్యతల్ని మర్చిపోకుండా ప్రవర్తించాలి. ఫోన్ అనేది మన అవసరాల కోసమే వాడుకునే ఒక వస్తువు మాత్రమే కానీ మన జీవితాన్ని శాసించే యజమాని కాకూడదనే స్పృహ ప్రతి ఒక్కరిలో ఉన్నప్పుడే ఈ సమాజం బాగుపడుతుందమ్మా.
1: నిజమే అన్నయ్య. ఆన్లైన్ షాపింగ్ సరదాల దగ్గర నుంచి వాట్సాప్ స్టేటస్ల హడావిడి, ఆన్లైన్ మోసాలు, ఆఖరికి పచ్చని జీవితాల్లో ఈ ఫోన్ పరిచయాలు తెస్తున్న తుఫాన్ల వరకు ఈరోజు మనం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం కదా. మరి టెక్నాలజీని మనం వాడుకుంటే అది ఒక వరం, కానీ అదే మనల్ని వాడుకుంటే మాత్రం అంతకంటే పెద్ద శాపం ఇంకొకటి ఉండదు కదా.
0: నూటికి నూరు పాళ్ళు నిజమమ్మా. చేతిలో ఫోన్ ఉంది కదా అని ప్రపంచాన్ని వేళ్ల మీద చూస్తూ కళ్ల ముందున్న కన్నవాళ్ళని, కట్టుకున్న వాళ్ళని దూరం చేసుకోవడం అస్సలు కరెక్ట్ కాదు. ఈ ఆన్లైన్ మాయాజాలంలో చిక్కుకోకుండా మన బంధాలకి సమయం ఇస్తూ వాస్తవ ప్రపంచంలో బతకడమే అసలైన సంతోషం.
1: అవును లిజినెస్, మరి ఈరోజు ముచ్చట్లు అందరినీ ఆలోచింపచేశాయని ఆశిస్తున్నాం. మరో సరికొత్త అంశంతో, మరిన్ని ఆసక్తికరమైన ముచ్చట్లతో రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
0: మీ ప్రసాద్.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: సెల్ 9545117.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్ మరి ఎప్పట్లా ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, మరి 100 బాణములచే కొట్టబడినప్పటికీ మరణకాలం రానిది ఏ జీవి కూడా మరణించదు. మరి మరణకాలం వస్తే ఒక్క గడ్డి పరక కానీ ముళ్ళు కానీ గుచ్చుకుంటే మరణం అనేది సంభవిస్తుంది. అంతే కదండి, అంటే టైం రావాలి ఏదైనా సరే అని చెప్పి అంటూ ఉంటారు కదా. అంటే 100 బాణాలతో కొట్టబడినప్పటికీ కూడా మరి ఆత్మ అనేది ఉంటే కనుక మరణం అనేది సంభవించదు. ఏ జీవికి కూడా మరణం అనేది ఉండదు. కానీ మరి టైం ఆసన్నమైంది అనుకుంటే ఒక చిన్న గడ్డి పరక కానీ ఒక ముళ్ళు కానీ గుచ్చుకుంటే టైం వస్తే వెళ్ళిపోతాం అనమాట. అది ఒక లిజినెస్ మరి ఒక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదండి. ఇక ఈనాటి కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు ఎవరంటే, కాజాగ్రామ నుండి తిరువీధుల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి పూజా చిత్రం నుండి ఒక చక్కని పాటని అయితే మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్రసారం చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోమేందు మరి వశిష్ఠ మహర్షి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మరి ఇక్ష్వాకు వంశంలో సుదాసుడి పుత్రుడైన మిత్రసహుడనే రాజకుడున్నాడు. మరి ఆయన వశిష్ఠుడి ఆధ్వర్యంలో ఒక యజ్ఞం మొదలుపెట్టాడు. మరి వశిష్ఠుడు ఒకనాడు అనుష్ఠానం కోసం ఆ యజ్ఞశాల నుండి కొద్ది దూరం వెళ్ళాడు. మరి వశిష్ఠుడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆత్రంగా ఎదురు చూస్తున్న విశ్వామిత్రుడు ఆ సమయంలో ఒక రాక్షసుణ్ణి సృష్టించి వాడికి వశిష్ఠుడి యొక్క రూపాన్నిచ్చి, నువ్వు యజ్ఞశాలకు వెళ్ళి నరమాంసం కావాలని రాజుని అడుగు, నువ్వు వశిష్ఠుడివే అనుకుని అతడది నీకిస్తాడు, వెంటనే నువ్వు అదృశ్యమైపో అని చెప్పి వాడిని ప్రయోగించాడు. వాడు అలాగే చేశాడు. అతడు వశిష్ఠుడని ఆ రాజు భ్రమపడి అతడు ఏది అడిగితే అది ఇవ్వాలి కనుక అతడికి నరమాంసం వండి పెట్టాట. మరి నిజమైన వశిష్ఠుడు వచ్చే సమయానికి ఆ రాక్షసుడు అంతర్ధానమైపోయాడు. ఇక వశిష్ఠుడు భోజనానికి కూర్చున్నాడు. అక్కడ నరమాంసం ఉంది. అది చూసి అతడు ఆగ్రహోదగ్రుడై, నాకు నరమాంసం పెట్టిన నీవు తక్షణమే రాక్షసుడివి కావలసింది అని శపించాడు. మిత్రసహుడు, ఇందులో నా దోషమేమీ లేదు, మీరే పెట్టమని అడిగారు కదా అన్నాడు. వశిష్ఠుడు జరిగింది మాయా అని తెలుసుకుని, 12 సంవత్సరాలు ఈ రాక్షస స్థితి నీకుంటుంది, తరువాత నీవు దాంట్లోంచి బయటకొస్తావు అని చెప్తాడు. ఏ నేరము చేయని తనకు ఈ శిక్ష ఎందుకు కలగాలనే కోపంతో శాపవశుడైన ఆ రాజు తిరిగి వశిష్ఠుణ్ణి శపించడం కోసం మంత్రజలం చేతిలోకి తీసుకున్నాడు. అంతలో ఆ రాజు యొక్క భార్య అయిన బదయంతి వచ్చి, వశిష్ఠ మహర్షి మన కులగురువు, ఆయన్ను శపించవద్దు, మనం తప్పు చేశామనుకుని ఆయన అలా శపించారు, మనం ఏ తప్పు చేయలేదు కనుక దోషం ఆయనదే అవుతుంది, ఏం పర్వాలేదు, మీరు ఆయనకు ప్రతిశాపం ఇవ్వకూడదు అని హితవు పలికింది. మరప్పుడు రాజు, శపించడానికై నేను మంత్రజలం చేతిలోకి తీసుకున్నాను, దీన్ని ఏం చేయమంటావు అని అడిగాడు. అప్పుడు ఆమె దానిని తన పాదాలపై పోయమంది. నీవు నా భార్యవు, నీ మీద ఎందుకు పోస్తాను అని ఆ మంత్రజలాన్ని తన పాదాల మీదనే పోసుకున్నాడు. దాని ప్రభావం చేత ఆయన పాదాలు నల్లపట్టవి. అప్పటి నుంచి ఆయనకు కల్మాషపాదుడు అని పేరొచ్చిందనమాట. మరి వశిష్ఠుడి శాప ప్రభావం చేత ఆ రాజుకు 12 సంవత్సరాలు రాక్షసత్వం వచ్చింది. ఆ రాక్షస భావనలు తానేం చేస్తున్నాడో తనకు తెలియని స్థితిలో ఒకనాడు బ్రాహ్మణ దంపతులకొరు ఏకాంతంలో ఉండగా ఆ బ్రాహ్మణుణ్ణి చంపేశాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుని యొక్క భార్య దుఃఖంతో, నీ భార్య నిన్ను చేరగానే చనిపోతావంటూ శపించింది. అలా శపించి ఆమె కూడా తన భర్తతో సహగమనం చేసింది. విశ్వామిత్రుడి యొక్క ప్రయోగం వల్ల, ప్రేరణ వల్ల కల్మాషపాదుడు ఆ రాక్షస స్వభావంలో ఉండగాని వశిష్ఠుడి యొక్క కొడుకులను చంపేశాడు. తర్వాత 12 సంవత్సరాలు పూర్తయ్యాక శాప విమోచనమై తన యథార్థ స్వరూప స్వభావాలు తనకు తిరిగొచ్చాయి. అప్పుడు ఆయన వశిష్ఠుడితో, రాక్షస భావంలో ఉన్నప్పుడు నాకేమీ తెలియని స్థితిలో మీ కొడుకులను వధించాను, నన్ను క్షమించవలసింది అని వేడుకున్నాడు. అందులో నీ నేరం ఏమీ లేదు, నా కర్మ ఇలా ఉంది, నిన్ను క్షమించి వదిలిపెడుతున్నాను, వెళ్ళి సుఖంగా రాధ్యం చేసుకో, తపస్సులో ఉండేటటువంటి యోగులను బ్రాహ్మణులను మన్నించి వాళ్ళకు అపకారం చెయ్యకుండా చిరంజీవివై ఉండు అని అన్నాడు వశిష్ఠ మహర్షి. అప్పుడు విత్రసహుడు, నేను బ్రహ్మరాక్షసుడిగా ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుణ్ణి చంపాను. అప్పుడు ఆ బ్రాహ్మణ పత్ని, నేను నా భార్యకు సమీపమైన వెంటనే మరణిస్తామని శపించింది, ఇక నాకు సంతానం ఎలా కలుగుతుంది, నాకు పుత్రభిక్ష పెట్టండి.

అని ప్రార్థించాడు. అప్పుడు వశిష్ఠుడు ఆ రాజుకు ఒక ప్రసాదం ఇచ్చి, ఇది నీ భార్యకివ్వు, ఆమెకు సంతానం కలుగుతుంది అంటాడు. ఆ రాజుకు మదయంతి ద్వారా అస్మకుడు అనే కుమారుడు వశిష్ఠ మహర్షి ప్రసాదంగా జన్మించాడనమాట. మరి కథంతా కూడా మనకి విష్ణు పురాణంలో ఉంటుందన్నమాట. ఓకే లిసనర్స్, మరి వశిష్ఠ మహర్షి గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకుంటున్నాం కదండి, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక అలానే నడుమల కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి మహబూబ్ నగర్ నుండి పిలిపాటి వెంకటేష్ గారు, పిలిపాటి సత్యవతి గారు, లక్ష్మీకాంత్, రవళి, రామకృష్ణ, విహాన్ష్, విద్వాన్ వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మరి గోపాలరావు గారు అమ్మాయి చిత్రం నుండి ఒక చక్కని పాటను మాకోసం ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజనర్స్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు మరి వశిష్ఠుడి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మరి ఈ ప్రకారంగా వశిష్ఠ పుత్రులందరూ కూడా చనిపోయిన తర్వాత ఆయనకి తన జీవితంలో జరిగిన నష్టాన్ని తలచుకున్నప్పుడు తీవ్రమైన దుఃఖం కలిగింది. అప్పుడు ఆత్మహత్య ప్రయత్నం చేశాట. అగ్నిహోత్రంలో ప్రవేశిస్తే అగ్ని ఆయన్ను దహించలేదు. సముద్రంలో ప్రవేశిస్తే సముద్రుడు ఆయన్ను మళ్లీ సగౌరవంగా తీసుకొచ్చి భూమి మీద భద్రంగా నిలిపాట. ఇక కొండ అంచుకు ఎక్కి అక్కడి నుంచి దూకితే వాయుదేవుడు ఆయన్ను జాగ్రత్తగా తీసుకొచ్చి భూమిపై కూర్చోబెట్టాట. మరి పంచభూతాలు కూడా తనను చావనివ్వటం లేదు. దేహం అనేది పంచభూతాల మిశ్రమంగా వాటి ఆధీనంలో ఉంది కనుక మృత్యువు పంచభూతముల చేతిలో ఉంది. అవి ప్రసన్నమైతే ఈ దేహానికి చావురాదు కనుక ఆయనకు మరణం సంభవించలేదు. తన కాళ్ళు చేతులు గట్టి తాళ్లతో కట్టుకుని బ్రహ్మాండమైన ప్రవాహంతో ఉరకలెత్తుతున్న నదిలోకి పర్వతాలపై నుండి ఆయన దూకితే ఆ నది ఆయన పాశాలన్నీ విప్పి తీసుకొచ్చి పూల పాన్పుపై కూర్చోబెట్టింది. ఆయన పాశాలను విప్పింది కనుక ఐ పాస అని పేరొచ్చింది ఆ నదికి. ఆ ప్రకారంగా ప్రకృతి ఆయన్ను చావనివ్వలేదు. వశిష్ఠుడికి శక్తి అనే కొడుకుండేవాడు. అతడు కల్మషపాదుడు రాక్షసుడిగా ఉండగా అతని చేతిలో చనిపోయాడు. ఇప్పుడొక సందేహం రావచ్చు, మరి తప్పు చేయనటువంటి రాజును వశిష్ఠుల వారు శపించారెందుకు అని. నిగ్రహం కోల్పోయిన ఒక క్షణంలో ఆయన అలా చేశారని, ప్రతిఫలంగా ఈ విధంగా కొడుకును కూడా కోల్పోయారని మనం భావించవచ్చు. అంతటి బ్రహ్మణ్యుడైన ఆయనకు ఆగ్రహం కలగడం, తద్వారా ఆయన శాపంతోనే సృష్టించబడిన ఆ రాక్షసుడు తన కొడుకుని ఎంతటి వాడికైనా ఆగ్రహం అనేది చంపటం అనే ఈ సంఘటన ఆత్మవినాశన హేతువని మనకు తెలియజేస్తుంది. ఎవరైనా ఆగ్రహాన్ని ఎందుకు నిగ్రహించుకోవాలంటే అలా చేయకపోతే వారి తపస్సు, పుణ్యం, జ్ఞానం ఇవన్నీ కూడా నశిస్తాయి. కాబట్టి తన కోపమే తన శత్రువు అనడంలో అర్థం ఇదే. మరి బ్రహ్మజ్ఞాని అయిన వశిష్ఠుడికి దుఃఖం రావడమేమిటి, ఆత్మహత్య ప్రయత్నం చేయడమేమిటి అనే సందేహాలు కూడా కలగచ్చు. మరి అదంతా కూడా శరీరం సంసారం యొక్క లక్షణమంతే. మరి బ్రహ్మజ్ఞానానికి దుఃఖం అంటదంటారు కదా, అంటే దుర్భరమైన దుఃఖం ఆవేశించినా కూడా అది జ్ఞానికి ఒక్క క్షణమే. క్షణంలోనే దానిని ఉపసంహారం చేసుకుంటారు. ఆ క్షణంలో ఏదైనా జరగచ్చు. ప్రకృతి యొక్క ప్రభావం ఎంతటి వాడిపైనైనా ఉంటుందని చెప్పడానికి మాత్రమే ఈ గాథలు ఏర్పడ్డాయి. మరి వశిష్ఠుడికి వచ్చిన ఆగ్రహం దుఃఖం ఒక్క గడియ అంతే. ప్రకృతికి జ్ఞానిపై అంతవరకే ప్రభావం. జ్ఞానినా మపి చేతాంసి దేవి భగవతీ హీసా బలదా కృష్ణ మోహాయ మహామాయ ప్రయచ్చతి అని అంటారు. అంటే ఎంతటి నిగ్రహం కలవానికైనా జ్ఞాని అయినా ఒక్క క్షణం అజ్ఞానం అనేది ఆవరించవచ్చు. అది ప్రకృతి యొక్క లక్షణం. ఆ ప్రకృతి పట్ల అభినివేశంతో ఈ సంసారం నాది అనే భావన ఒక్క క్షణం కలిగి అంటే ఆత్మవిస్తృతి కలిగినప్పుడు ఒక్క త్రుటి దుఃఖం లేదా ఆగ్రహం జ్ఞానికి కూడా కలగచ్చు. అయితే సామాన్యులకు జ్ఞానులకు భేదమేంటంటే శరీరం ఉన్నంతసేపు మనస్సు, బుద్ధి, చిత్తం బ్రహ్మజ్ఞాని యందు కూడా ఉన్నప్పటికీ ప్రకృతి యొక్క వికారం వారి మనోబుద్ధుల యందు క్షణం పాటు ఆవరిస్తుంది తప్ప అది వారి ఆత్మ యందు ప్రవేశించదు. మరి ఇంకా విస్తృతంగా చెప్పాలంటే సామాన్యుడికొచ్చే ఆగ్రహం అహంకారంగా జీవాత్మ యందు ప్రవేశించి కర్మ చేయించి దాని ఫలాన్ని ఉత్తర జన్మకు ఇస్తుంది. అయితే జ్ఞానికి వచ్చే ఆగ్రహం కేవలం మనోబుద్ధుల వరకు మాత్రమే పరిమితం కాని వారి ఆత్మవస్తువు యందు ప్రవేశించదు, కర్మఫల హేతువు కాదు. అంటే వశిష్ఠుల వారు చేసిన ఆత్మహత్య ప్రయత్నం కర్మఫల హేతువు కాదని అర్థం చేసుకోవాలి. అది మనస్సు యందు క్షణికంగా ప్రతిబింబించిన ప్రకృతి వికారమే. ఆయన ఆత్మయందు క్షోభలేదు, కానీ అజ్ఞానంలో ఉండే మనుష్యుడు చేసే ఆత్మహత్య ప్రయత్నం మాత్రం మహాపాపం. ఏమంటారు? ఓకే లిజనర్స్, మరి వశిష్ఠుడి గురించి చక్కటి విషయాలు తెలుసుకుంటున్నాం కదండి. మరిన్ని విషయాలను రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే దంద్యాల జిల్లా భానుముక్కల గ్రామం నుండి మరి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం మేడం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ఆత్మకూరు తాలూకా మన ఎల్లా సుబ్బారావు గారు మరి 27వ తేదీ రాత్రి కన్ను మూసారు అని చెప్పంటున్నారు. మరి ప్రతిరోజు ఉదయం ఎల్లవేళలా అందరూ

కూడా చక్కగా పలకరించేవారు. అలానే మరి ఎల్లా సుబ్బారావు గారు మన విష్ణు రేడియోకి కూడా ఎన్నో వాట్సాప్లు పంపించి, మెసేజ్లు పంపించి పాటలు ప్లే చేయమని కోరుతూ ఉండేవారు అని చెప్పి అంటున్నారు. మరి వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మరి జమిని చిత్రం నుండి చుక్కల్లోకి ఎక్కినాడు చక్కనోడు అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి ఎల్లా సుబ్బారావు గారు, అవును చక్కగా, మరి నా వయసు, నేను చాలా పెద్దవాడిని, నాకు 83 సంవత్సరాలండి, నేను చాలా పెద్దవాడిని అయినా మీరు చాలా చిన్నవాళ్ళైనా చాలా చక్కటి విషయాలు తెలియజేస్తున్నారు అని చెప్పి పాపం ప్రతిదానికి రెస్పాండ్ అవుతారు ఉండేవారు, మెసేజ్లు పంపిస్తూ ఉండేవారు, మన ప్రోగ్రాం రెగ్యులర్గా కూడా వింటూ ఉండేవారు. మరి వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు ఒక మంచి టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం అండి. మరి పురాణాల్లో చెప్పబడిన ఒక అద్భుతమైన కథ ప్రకారం మరొక సమయంలో విద్యాదేవి సరస్వతీమాతకు తన జ్ఞానం మరియు పాండిత్యంపై స్వల్ప అహంకారం అనేది కలిగిందట. మరి ప్రపంచమంతటిలో జ్ఞాన ప్రకాశం తన వల్లే వెలుగుతోందని, తను లేకుండా అన్నీ అసంపూర్ణమని ఆమె భావించిందట. ఇక భగవాన్ విష్ణువు కూడా సరస్వతీమాత మనసులోని ఆ భావాన్ని గ్రహించాట. మరి ఆమెకు ఒక గొప్ప జీవన సత్యాన్ని తెలియచేయడానికి ఆయన ఒక దివ్య లీలను ఆడాడనమాట. ఒకరోజు మహాలక్ష్మీదేవి మరియు సరస్వతీమాత సమక్షంలో భగవాన్ శ్రీ విష్ణువు మరి సౌమ్యంగా ఇలా అన్నారట, ఒక స్త్రీకి మాతృత్వానుభూతి కలిగినప్పుడే ఆమె సంపూర్ణరాలిగా భావించబడుతుంది, సంతానం లేకుండా జీవితం అసంపూర్ణమే అని చెప్పి అన్నారట. ఇది విన్న సంతానం లేని సరస్వతీమాత ఎంతో బాధపడిందట. తన మనోవేదనతో ఆమె పార్వతీమాత వద్దకు వెళ్ళింది. మరి పార్వతీమాత ఆమె బాధను అర్థం చేసుకుని తన ప్రియ కుమారుడు గణేశుణ్ణి సరస్వతీమాతకు అప్పగిస్తూ ఇలా అందట, ఈ రోజు నుండి గణేశుడు మీ కుమారుడు అవుతాడు అని

అది విన్న సరస్వతీమాత హృదయం ఆనందంతో నిండిపోయిందట. ఆమె గణేశుణ్ణి ఆశీర్వదిస్తూ ఇలా అందట, ఎవరైనా నా ఆరాధన చెయ్యాలంటే ముందుగా గణేశుణ్ణి వధించాలి. ఎందుకంటే బుద్ధి మరియు వివేకం లేకుండా జ్ఞానం అనేది అసంపూర్ణం అని చెప్పి, మరి అప్పటి నుండి కూడా ప్రతి శుభకార్యంలో కూడా భగవాన్ గణేశుడితో పాటు సరస్వతీమాత మరియు మహాలక్ష్మీదేవి కూడా పూజింపబడుతున్నారట. మరి సరస్వతీమాత మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, గణేశుడు ఆ జ్ఞానాన్ని సరైన మార్గంలో ఉపయోగించే బుద్ధనిస్తాడు, మహాలక్ష్మి ఆ వివేకపూర్వక కర్మలకు శుభ ఫలితాలను ప్రసాదిస్తుందన్నమాట. అంటే ఈ కథ మనకు చెప్పే గొప్ప సందేశం ఏంటంటే, కేవలం చదువుకున్న వారిగా ఉండటం సరిపోదు, వివేకం మరియు సంస్కారం కలిగి ఉండటం కూడా అంతే అవసరం. వివేకం లేని జ్ఞానం అహంకారంగా మారవచ్చు, కానీ జ్ఞానానికి బుద్ధి కలిసినప్పుడు అదే మన జీవితాన్ని శ్రేయస్సు మరియు విజయ మార్గంలో నడిపిస్తుంది. లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదా. ఇకలానే ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, ఆస్పరి మండలం తంగరడోలు గ్రామం నుండి హరినాథ్ రెడ్డి గారు అయితే మనకి SMS చేశారు. శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. హరినాథ్ రెడ్డి గారు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి ఈరోజు శుక్రవారం కాబట్టి లక్ష్మీ కటాక్షం చిత్రం నుండి ఒక చక్కని పాటను మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండా రండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజనర్స్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలా నిన్నటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరొకనాడు శ్రీ మహాలక్ష్మి గో సమూహంలోకి ప్రవేశించి, మరి గోమాతలారా, నా పేరు శ్రీదేవి, లోకమంతా నన్ను కోరుకుంటారు, నేనుంటే ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, విష్ణువు, వరుణుడు, అగ్ని అందరూ కూడా ఆనందంగా ఉంటారు, నా వల్ల ఋషులు, దేవతలు కూడా సిద్ధి పొందుతున్నారు, నేను చేరని వారు అన్ని విధాలా బాధపడుతున్నారు, నేను మాత్రం ఎల్లప్పుడూ మీలో ఉండాలని కోరుకుంటున్నాను అంటుంది. దానికి గోమాతలు, శ్రీదేవి, నీవు ఒకచోట స్థిరంగా ఉండలేవు, కాబట్టి మేము నిన్ను కోరటం లేదు, నీకు శుభం కలగాలని కోరుకుంటాం, నువ్వు సంతోషంగా ఉండే చోటుకు వెళ్ళు అంటాయట. మరప్పుడు లక్ష్మీదేవి, గోవులారా, నేనందరికీ లభించేదాన్ని కాదు, మానవులు గొప్ప గొప్ప తపస్సులు చేసి నన్ను సేవించి పొందుటకు ప్రయత్నిస్తుంటారు, దేవతలు, దానవులు, గంధర్వులు, పిశాచాదులు, ఉరగములు, రాక్షసులు నన్ను చేరడానికి ప్రయత్నిస్తారు, అట్టి నేను మీ దగ్గరకొచ్చి ప్రాధాయపడుతున్నాను, నన్ను స్వీకరించండి అని. దానికి గోవులన్నాయట, దేవి, మేము నిన్ను అవమానించడం లేదు, నీవు చంచల చిత్తవు కనుక మేము నిన్ను పరిత్యదించుచున్నాం అని చెప్పాయట. మరి మీరు తిరస్కరిస్తే నేను అన్ని లోకాలలోనూ అవమానం పొందుతాను, నాపై అనుగ్రహం చూపండి, మీ శరీరంలో ఏదో ఒక అవయవంలో నివసించదలుచుకున్నాను, మీ అవయవంలో కృత్రిమమైనది ఏదీ లేదు అని లక్ష్మీదేవి కోరగా గోవులు లక్ష్మీదేవి యొక్క మాట మన్నించాయట. మరి గోమయమున, గోమూత్రమున నివసించటకు అంగీకరించాయట. అంటే గోవు, గోమయం, గోమూత్రం గొప్పదనాన్ని వివరించి ఈ కథ స్కాంద పురాణంలో ఉంటుంది. మరి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కామధేయును స్తుతించారని స్కాంద పురాణం ధర్మారణ్య ప్రకటనలో ఉంది. ఇక మరో కథనం ప్రకారం ఏంటంటే, శంకరుడు ఒకసారి ఋషుల విషయంలో అపరాధం చేయగా మరి వారు కోపించి శాపమిచ్చారట. మరప్పుడు శివుడు గోలోకానికి వెళ్ళి సురభిని స్తుతించాట. గోమాత, నీవు రుద్రులకు తల్లివి, వసువులకు పంచగవ్యాలు ఇస్తావు, ఆదిత్యులకు సోదరివి, నీవు లేక మూడు లోకాల్లోనూ ఏదీ లేదు అంటూ ఆమె చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కరించి ఆమె అనుగ్రహంతో సురభి దేహంలో ప్రవేశించి నీల వృషభ రూపంలో సురభి నుండి అవతరించాట. ఆ వృషభమే చతుష్పాద ధర్మం అని చెప్పి అంటూ ఉంటారు. ఓకే లిస్నర్స్, మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇక అలానే ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, గోపాలపట్నం నుండి సుధాకర్ గారు, అరుణ, లలిత, వశిష్ట, సూర్యకుమారి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రేడియో విజయ మ్యామ్కి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. మరి అపరూప స్నేహమాల సభ్యులైనటువంటి మాణిక్యాలరావు గారికి అలానే మరి విజయ మ్యామ్కి స్పెషల్ విషెస్ తెలియజేస్తూ, మరి మానవుడు దానవుడు చిత్ర నుండి అణువు అణువున అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమిత్ర గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. విజయ బంగారు తల్లికి నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి మే 28 అనగా నిన్న, మరి పేరుకు సరదాగా కాసేపు షో అయినప్పటికీ ఎన్నో అత్యద్భుత విషయాలు, విలువైన విషయాలు తెలియజేస్తూ అందరికీ సరదా సంతోషాలతో పాటు మరి విజ్ఞానాన్ని, ఆధ్యాత్మికతను అందిస్తూ అందరిలో జ్ఞానదీపాలు వెలిగిస్తూ సంతోష కుసుమాలు పూయించే మన సరదాగా కాసేపు షో మరి నిన్న లేనందువల్ల మరి ఆ మహానుభావులకు ఒకరోజు ఆలస్యంగా నివాళులు తెలియపరుస్తున్నాను అంటున్నారు. మరి వారిలో మహానటుల్లో ఒకరైన లెజెండరీ యాక్టర్, మరి వారు చనిపోయినా జీవించి ఉన్న వారితో సమానం అనిపించుకున్న మహానుభావుడైనటువంటి స్వర్గీయ పద్మశ్రీ నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారి జయంతి, వారికి నివాళి తెలియజేస్తున్నాం అంటున్నారు. అలానే

మరి కోటికి ఒకరే పుడతారు, పుణ్యమూర్తులు అంటారు. అలాంటి పుణ్యమూర్తుల ఒకరు మన ఎన్టీ రామారావు గారు. చిన్న పెద్దని తారతమ్యం లేకుండా స్త్రీలందరినీ నా తిరిగింటి ఆడపడుచులు అంటూ, పురుషులందరినీ బ్రదర్ అంటూ ఎంతో ఆత్మీయంగా పలకరించే మహానుభావులు మన ఎన్టీఆర్ గారు. తెలుగు సినీ వినీలాకాశంలో రాముడన్నా కృష్ణుడన్నా వెంకటేశ్వర స్వామి వారన్నా వారిని స్వయంగా చూడని మనకు ఆయనే అనిపించే అద్భుతమైన నటనతో అందరినీ అలరించే విధంగా ఏ పాత్రనైనా అలవోకగా పోషిస్తూ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తూ వారి అద్భుతమైన నటనను చూసినంతసేపు అది నటన కాదు అనిపించేలా, వాస్తవం అనిపించేలా అందరినీ అలరించే ఆకర్షించే మహానటులు మన ఎన్టీఆర్ గారు. మరి వారి కోసం చెప్పాలంటే చాలా చాలా మంది, మరి ఒకటి రెండు అయితే మనం చెప్పుకోవాలి, మనకు టైం అయితే సరిపోదని చెప్పంటున్నారు. అలానే మరి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్ళే భక్తుల స్వామి వారి దర్శనం అయిపోయాక చెన్నై ఎప్పటికి మద్రాసు వెళ్ళి ఎన్టీఆర్ గారిని విధిగా దర్శించుకుని వచ్చేవారట. మరి అప్పుడే వారి పూర్తిగా యాత్ర పూర్తయినట్లుగా తృప్తి పొందేవారట. అంతటి అవతార పురుషులు మహాపురుషులు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అంటున్నారు. అలానే మరి మే 28 అనగా నిన్న మరి ప్రముఖ జానపద చిత్రాల దర్శకులు బి విఠలాచార్య గారి వర్ధంతి. మరి ఎలాంటి గ్రాఫిక్స్ ఆధునిక టెక్నాలజీ అందుబాటులో లేని ఆ రోజుల్లోనే ఎంతో చక్కగా వారి చిత్రాలు మాయాజలాన్ని చూపిస్తూ పెద్దవారిని కూడా పిల్లలుగా మార్చేస్తూ అందరితో నవ్వులు పోయించిన ఉత్తమ దర్శకులకు విఠలాచారి గారి వర్ధంతి కూడా జరిగింది. వారికి కూడా ఘన నివాళి అర్పిస్తూ మరి వారిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి రాజకోట రహస్యం ఈ చిత్రం నుండి ఘంటసాల గారు ఆలపించిన విజయకృష్ణమూర్తి గారి స్వరకల్పనలో శ్రీనారాయణరెడ్డి గారి సాహిత్యం కరుణించవా వృణదేవా అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు ఏదో వింటున్నాం కదండి. ఇక అలా ఈనాటి మరి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రమణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మేడం, శుభ శుక్రవారం అంటున్నారు. శుభ శుక్రవారం అండి, కార్యక్రమాలు అయితే వింటున్నాం. అలానే ఈరోజు మా కోసం బావా బావమరతి చిత్రం నుండి గజగల్లు మన్నదోన చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిస్నర్స్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలానే ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కడప జిల్లా మాధవరం నుండి పాలంపల్లి నరసింహరెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయ గారు అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. నరసింహరెడ్డి గారు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి గోవు శరీరంలో లక్ష్మీదేవి స్థానం కదా, చాలా బాగుంది అంటున్నారు. అలానే సరదాగా కాసేపు, మరి నిజంగా సరదాగా కొన్ని అద్భుతమైన కథలతో మాటలతో నడుస్తుంది, ఇంత బాగా నడిపిస్తున్న మీకు ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక అలానే మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే, హైదరాబాద్ నుండి భమిడిపాటి వెంకటేశ్వరరావు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి వశిష్ఠుడి గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అంటున్నారు. అలానే మరి స్కాంద పురాణాలు గోవు యొక్క కథ చెప్పారు, సంతోషం అని చెప్పేసి కూడా అంటున్నారు. అలానే ఒక చక్కని పాటను మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మన కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రమణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి వశిష్ఠ మహర్షి యొక్క జీవన వృత్తాంతం గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. అలానే సరస్వతి మాత గురించి కూడా చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. లిజినర్స్, మరి విన్నారు కదా ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో తత్కాల్తో తాంబూలాలు కథ వింటారు. ఆ ఉదయం పూట చంద్రం తన ఆఫీసులో కూర్చుని సీరియస్గా గోళ్లు గిల్లుకుంటుండగా ఆఫీసులుగా రమ్మంటున్నారు అంటూ లోపల నుండి పిలుపొచ్చింది. ఆ పిలుపు విని వినగాని చంద్రం గుండె వేగం ఒక్కసారిగా పెరగ్గ వణుకుతున్న కాళ్లతో ఇంజెక్షన్ చేయించుకోవడానికి వెళ్లే చిన్నపిల్లవాడిలా భయపడుతూ ఆఫీసర్ క్యాబిన్లోకి వెళ్లి నంగి నంగిగా ఓ గుడ్ మార్నింగ్, ఓ వెల్కాము, ఓ ఆల్ ది బెస్టు చెప్పి గోడ కానుకుని నిలబడ్డాడు. ఓ 10 నిమిషాల పాటు చంద్రం చేత అలా నిరీక్షింపజేసిన తర్వాత ఆఫీసర్ గారు తన కళ్ల సందుల్లోంచి గుర్రుగా చూస్తూ, ఏంటి సెలవుకాలని అర్జీ పెట్టావు? ఇలా ఎవరికి వారు ఎప్పటికప్పుడు సెలవులు పెడితే ఆఫీస్ పనంతా ఎక్కడికక్కడ ఆగిపోదు అంటూ గింకరించాడు. ఆఫీస్ పనా అనుకున్నాడు చంద్రం తన గోళ్లవంక చూసుకుంటూ. అయినా ఈయనగారు సెలవెప్పుడిచ్చాడని, ఎప్పుడో 7 ఏళ్ల క్రితం తన మేనల్లుడి పెళ్లింటేను ఆ పెళ్లి శుభలేఖ జిరాక్స్ తీసుకుని గాని సెలవు మంజూరు చేయలేదు. అది కాదు సార్, నాకు పెళ్లి కుదిరింది, రేపు 10వ తారీఖున తాంబూలాలు పుచ్చుకుంటున్నాం, అందుకనే సెలవు కావాలని అడుగుతున్నాను అంటూ వీలైనంత దీనంగా అడిగాడు చంద్రం. ఆ మాటలు వినగానే పెళ్ళా అని అరిచారు ఆఫీసర్ గారు ఉలిక్కిపడుతూ. ఆపై కొండపల్లి బొమ్మలా మెడకాయి తిప్పుతూ, ఆహా నువ్వేదో అమాయకుడు అనుకున్నాను, పర్వాలేదే నువ్వు కూడా పెళ్లి చేసుకుంటున్నావన్నమాట, అయినా ఆ తాంబూలాల కార్యక్రమం ఏదో ఆదివారం పెట్టుకోవచ్చు కదా అని దిప్పుతూ సెలవు చీటీపై సంతకం చేశారు. అసలే కుదరక కుదరక 39 ఏళ్లకి పెళ్లి కుదరబోతుంటే మధ్యలో ఈ దిప్పి పొడుపొకటి అని నొచ్చుకుంటూ ఆఫీసర్ గారి క్యాబిన్ నుంచి బయటపడ్డాడు చంద్రం. ఎలాగోలా సెలవు దొరికిన విజయోత్సాహంతో తన సీట్లో కూలబడుతూ, అమ్మయ్యా సగం టెన్షన్ వదిలిపోయిందనుకో అంటూ తన పక్క సీట్లో ఉండే శేఖరానికి వినబడేలా ఓ నిట్టూర్పు విడిచాడు. అదేంటి ఇంకా టిక్కెట్ దొరకందే అని సదరు శేఖరం గుర్తు చేయడంతో సుందరం నెత్తిన ఇంకో బండపడింది. అసలే తను పనిచేస్తున్నది చెన్నై బ్రాంచ్లో, పెళ్లి కూతురు వాళ్లదేమో హైదరాబాద్ అయ్యే, రెండు ఊళ్ల మధ్య ఉన్నది 3 రైళ్లు. వాటిలో ప్రయాణించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే ఓ 10 రైళ్లకు సరిపడా జనం. అసలే వచ్చేది పండుగ సీజన్. నో అంటూ ఒక్కసారిగా అరిచాడు చంద్రం. ఆ గణాంకాలన్నీ తలుచుకుని ఆ సాయంత్రం ఆఫీసు నుండి బయటికి వచ్చేరాకనే శేఖరాన్ని వెంటబెట్టుకుని ఆదరాబాదరాగా రిజర్వేషన్ కౌంటర్ వద్దకు చేరుకున్నాడు చంద్రం. లైన్లో నిల్చున్న ఓ 40 నిమిషాలు కాబోసు చంద్రం వాళ్ల వంతొచ్చింది. తన చేతిలోని ఓ రిజర్వేషన్ ఫారాన్ని కౌంటర్ లోపలికి అందించి వీలైనంత సౌమ్యంగా, సైడ్ లోయర్ బెర్త్ ప్లీజ్ అని అభ్యర్థించాడు. దానికి ఎటువంటి ప్రతిస్పందన లేకపోయేసరికి, సైడ్ అప్పర్ ఆల్సో ఓకే అని రాజీ పడ్డవాడిలా ఓ ఫోజిచ్చాడు. అప్పుడొచ్చింది లోపల నుండి ప్రతిస్పందన, వెయిటింగ్ లిస్ట్ నెంబర్ 116 అని. చంద్రానికి ఆ 116 ఏమిటో అర్థం కాలేదు కాని వెయిటింగ్ అనేది మటుకు దిమ్మ తిరిగేలా అర్థమై ఉసూరుమంటూ కౌంటర్ నుండి కదిలాడు. మరేం కంగారు పడుకు, నాకు తెలిసిన ట్రావెల్ ఏజెంట్ ఒకడు ఉన్నాడు, మన తెలుగువాడే, తనేమన్నా సాయం చేయగలడేమో చూద్దాం పదా అంటూ స్టేషన్ దగ్గరలో ఉన్న టీ స్టాల్లో పగలుకొక్కుతున్న టీ తాగుతూ చంద్రానికి అభయమిచ్చాడు శేఖరం. ఆపై స్టేషన్ దగ్గరలోని సందులు గొంతుల్లోంచి పద్మవ్యూహంలోని అభిమన్యుడిలా చెచ్చుకుపోతూ ఓ బడ్డీ కొట్టు ముందుకి చంద్రాన్ని చేర్చాడు. తన ఎదురుగా ఉన్న బడ్డీ కొట్లో పేర్చి ఉన్న సిగరెట్ ప్యాకెట్లు, పాన్పర దండలు, దువ్వెనలు, సబ్బులు చూస్తున్న చంద్రాన్ని

కాస్త పైకి చూడమన్నట్లుగా సైగ చేశాడు శేఖరం. చంద్రం పైకి చూడగాని పైన ఉన్న ఓ పాత బోటు మీద ఓ రెండు విమానం బొమ్మలు, వాటి మధ్యన ఏళ్ళమలై ట్రావెల్స్ బస్, ట్రైన్ అండ్ ఫ్లైట్ టికెట్స్ అవైలబుల్ టు ఆల్ ప్లేసెస్, ప్రొప్రైటర్ ఏళ్ళమలై అని రాసింది. శేఖరాన్ని చూడగాని కొట్లో సాధారణంగా లేచి నిల్చున్న వ్యక్తిని చంద్రానికి పరిచయం చేస్తూ, ఇతనే నేను చెప్పిన ట్రావెల్ ఏజెంట్ ఏడుకొండలు అంటూ, చూసావన్నా పరపతి అన్నట్లు ముసిమిసిగా నవ్వాడు శేఖరం. మీ పేరు ఏడుకొండలైతే బోర్డు మీద ఏళ్ళమలై అని ఉందేమిటి అని అయోమయంగా అడిగాడు చంద్రం. చంద్రం అడిగిన ప్రశ్నకు ఏడుకొండలు కాస్తంత సిగ్గుపడుతూ, మన రాష్ట్రంలోనేమో బయట వాళ్ళకి ఎక్కువ విలువనిస్తాం, ఇక్కడేమో తమ వాళ్లకే ఎక్కువ విలువనిస్తారు, అందుకని ఏడుకొండలుగా కాక ఏళ్ళమలైగా చలామణి అవుతున్నాను అంటూ ప్రాంతీయతత్వాన్ని వివరించాడు. ఇక ఏడుకొండలు ఉరఫ్ ఏళ్ళుమలై లోక్యాన్ని చూసిన చంద్రానికి ఆశ్చర్యంతో పాటుగా అతడు తన కార్యాన్ని సాధించగలడన్న నమ్మకం కూడా కలిగింది. కాని ఆ నమ్మకం బలపడేలోగానే ఏడుకొండల మాటలకి మళ్లీ కుప్పు కూలిపోయింది. కష్టం సార్, ఓ నెల రోజులు ముందుగానైతే ఏర్పాటు చేయగలను, కాని మరీ వారం ముందరైతే కష్టమండి అంటూ చంద్రమంక జాలిగా చూశాడు. ఏడుకొండలు అంత నిష్కర్షగా తన అసక్తతని వెలిబుచ్చడంతో కంగుతిన్న శేఖరం, నువ్వే అలా అంటే ఎలా ఏడుకొండలు, తను ఎలాగైనా ఆ రోజుకి హైదరాబాద్ వెళ్ళితీరాలి అంటూ సమస్య తీవ్రతని తెలియచేశాడు. శేఖరం మాటలకి ఏడుకొండలు అని కాసేపు సానుభూతిని వ్యక్తం చేసి, ఆపై ఓ పరిష్కారం కొనుక్కునేవాడిలా కాసేపు బడ్డీ కొట్టు పైకప్పు వంక చూస్తూ, దీనికల్లా ఒకటే మార్గం వద్దండి, మీ ప్రయాణానికి ఓ రోజు ముందరగా తత్కాల్ రిజర్వేషన్ చేయించుకోవడమే. అయితే అది కాస్త ఖర్చుతో కూడుకున్న పని. మామూలు టిక్కెట్ మీద 150 రూపాయల తత్కాల్ ఛార్జీ ప్లస్. పొద్దున్నే 5 గంటలకల్లా కౌంటర్ దగ్గర కాపు కాసినందుకు గాను ట్రావెల్ ఏజెంట్కి 300 కమిషన్. ఇంత చేసి టిక్కెట్ దొరుకుతుందన్న గ్యారంటీ ఇవ్వలేను, ఎందుకంటే సామాన్యంగా కౌంటర్ తెరిచిన 1/2 గంటలోపు తత్కాల్ టిక్కెట్లన్నీ ఖర్చు అయిపోతాయి. కనుక మీకు కనుక ఈ పద్ధతి ఓకే అయితే ఓ రోజు ముందర నాకు డబ్బులిచ్చి వెళ్ళండి అంటూ వ్యూహ రచన వివరించిన మిలిటరీ కమాండర్ లాగా వారిద్దరి వంక టీవీగా చూశాడు. అవసరమైతే మళ్ళీ వస్తాం అని ఏడుకొండల దగ్గర సెలవు తీసుకుని ఆ సందుల్లోంచి తిరుగుముఖం పట్టిన ఇద్దరు బ్లాక్లో ప్లాప్ సినిమాని చూసిన వాళ్ళలా నిరుత్సాహంగా నడవసాగారు. నాకిలా జరగాల్సిందే అనుకున్నాడు చంద్రం కసిగా. తాను హైదరాబాద్లో ఉండగా ఎన్ని సంబంధాలు వచ్చాయని, పెళ్లి కూతురు జడ చిన్నదిగా ఉందని ఓ సంబంధాన్ని, పెళ్లి చూపుల్లో పెట్టిన కారపూస నిలవ వాసన వచ్చిందని ఓ సంబంధాన్ని, అమ్మాయి జాతకంలోని గురుడు శుక్రుడి వంక కోపంగా చూస్తున్నాడని ఓ సంబంధాన్ని, ఇలా ఎన్నో సంబంధాలని వదులుకున్నాడు. ఇప్పుడిక వదులుకునే వయసు దాటిపోయింది. సందులు గొంతుల్లోంచి శేఖరం వెనికి యాంత్రికంగా నడుస్తూ ఉన్న చంద్రం మెదడు మటుకు ఆలోచనలతో తెగ వేడెక్కిపోయింది. ఆ వేడిలోని ఒక తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఎవడికో 300 ఇచ్చి టిక్కెట్ రిజర్వ్ చేయించుకోవడమేమిటి, నాన్సెన్స్. ఆ తత్కాల్ టిక్కెట్ ఏదో నేనే సంపాదిస్తాను, నేనంటే ఏంటో ఈ ప్రపంచానికి నిరూపిస్తాను అంటూ శేఖరం భుజాల మీద చేతులు వేసి అతన్ని కుదిపేస్తూ ఆవేశంగా తన నిర్ణయాన్ని తెలియచేశాడు. ఆ మరుసటి 4 రోజులు చంద్రం ఆలోచనలన్నీ తత్కాల్ టిక్కెట్ చుట్టూనే, సంభాషణలన్నీ కూడా తత్కాల్పైనే. కనపడ్డ ప్రతివాడిని, నీకు తత్కాల్ అంటే ఏంటో తెలుసా అని నిలదీయసాగాడు. చివరికి ఓ రోజు ఫైల్ మీద తన పేరుకు బదులు తత్కాలని సంతకం చేసి ఆ పూట భోజనానికి సరిపడా తిట్లు తిన్నాడు. చివరికి ఆ రోజు రానే వచ్చింది. తత్కాల్ టిక్కెట్ కోసం బయలుదేరవలసిన ఆ శుభఘడియలు రానే వచ్చాయి. పరీక్షలప్పుడు కూడా 10 గంటల వరకు నిద్రపోయేంతటి స్థితప్రజ్ఞత గల మన చంద్రం ఆ రోజు 4 గంటలకే నిద్రలేచి కాలకృత్యాలన్నీ ముగించుకుని బాబాగారి పటానికి దండం పెట్టుకున్నాడు. ఆపై హాల్లో ఉన్న తన తల్లిని కూడా లేపి ఆమె ఆశీస్సుల్ని తీసుకుందామనుకున్నాడు. కాని అలా అర్ధరాత్రి పూట లేపితే ఆశీస్సులు లభిస్తాయో లేదో అని సంశయించి రోడ్డు మీదకి వచ్చి సిటీ బస్సు కోసం నిరీక్షించసాగాడు. నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై అలా 1/2 గంట పాటు నిరీక్షించిన తరువాత వచ్చిన సిటీ బస్సులోకి ఆబగా ఎక్కిన చంద్రం కళ్ళకి ఆ బస్సులోని డ్రైవరు, కండక్టరు, ఉన్న 4 ప్రయాణికులు అంతా తనలాగే మత్తుగా ఉన్నట్లు దోచారు. మొత్తానికి బస్సు అంతా కూడా ఆ చీకటి రోడ్లపై మత్తు.

దిగా కదలసాగింది. ఊరు ఊరంతా ఒళ్ళు తెరియకుండా గురకపెడుతున్న ఆ వేళలు తమ వంటి కొద్దిమంది అభాగ్యులు మాత్రమే ఇలా రోడ్ల వెంబడి తిరగడం తలుచుకుని చంద్రం మనసు బాధగా ములిగింది. కాని కిక్కురు మనకుండా తన స్టాఫ్ వచ్చేదాకా కూర్చుండిపోయాడు. ఇక రిజర్వేషన్ కౌంటర్ వద్దకు చేరుకునేసరికి తను తప్ప వేరే మానవుడెవ్వడు ఉండనన్న నమ్మకంతో నింపాదిగా అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్న చంద్రానికి అల్లంత దూరం నుండే కనబడుతున్న జనసందోహాన్ని చూసి మత్తు కాస్త ఎగిరిపోయి ఒక్కసారిగా పరుగులంకించుకున్నాడు. అమ్మో, ఇంతమంది జనమే అనుకుంటూ చంద్రం లబలబ గేటు దగ్గర ఉన్న వాచ్మెన్ దగ్గరికి పరిగెత్తి అతని దగ్గరున్న పుస్తకంలో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఆ లిస్టులో తనకంటే ముందర 46 మంది పేర్లున్నాయి. ఓ 25 మంది కూర్చుని ఉన్న డ్రైనేజీ కట్టు మీద తను కూడా ఇరుక్కుని కూర్చున్న చంద్రం తన వాచీ వంక చూసుకునేసరికి సమయం 5:30. ఇంకా 2 గంటల పాటు ఆ డ్రైనేజీ కంపెనీ ఆస్వాదిస్తూ గడపాలనే సత్యానికి చంద్రం కడుపులో దేవినట్లయింది. ఉబ్బసిపోక తన చుట్టుప్రక్కల జనాల్ని గమనించడం మొదలుపెట్టిన చంద్రానికి వాళ్లలో చాలామంది ట్రావెల్ ఏజెంట్లేనని అర్థమైంది. పైగా వారిలో కొందరు రాత్రి 10 గంటలకే అక్కడికి వచ్చి పడుకున్నారని తెలియడంతో 7 కొండల్ని మించిన లౌకికులు ఆ మహానగరంలో చాలామందే ఉన్నారన్న విషయం బోధపడింది. ఎప్పుడు కోడి కూస్తుందా, ఎప్పుడు లేచి కాఫీ కలుపుకుందామా అని ఎదురుచూసి ఒంటరి ముసలమ్మలాగా ఎప్పుడు 8 అవుతుందా, ఎప్పుడు కౌంటర్ తెరుస్తారా అని చంద్రం నీరసంగా ఎదురుచూడసాగాడు. అయితే ఆ గుంపులో ఉన్న వారందరూ కూడా చంద్రంలాగా నిస్పృహగా ఉన్నారనుకోవడానికి లేదు. ప్రతి గుంపులోనూ ఓ ధీరోద్ధాత్తుడుంటాడు. క్లిష్ట సమయాల్లో తాను నిబ్బరంగా ఉండటమే కాకుండా తన చుట్టూ ఉన్నవారిని కూడా ఉత్తేజపరుస్తూ ఉంటాడు. అలాంటి పెద్ద మనిషి ఒక ఆయన చంద్రం ప్రక్కన ఉన్నాడు. సదరు ధీరోద్ధాత్తుడు తన చుట్టూ ఉన్న గుంపుని ఉద్దేశించి రైలు ప్రయాణాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు, స్వాతంత్ర్య సంగ్రామంలో రైళ్ల పాత్ర, రైళ్లలో సెల్ఫోన్ వాడకం లాంటి అనేకానేక విషయాలపై సుదీర్ఘంగా ఉపన్యసించసాగాడు. అలా ఉపన్యాసాలు, నిట్టూర్పులు, తిట్లు, కబుర్ల మధ్య కాలం గూడ్స్ బండిలా నిదానంగా కదలసాగింది. 6:30 కాబోసు రకరకాల క్యాలు తగిలించిన ఓ సైకిల్ని నడుపుకుంటూ ఓ ముసలైన ఆ గుంపు మధ్యలోకొచ్చాడు. టీ, బిస్కెట్లు, సిగరెట్లు, సమోసాలు, చెగోడీలు లాంటి నిత్యావసర వస్తువులతో ఆ క్యాన్లన్నీ కూడా కళకళలాడిపోతున్నాయి. గుంపు గుంపంతా కలిసి ఆ క్యాన్లని ఖాళీ చేసిన తర్వాత ఆ ముసలైన తన సైకిల్ని నడిపించుకుంటూ కదిలిపోయాడు. ఇక ముసలైన వెళ్లిపోయిన కాసేపటికి వార్తాపత్రికలు అమ్ముకునే ఓ కుర్రవాడు వచ్చి కాసేపు హడావిడి చేసి పత్రికలు కొన్నవాళ్లకి కృతజ్ఞతలు చెప్పి కొననేవాళ్లని బూతులు తిట్టివెళ్లాడు. మరి పనిలో పనిగా ఓ 2 కుర్రాళ్ళొచ్చి ఏవో కరపత్రాలు పంచిపెట్టారు. అప్పటికి సమయం 7:30 కావటంతో తత్కాలకి కౌంటౌన్ మొదలైంది. మరి కౌంటర్ దగ్గరున్న వాచ్మెన్ కదలికలను బట్టి అతను తలుపులు తీయడానికి సిద్ధపడుతున్నాడన్న విషయాన్ని పసిగట్టిన జనం ఒక్కసారిగా డ్రైనేజీ గట్లు పొదలు వదిలి సంభాషణలన్నీ మధ్యలోనే తుంచివేసి స్కూల్ గంట చెవినపడ్డ పిల్లల్లాగా కౌంటర్ వైపుకి పరుగులు తీశారు. మరి ఎవరో వాచ్మెన్ దగ్గర ఉన్న లిస్టు తీసుకుని పేర్లను చదవటం మొదలుపెట్టగానే ఆ ప్రకారంగా ఒక్కొక్కరే లోపలికి వెళ్లి లైన్లో నిలబడ్డారు. అప్పటికి సమయం 7:45. తెలుగు సినిమాల్లోని టైం బాంబులాగా గోడ గడియారంలోని ముళ్ళు నిదానంగా కదలసాగింది. అప్పుడైంది 8:00. దేశవ్యాప్తంగా లక్షలాది ప్రయాణికులు ఒక్కసారిగా నాకో బెర్తంటే నాకో బెర్తంటూ కంప్యూటర్లని ప్రాధాయపడసాగారు. చంద్రం ముందున్న లైన్ చకచకా కదలసాగింది. ఎవరన్నా ప్రయాణికుడు కౌంటర్ ముందర 2 నిమిషాలకి మించి నిల్చుంటే హాహాకారాలు, బూతులు వినవస్తున్నాయి. బుకింగ్ క్లర్కులు కూడా తాము ప్రభుత్వోద్యోగులన్న సంగతి పక్కన పెట్టి చురుగ్గా పనిచేసాగారు. అయినా టిక్కెట్లు అయిపోయాయనో చిల్లర తేలేదనో కొంతమంది ప్రయాణికుల్ని తిప్పి పంపక తప్పడం లేదు. 8:20 చంద్రం వంతొచ్చింది. అప్పటికే ముందున్న ప్రయాణికుడు టిక్కెట్ దొరకలేదని తిట్టుకుంటూ వెనుతిరగడంతో తాను కూడా ఎక్కడ వెయిటింగ్ అన్న మాట వినాల్సి వస్తుందోనని బిక్కుబిక్కుమంటూ కౌంటర్ లోపలికి తన ఫారాన్ని అందించి కౌంటర్పై ఉన్న డిస్ప్లే వంక గుట్లప్పగించి చూడసాగాడు. ట్రైన్ నంబర్ని, ప్రయాణపు తేదీని బుకింగ్ క్లర్క్ తన ముందున్న కీబోర్డుపై టపటపలాడించగానే 29 అవైలబుల్
అన్న ఎర్రటి అక్షరాలు.

0: డిస్ప్లేపై ప్రత్యక్షం కావడంతో యాహూ అని అరవబోయి తమాయించుకున్నాడు. మరి ఆ పూట చంద్రం తన ఆఫీసులో ఉన్న స్టాఫ్ అందరికీ కూడా మనిషికి 7-8 సార్లు చెప్పినా తన తత్కాల్ విజయగాథని వినిపించాడు. అయితే అతని విజయాన్ని చూసిన ఏ దేవతకి కనుకుట్టిందో గాని ఆ మరుసటి రోజు మధ్యాహ్నం అతనికి ఫోన్ వచ్చింది. ఎవరో దగ్గరి బంధువులు చనిపోతేను పెళ్లకూతురి కుటుంబం బెంగళూరుకి వచ్చిందట. వెళ్లడమైతే వెళ్లారు గాని తిరిగి రావడానికి టిక్కెట్ దొరక్కపోవడంతో గత 3 రోజులుగా పెళ్లికూతురి తండ్రి తత్కాల్ కోసం ప్రయత్నిస్తున్నాడని, టిక్కెట్ దొరికిన వెంటనే కబురు చేస్తామని, అప్పుడు వచ్చి తాంబూలాలు పుచ్చుకోమని సదరు ఫోన్ కాల్ సారాంశం. హతవిధి, ఇప్పుడు మన చంద్రం మరోసారి తత్కాల్ కోసం బయలుదేరాలన్నమాట. ఇక తిరుగు ప్రయాణం అంటారా, అది ఇంకో ప్రహసనం. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో తత్కాల్తో తాంబూలాలు కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెల్వమరి, నమస్కారాలతో మీ విజయ.
1: మీరు వింటున్నది రేడియో విష్ణు 90.4.
2: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. జిల్లాలో గురువారం ఉదయం 10 గంటలకు మొదలైన ఎండ మధ్యాహ్నం బుక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేసింది. సాయంత్రం అయ్యేసరికి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని చల్లబడింది. రాత్రి 8 గంటలు అయ్యేసరికి ఒక్కసారిగా భీకరమైన గాలులతో కుండపోతగా కురిసిన వర్ష బీభత్సానికి జనం భయభ్రాంతులకు గురయ్యారు. భీమవరం, వీరవసరం, తణుకు, తాడపల్లిగూడెం, గణపవరం, అత్తిలి, ఇరగవరం, పెంటపాడు, పెనుమంట్ర, ఆచంట, పాలకొల్లు, ఉండి తదితర ప్రాంతాలలో సుడిగాలుల మాదిరి ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. జిల్లా అంతటా గాఢాంధకారం అలుముకుంది. రాత్రి 12 గంటలకు కూడా చాలా చోట్ల విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదు. ఉండిలో రాత్రి 8:30 నుంచి 9:10 వరకు పెద్ద పెద్ద ఉరుములు గాలులతో కూడిన కుండపోత వర్షానికి ప్రజలు బయటకు రాలేదు. రోడ్లపై వర్షం నిలిచిపోయింది. విద్యుత్ లేకపోవడంతో ప్రజలు చీకటిలోనే ఇబ్బందులు పడ్డారు. ఉండి, ఎన్ఆర్పి అగ్రహారం, వాండ్రం, మహదేవపట్నం, చిలుకూరు, పాములపర్రు, కోలమూరు, చెరుకువాడ గ్రామాల్లో కుండపోత వర్షం కురిసింది. పాలకొల్లులో మంగళవారం కురిసిన వర్షానికి బుధవారం భానుడి ప్రతాపం తక్కువగా ఉన్నప్పటికీ గురువారం ఉదయం 11 గంటల నుంచి వేడిగాలులు వీయడంతో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎండవేడి, వడగాల్పులతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడ్డారు. రాత్రికి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో జనం సేద తీరినప్పటికీ కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ఇక్కట్ల పాలయ్యారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత ఎన్టీఆర్ అని కలెక్టర్ నాగరాణి కొనియాడారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి ఆమెతో పాటు జేసీటి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి శివనారాయణ రెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి ఎస్పీ అద్నా నయీం అస్మి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాసవి పెనుగొండ ఎస్వీకేపీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఈరోజు ప్రత్యేక పీజీఆర్ఎస్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహించిన 1 నెల 1 గ్రామం 4 సందర్శనలు కార్యక్రమంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేశారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు. వలసల నివారణే లక్ష్యంతో స్థానికంగా పనులు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం తొలినాళ్ల నుంచి అభాసపాలవుతూనే ఉంది. శ్రామికులకు నగదు చెల్లింపుల సంగతి అటు ఉంచితే పనులు చేసేందుకు అవసరమైన పరికరాలను సమకూర్చడంలో అధికారులు విఫలం అవుతున్నారు. దీంతో ఆశించిన మేర కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదు. పథకం ప్రారంభంలో పంపిణీ చేసిన పరికరాలు క్రమేపీ కనుమరుగవడంతో చేసేదేమీ లేక శ్రామికులే సొంత నగదు వెచ్చించి వాటిని సమకూర్చుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని వాకర్స్ డిస్టిక్ గవర్నర్ గోపి అన్నారు. మున్సిపల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం భీమవరంలోని రెస్ట్ హౌస్ రోడ్లో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిఎస్ఎన్ కళాశాల కార్యదర్శి చీడే సత్యనారాయణ, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రాంబాబు మాట్లాడుతూ పరిశుభ్రమైన పరిసరాలు ప్రజల ఆరోగ్యానికి పునాదని అన్నారు. అనంతరం రోడ్లను శుభ్రం చేశారు. సీడ్ ప్యాలటైజేషన్ బాల్స్తో నేలలో తేమ నిల్వ శాతం పెరుగుతుందని ప్రకృతి వ్యవసాయం డివిజనల్ ఇన్ఛార్జ్ ఎన్ఎఫ్ఏ నవీన చెప్పారు. ప్రకృతి వ్యవసాయం విస్తీర్ణంలో భాగంగా లక్ష్మీపురంలో గురువారం సీడ్ ప్యాలటైజేషన్ బాల్స్ తయారీపై అవగాహన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్నినో కారణంగా వేడిగాలుల తీవ్రతకు వాతావరణం వేడెక్కి

ఈ నెలలో తేమ శాతం గణనీయంగా తగ్గిపోతుందని అన్నారు. దీంతో పంటలపై తీవ్ర ప్రభావం చూపి దిగుబడి తగ్గిపోతుందని, దీన్ని అధిగమించడానికి ప్రకృతి విధానం మేలు చేస్తుందని, దీనికి సీడ్ ప్యాలటైజేషన్ బాల్స్ ఎంతగానో ఉపయోగపడతాయని ఆమె తెలిపారు. ప్రతి రైతు సీడ్ ప్యాలటైజేషన్ బాల్స్తో ప్రకృతి వ్యవసాయం చేయాలని, అది వాతావరణ పరిరక్షణతో పాటు మేలైన నాణ్యతతో కూడిన పంటల దిగుబడికి దోహదపడుతుందని సూచించారు. అనుమతులు లేని ప్రైవేటు పాఠశాలల్లో పిల్లల్ని చేర్చవద్దని మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్కేజీ యూకేజీలకు అనుమతి లేకుండా చాలా పాఠశాలలు నిర్వహిస్తున్నారని, వాటిలో చేర్చడం వల్ల పిల్లల భవిష్యత్ దెబ్బతింటుందని పేర్కొన్నారు. భీమవరం పట్టణం మండలంలో 48 పాఠశాలల్లో 23 బడులకు అనుమతులు లేవని, వాటికి ఇప్పటికే నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఒకరిని మించి మరొకరు హావభావాల ప్రదర్శనలతో తాడేపులగూడెం బీవీఆర్ కళాకేంద్రంలో గురువారం ఉదయం నుంచి సాగిన సంగీత నృత్య సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం అలరించాయి. 10 నుంచి 15 ఏళ్ల బాలలు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేశాయి. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఈ సాంస్కృతిక విందు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విశాఖపట్నం, ఒంగోలు, అమలాపురం, సిద్ధాంతం, తాడేపల్లిగూడెం, పిట్టల వేమవరం, తణుకు, పాలకొల్లు, భీమవరం ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులు సోలోగా బృందాలుగా ప్రదర్శనలిచ్చారు. రాత్రి 7 గంటల నుంచి సాంఘిక పౌరాణిక నాటికలను ప్రదర్శించారు. సాయంత్రం నిర్వహించిన కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు పాక వెంకట సత్యనారాయణ విచ్చేసి కళాకారులను సత్కరించారు. మహిళలు ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని మెడ్ యునైటెడ్ ఆసుపత్రి వైద్యులు ప్రసూనాదేవి, డాక్టర్ ఎన్ నిహారిక అన్నారు. అంతర్జాతీయ మహిళల ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గురువారం వీరవాసనం కళా పరిషత్ ప్రాంగణంలో యునైటెడ్ కాప్ వనితా క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ బి లక్ష్మీ కళ్యాణి ఆధ్వర్యంలో మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యంగా నెలసరి సమయంలో పాటించాల్సిన పరిశుభ్రతపై పలు సూచనలు చేశారు. భీమవరం పట్టణంలో రోజూ సేకరించే చెత్తలో కొంత వంటగది నుంచి వచ్చే కూరగాయల ముక్కలు, ఉల్లిపాయల తొక్కలు, ఇతరాలు ఉంటూ ఉంటాయి. వీటిని చెత్తలో కలపకుండా ఎరువు తయారు చేస్తే మిద్దె తోటలు సాగు చేయవచ్చు. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. కాంక్రీట్ జీవనంలో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసేందుకు ఆసక్తి కనపరుస్తున్న మహిళలకు ఇదొక జీవనోపాధి. రసాయన ఎరువులు వినియోగించకుండా సేంద్రియ పద్ధతిలో మిద్దెలపై తోటలు పెంచడంపై మ్యాప్మా సంఘాల్లోని సభ్యులకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. పట్టణంలో 2303 సంఘాలు ఉన్నాయి. 70 మంది కమ్యూనిటీ రీసోర్స్ పర్సన్లు ఉన్నారు. వీళ్లందరికీ శిక్షణ ఇస్తారు. ఇది ముగిశాక సభ్యులకు మొక్కలు, ప్రకృతి సేద్యానికి అవసరమైన కిట్లు అందజేస్తారు. ఈనాటి టైమ్ లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టైమ్ లైన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. ఊరెళ్తున్నారా, చుట్టాలింటికి వెళ్తున్నారా, అయితే ఆగండి, మీ బ్యాగ్ లో వాటర్ బాటిల్ ఉందా?
1: బయట దొరికే రంగు నీళ్లొద్దు, మన ఇంటి సురక్షిత నీరే వద్దు.
0: ప్రయాణం హాయిగా సాగాలి, ఆరోగ్యం పదిలంగా ఉండాలి.
1: హ్యాపీ జర్నీ విత్ కూల్ వాటర్.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: May 29, 2026 అనగా శుక్రవారం భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని షెమ్డిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఇవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రోస్కాన్ ఉచితం.
1: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9989342009.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. పుచ్చకాయ, దోసకాయ, తాటి ముంజులు మన తోడు.
1: జంక్ ఫుడ్ వద్దు, ఆయిలీ ఫుడ్ వద్దు, పండ్లని మీరు నమ్ముకోండి.
0: నీటి శాతం పెంచుకోండి, నీరసాన్ని వదిలించుకోండి.
1: సమ్మర్ అంటేని కలర్ఫుల్ ఫ్రూట్స్, ఎంజాయ్ ద సీజన్.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. కళ్ళు మనకి ప్రాణం, ఎండ నుండి కావాలి రక్షణం.
1: నల్లజోడు పెట్టుకో, స్టైల్ కొంచెం పెంచుకో.
0: యూవీ కిరణాల నుండి కళ్ళని కాపాడు, లోకాన్ని చల్లగా చూడు.
1: కూల్ షేడ్స్, కూల్ మూడ్స్.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్.
3: డాక్టర్ సింధు నారాయణ, ఎంబీబీఎస్, ఎండి, డీవీఎల్, చర్మ వ్యాధి నిపుణులు.
2: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
3: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ళ వైద్య నిపుణులు.
2: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
3: ఆరోగ్యశ్రీ, ఇహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
2: మా అడ్రస్,
3: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
2: సెల్ 8500136630.
4: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
5: మరికొద్ది క్షణాల్లో ఆణిముత్యాలు కార్యక్రమాన్ని వింటారు.

శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. ప్రతి పాట ఆణిముత్యమే. అలా నాటి పాటలన్నీ కూడా అందరూ మెచ్చుకునేవే. అందుకే అందరి గుండెల్లో పదిలంగా ఈనాటికి గూడు కట్టుకునున్నాయి. అటువంటి పాటలు వినిపించడానికి రేడియో విష్ణు 90.4 ప్రసారం చేసే ఆణిముత్యాలు కార్యక్రమం విని ఆనందించండి. సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే ఈ పాటలను విని మనసులను ఉత్తేజపరచుకోండి. ఈనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో ముందుగా ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఎండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా 1988 విడుదలైన రక్తాభిషేకం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేసిన సరిగంగ తానాలలో పాటు వింటారు. సాహిత్యం వేటూరి సుందరరామ్మూర్తి, సంగీతం ఇళయరాజా.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు రక్తాభిషేకం చిత్రం నుంచి బాలు చిత్ర ఆలపించిన వేటూరి గీతం విన్నారు కదా. ఇప్పుడు స్టేషన్ మాస్టర్ చిత్రం నుంచి పరుగులు తీసే వయసుంటే పాట వింటారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ రాజశేఖర్, అశ్విని, జీవిత తదితరులు నటించారు. ఈ చిత్రంలోని ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన చేయగా చక్రవర్తి సంగీతం అందించారు. మరి ఈ పాట మీ అందరి కోసం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఎండలు మండుతున్నాయి, చెమటలు కారుతున్నాయి.
2: బయటకు వెళ్తున్నావా సిస్టర్? గొడుగు తీయడం మర్చిపోకు.
1: స్టైల్ కోసం కాదు, హెల్త్ కోసం.
2: గొడుగు పట్టు, ఎండని కొట్టు.
1: జాగ్రత్తగా ఉండండి, హాయిగా వినండి రేడియో విష్ణు 90.4.
3: స్టేషన్ మాస్టర్ చిత్రం నుంచి పరుగులు తీసే వయసుంటే పాట విన్నారు కదా. తదుపరి పాట ఏ మోహన్ గాంధీ దర్శకత్వంలో గ్రామీణ కథా నేపథ్యంలో 1988 విడుదలైన చిత్రం వారసుడొచ్చాడు. వెంకటేష్, సుహాసిని జంటగా నటించిన ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన నీ అందం నా ప్రేమ గీతం పాట వింటారు. రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
0: వారసుడొచ్చాడు చిత్రం నుంచి బాలు చిత్ర అలపించిన పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు సంగీత ప్రధానమైన ఇతి వృత్తంతో కె బాలచందర్ దర్శకుడిగా, చిరంజీవి శోభన నాయికా నాయకులుగా 1998 విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడిన చిత్రం రుద్రవీణ. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటారు. ఇళయరాజా స్వరాలు అందించిన ఈ పాట తరలిరాద తనే వసంతం. మరి పాట వినండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: రుద్రవీణ చిత్రం నుంచి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన తరలిరాదు తనే వసంతం అనే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం విన్నారు కదా. తర్వాత పాట శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ చిత్రం నుండి అద్భుతమైన పాట మీకోసం. వంశీ దర్శకత్వంలో సహజత్వానికి దగ్గరగా తెరకెక్కించిన ఈ చిత్రంలో నరేష్, మాధురి జంటగా నటించారు. 1988 విడుదలైన ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ గానం చేసిన కలలా కరగాల పాట వింటారు. రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారాం రాజు విగ్రహం దగ్గర, జెపీ రోడ్ భీమవరం. సెల్ 9545111117. మరికొద్ది క్షణాల్లో మహిళా కార్యక్రమాన్ని వింటారు.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మయోరాజెస్ రుచిత. లిజనర్స్, మరి ఈనాటి మన మహిళా కార్యక్రమంలో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. మరి ఆలస్యం లేకుండా ఆ విషయాలు

పిన్నామే. ఇదొక్కటే తన ప్రత్యేకత కాదండో, ఇంకా బోలెడున్నాయి. మరి ఆ విషయాలేమిటో ఈనాటి మన మహిళా కార్యక్రమంలో తెలుసుకుందాం. అపూర్వ పనితపు సాన్ ఫ్రాన్సిస్కోలో పుట్టిన భారతీయ మాలునున్న యువతి. తల్లిదండ్రులిద్దరూ ఇంజనీర్లు. 6 ఏళ్ల వయసులోనే ఎక్కాలను చకాచకా చెప్పేసిన ఆమె 11 ఏళ్లప్పుడు తన తోటి వారు లెక్కలంటే భయపడుతుంటే వారికి సులువుగా చేసే పద్ధతుల్ని పరిచయం చేసింది. అది చూసి టీచర్లే ఆశ్చర్యపోయారట. తర్వాత అడ్వాన్స్డ్ మ్యాథ్స్ లో పట్టు సాధించి గ్రాడ్యుయేషన్ స్థాయి కోర్సులను అతిపిన్న వయసులోనే పూర్తి చేసిన తొలి అమ్మాయిగా గుర్తింపు పొందింది. 12వ ఏట అంతర్జాతీయ పోటీలో పాల్గొని హ్యూమన్ క్యాలిక్యులేటర్ బిరుదును అందుకుంది. అపూర్వ ప్రతిభ ఒక్క గణిత శాస్త్రానికే పరిమితం కాలేదు. ఆర్ట్స్ మీద మక్కువతో రకరకాల పెయింటింగ్స్ వేయడం నేర్చుకుంది. లింగ సమానత్వం, శాంతి, ఓర్పు, యుద్ధ వీభత్సం, రాకెట్ లాంచ్ వంటి సమకాలీన అంశాలపై పెయింటింగ్స్ వేస్తుంది. నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ చిత్రాన్ని గీసి గ్లోబల్ పీస్ బహుమతిని సొంతం చేసుకుందామే. తన చిత్రాలతో ఎగ్జిబిషన్లు నిర్వహించి వచ్చిన మొత్తాన్ని భారత్లో దృష్టిలోపమున్న పిల్లలకు, ఆఫ్రికాలో దుర్భరమైన పేదరికంలో మగ్గిపోతున్న చిన్నారుల సంక్షేమానికి వెచ్చిస్తుంది. మార్షల్ ఆర్ట్స్ శిక్షకురాలు, వక్త వయోలిస్ట్ కూడా. గణితంలో ఆమెకున్న వేగానికి గుర్తింపుగా రామానుజన్ ఫెలోషిప్ వరించింది. ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్న అపూర్వ స్టెమ్ రంగాల్లో ఆడపిల్లలకున్న అవకాశాలను వివరించే గర్ల్స్ లీడర్షిప్ అకాడమీ మీటప్ కి గ్లోబల్ అంబాసిడర్. అందులో భాగంగానే అమ్మాయిల్ని శాస్త్ర సాంకేతిక రంగాల్లో నాయకత్వ వృత్తి నైపుణ్యాల దిశగా ప్రోత్సహిస్తున్నామె. ఈ సేవకులు గాను గ్లోబల్ చైల్డ్ ప్రాడజీ అవార్డుని అందుకుంది 18 ఏళ్ల అపూర్వ. సొలిజ్నాస్ మరి నడిచే క్యాలిక్యులేటర్ అపూర్వ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెలుసుకున్నారు కదండి. సో ఇంకొక విషయం గురించి తెలుసుకునే ముందు ఈనాటి మహిళా కార్యక్రమంలో మీకోసం ఒక చక్కటి పాట ప్లే అవ్వబోతుంది. విని ఆనందించండి.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు మహిళ లిజనర్స్. మరి సాధారణంగా హెల్త్ కోసం అయితే ఆడవాళ్ళు గాను మగవాళ్ళు గాను అందరూ వాకింగ్ చేస్తే మొదలు పెడుతుంటారు. కానీ వర్షాకాలంలో వాకింగ్ చేయడం ఎలా అంటూ చాలా మంది సందిగ్ధంలో ఉంటారు. మరి అలాంటి వాళ్ళ కోసం కొన్ని టిప్స్ అయితే తీసుకొచ్చేసానండి. రోజుకి 10,000 అడుగులు. స్మార్ట్ వాచ్లు వచ్చాక చాలా మంది పాటిస్తున్న మంత్రం ఇది. మరి మిగతా రోజుల్లో చేయడం ఇబ్బంది ఏమీ కాదు. చినుకులు పడుతుంటే నియమం అట్టకెక్కాల్సిందేనా? అవసరం లేదండి. మరి ఇలా చేస్తే సరే, చినుకులను కారణంగా చూపిస్తాం కానీ ఈ వాతావరణానికి శరీరమే బద్దకిస్తుంది. రోజు గడిచే నాటికి అనుకున్న టార్గెట్ చేరలేకపోయామనే బెంగ వచ్చేస్తుంది. మరి టీవీ చూస్తూ కూర్చుంటున్నారా? గదిలోనే తిరుగుతూ చూసేయండి, ఆహ్లాదానికి వ్యాయామాన్ని జోడించినట్టు వారవుతారు. పై అంతస్తులో ఉండేవారైతే మెట్లెక్కి దిగడానికే ప్రాధాన్యం ఇవ్వండి. సరుకులు కూరగాయలు కూడా ఫోన్ కాల్ దూరంలోనే అలా ఆర్డర్ ఇవ్వడం ఆలస్యం, ఇంటికి వచ్చేస్తాయి. సన్న చినుకులే అయితే కొద్ది దూరాలకు నడుచుకుంటూ వెళ్ళిరండి. చల్లగాలి చినుకులు చూస్తుంటే మనసు తేలిక పడుతుంది, కోరుకున్నట్లుగా అడుగులు కూడా పడతాయి. ఫోన్ మాట్లాడుతున్నా ఒకే చోట నిలబడమో కూర్చోవడమో చేయొద్దు. నడుస్తూ మాట్లాడండి, తెలియకుండానే 1,000 అడుగులు వేసేస్తాం. కూరలు టిఫిన్లు చేస్తున్నప్పుడైతే స్టవ్ ముందు నిలబడక తప్పదు. కానీ పాలు పులుసులు వంటివి అయితే అస్తమాను కలియబెట్టాల్సిన పని లేదు. కాబట్టి ఒక కన్ను వాటిపై వేసి ఉంచి అక్కడికక్కడే తిరగొచ్చు. స్కిప్పింగ్ తాడు తెచ్చుకోండి, లేదా నచ్చిన పాట పెట్టుకుని కాలు కదపండి. తెలియకుండానే 1,000 అడుగులు పడతాయి. కాబట్టి అబ్బా, వాన మన నియమాన్ని పక్కన పెట్టేలా చేస్తుంది అనే బెంగ పడక వీటిని అనుసరిస్తే సరి, కోరుకున్నన్ని అడుగులు అవే పడతాయి. సో లిజనర్స్, ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి అయితే తెలుసుకున్నారు కదండి. మరి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఈనాటి మహిళా కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విజన్ 90.4.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391
1: After a short break, welcome back to Mahila. మరి ఆడవాళ్ళందరూ సాధారణంగా బెంగ పెట్టుకునే విషయం జుట్టులో మరి ఆడవాళ్ళందరూ సాధారణంగా ఎక్కువ ఆలోచించి స్ట్రెస్ తీసుకునే విషయం వాళ్ళ జుట్టు కోసం మరి జుట్టు రాలడం అనేది అందరికీ ఉన్న కామన్ సమస్య మరి దాని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలైతే తెలుసుకుందాం ప్రాంతం మారడం వల్ల ఈ జుట్టు సమస్య ప్రారంభమైంది అంటూ ఉంటారు కానీ ఒత్తిడి ఆందోళన నిద్రలేమి సమస్యల వల్ల జుట్టు రాలే అవకాశాలు ఎక్కువ వీటన్నిటినీ నిలువరించడానికి ముందుగా మన ఎత్తుకు తగ్గ బరువు ఉండేట్టుగా చూసుకోవాలట దాంతోపాటు సమతుల ఆహారాన్ని తీసుకోవాలి ప్రోటీన్లు మాంసకృతులు పప్పులు పాలు పెరుగు లాంటి ఎమైనో యాసిడ్స్ ఎక్కువగా ఉండే వాటిని రోజువారీ డైట్ లో భాగం చేసుకోవాలి జింక్ బయోటిన్ విటమిన్లు మీ ఆహారంలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి పుట్టగొడుగులు గసగసాలు గడ్డి నువ్వులు అవిసె గింజల్లో జింక్ ఎక్కువగా దొరుకుతుంది పొట్టుతో ఉన్న మొలకెత్తిన తృణధాన్యాలు నట్స్ లో బయోటిన్ ఉంటుంది గుడ్లు తాజా కూరగాయలు ఆకుకూరల్ని తింటూ ఉండండి చాలా మంది జుట్టు రాలే సమస్యలకు విటమిన్ సప్లిమెంట్స్ వాడుతూ ఉంటారు కానీ వీటి వల్ల ప్రతికూల ప్రభావాలు కూడా ఎక్కువ ఉంటాయట బరువును అదుపులో ఉంచుకోవడానికి

వ్యాయామాలు చేయండి. చక్కటి శారీరక శ్రమ మంచి నిద్రకు దోహదం చేస్తుంది. వీటన్నిటిని క్రమం తప్పకుండా పాటించాలి. అలాగని ఒకటి రెండు రోజులు వీటిని ఫాలో అయ్యి ప్రయోజనం లేదంటే కుదరదు. జీవన విధానంలో కనీసం 3 నెలలు మార్పు వస్తేనే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందట. సో లిజనర్స్, మరి జుట్టు రాలే సమస్య ఉంటే ఈ టిప్స్ అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం అయితే తెలుసుకోబోయే ముందు ఈనాటి మహిళా కార్యక్రమంలో మీకోసం ఒక చక్కటి పాట అయితే ప్లే అవబోతుంది, విని ఆనందించండి.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865 5873.
3: After a short break, welcome back to Mahila. లిజనర్స్, మరి ఈనాటి మహిళా కార్యక్రమంలో ఒక టేస్టీ వంటకం గురించి అయితే నేను మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానండి. మరి ఆ వంటకం పేరైతే స్పైసీ మైదా రోల్స్. మరి ఇంతకీ ఈ స్పైసీ మైదా రోల్స్ ఎలా చేసుకోవాలి, వాటి తయారీ విధానం ఏమిటి అన్న విషయాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా స్పైసీ మైదా రోల్స్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, ఎండుమిర్చి 6 పొడి చేసుకోవాలండి, జీలకర్ర 5 చెంచాలు, పల్లి పొడి 1/2 కప్పు, ఉప్పు తగినంత, నూనె వేయించుకునేందుకు సరిపడా. లిజనర్స్, మరి కావాల్సిన పదార్థాలు అయితే తెలుసుకున్నారు కదండి. మరి స్పైసీ మైదా రోల్స్ చేసుకునే తయారీ విధానం కూడా తెలుసుకుందాం. ఒక గిన్నెలో మైదాని జల్లించుకుని అందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తర్వాత నీళ్లు చల్లుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. 10 నిమిషాలు అయ్యాక నిమ్మకాయంత ఉండను తీసుకుని చపాతీలా వత్తుకుని చాకుతో నిలువుగా కోసుకోవాలి. ఒక ముక్కను గుండ్రంగా చుట్టుకుని అంచుల్ని తడి చేత్తో మూసేయాలి. ఇదే విధంగా మిగిలినవి కూడా చేసుకుని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. అంతే అండి, మరి ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ మైదా రోల్స్ అయితే రెడీ అయిపోతాయి. మరి ఒక ఇంట్రెస్టింగ్ వంటకం గురించి అయితే తెలుసుకున్నారు కదండి. మరి దండి వాళ్ళ మహిళా కార్యక్రమం రేపు ఇదే సమయానికి మళ్ళీ ప్రసారమయ్యే మహిళా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. సేమ్ టైమ్, సేమ్ ప్లేస్, ఓన్లీ ఆన్ రేడియో విషన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం. సైనింగ్ ఆఫ్, నేను మీ అజ్జ సృజిత.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: May 29, 2026 అనగా శుక్రవారం భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని షెమ్డిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఇవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రోస్కాన్ ఉచితం.
1: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: 9989342009.
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్,
3: డాక్టర్ సింధు నారాయణ, ఎంబీబీఎస్, ఎండి, డిబిఎల్, చర్మ వ్యాధి నిపుణులు.
2: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
3: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ళ వైద్య నిపుణులు.
2: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
3: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
2: మా అడ్రస్,
3: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
2: సెల్ 8500136630.
1: మరికొద్ది క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.

నోటి నుంచి దుర్వాసన గల కారణాలు తెలుసుకోబోతున్నాం. మరి మనందరి నోళ్లలోనూ ఆవిరైపోయే సల్ఫర్ కాంపౌండ్స్ ని ఉత్పత్తి చేసే పదార్థాలుంటాయట. వీటి వల్లే చిగుళ్ల వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. హైడ్రోజన్ సల్ఫైట్, మిథైల్ మెర్కాప్టైన్, థైమిథైల్ సల్ఫైట్ ఈ మూడు నోటి నుంచి వెలువడే వాసనకి కారణాలట. పాలీపెప్టైడ్స్ విచ్ఛిన్నమైనప్పుడు చివరి పదార్థాలుగా ఇవి వెలువడుతుంటాయి. బ్యాక్టీరియా గోడలు మన కణాలు పాలీపెప్టైడ్ చైన్స్ అట. బ్యాక్టీరియా, ఫ్లాగెల్లా, పిలి, ఫిబ్రియే కూడా పాలీపెప్టైడ్సే. అందుకనే చనిపోయిన బ్యాక్టీరియా, ఎపిథీలియల్ కణాల వల్ల మన నోట్లో ఆవిరి చెందే సల్ఫర్ కాంపౌండ్స్ ఉత్పత్తి అవుతుంటాయి. సర్క్యులర్ జంక్షనల్ ఎపిథీలియా నోట్లో నుంచి ఆవిరయ్యే సల్ఫర్ కాంపౌండ్స్ ఉత్పత్తి కావడానికి ప్రధాన స్థానాలు. ఎపిథీలియల్ కణాలు పునరుత్పత్తి కావడానికి 2 నుంచి 4 రోజులు చాలట. చిగుళ్లు ఇన్ఫ్లమేషన్ తో సర్క్యులర్ జంక్షనల్ ఎపిథీలియా 8 రెట్లు ఎక్కువగా విచ్ఛిన్నమవుతాయి. వీటి నుంచి ఎంతో సల్ఫర్ కాంపౌండ్స్ ఆవిరి ఉత్పన్నమవుతుంది. మరి చిగుళ్ల జబ్బులకు పళ్ళు పుచ్చిపోవడానికి బ్యాక్టీరియా ప్రధాన కారణమని మనందరికీ తెలిసిందే. ఈ బ్యాక్టీరియా తన ప్రభావాన్ని చిగుళ్లపై నుండే ఎపిథీలియల్ కణాల మీద చూపించి మైక్రోబియల్ పదార్థం లోపలికి కణజాలంలోకి చొచ్చుకుపోయేటట్టు చేస్తాయట. అక్కడ ఇన్ఫ్లమేషన్ ప్రారంభమవుతుంది. మరి దీని గురించి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవబోతుంది లిజనర్స్. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
2: ఆఫీస్ పనుల టెన్షన్, వేసవి ఎండల టార్చర్.
1: డెస్క్ మీద ఎప్పుడు ఒక గ్లాసు నీరుండాలి.
2: ప్రతి గంటకు ఒక బ్రేక్ తీసుకోండి. కళ్ళను చల్లని నీటితో కడుక్కోండి.
1: పనితో పాటు బాడీని కూడా కూల్ గా ఉంచుకోండి.
2: ప్రొడక్టివ్ గా ఉండండి, హైడ్రేటెడ్ గా ఉండండి.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
3: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
4: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి చిగుళ్ళ దెబ్బ తినడానికి ఎండోటాక్సిన్, బ్యాక్టీరియా లాంటివి ఇలా కారణమవుతున్నాయి. పరియోడాంటల్ డిసీజ్ అభివృద్ధి చెందడానికి సర్క్యులర్ జంక్షనల్ ఎపిథీలియల్ కణాల ప్రాంతం ప్రధానమైనదని, సల్ఫర్ కాంపౌండ్స్ ఆవిరి వీటికి తోడ్పడుతుంది. నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవడంతో సల్ఫర్ కాంపౌండ్ బారి నుంచి కాపాడుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇందుకు తగ్గట్టు రోజు 2 పూటల ఆహారం తీసుకోగానే పళ్లని శుభ్రంగా బ్రష్ చేసుకోవాలి. బ్రషింగ్ తో పాటు ఫ్లాసింగ్ అవసరమట. పళ్ల మధ్య ఉన్న సన్నని గ్యాప్స్ లో ఆహార పదార్థాల ముక్కలు ఇరుక్కొని ఇబ్బంది పెడతాయి. వీటిని తొలగించడానికి ఫ్లాసింగ్ తోడబడుతుంది. సన్నని దారాన్ని పళ్ల మధ్య నుంచి పోనిచ్చి దారాన్ని 2 పక్కలా 2 చేతులతో పట్టుకుని దారాన్ని అటూ ఇటూ కదిలిస్తూ ఫ్లాసింగ్ ద్వారా పళ్ల మధ్య ఇరుక్కున్న పదార్థాల ముక్కల్ని తొలగించవచ్చు. ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఉన్న కొన్ని ద్రవకాలతో నోటిని కడుక్కుంటూ ఈ సల్ఫర్ కాంపౌండ్స్ ఆవిరి నుంచి నోటిని కాపాడుకోవచ్చట. ఇప్పుడు లభించే శక్తివంతమైన ఆక్సిడైజింగ్ ఏజెంట్లలో క్లోరిన్ డయాక్సైడ్ ముఖ్యమైనది. టూత్ పేస్ట్, మౌత్ వాషెస్ తో నోటి వాసనను తాత్కాలికంగా అరికట్టవచ్చు. క్లోరిన్ డయాక్సైడ్ పదార్థాలు దుర్వాసనను పోగొడతాయి. దంత ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ దంత వైద్యుడి సలహా మీద మౌత్ వాషెస్ ని వాడవచ్చంటున్నారు. దంత శుభ్రతని పాటించకుండా మౌత్ వాషెస్ ని వాడటం దాదాపుగా స్నానం చేయకుండా సువాసన కోసం సెంటు రాసుకోవడం లాంటిదే అంటున్నారు నిపుణులు. మరి దీని గురించి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట అయితే ప్లే అవబోతుంది, తెలిసినా విని ఆనందించండి.

0: Sindhu Skin and Speciality Clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణ పరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్:
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
0: సెల్ 8500136630.
2: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
3: May 29, 2026 అనగా శుక్రవారం భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
2: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని, షెమ్డిడిఎం, ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్, జీబీ పంత్ హాస్పిటల్, ఢిల్లీ.
3: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
2: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
3: సిగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు

0: ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
0: ఓపి కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
1: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
0: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9989342009.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి వేప పేరు చెబితేనే అమ్మో చేదు అంటాం, కానీ ఆ చేదులోనే ఎన్నో లాభాలున్నాయనే విషయం మనలో చాలా మందికి తెలియదు. మంచి ఆరోగ్యానికి, చక్కని సౌందర్యానికి వేప దివ్య ఔషధం లాంటిది. ఓ క్రమ పద్ధతిలో వేపని తీసుకుంటే ఎంతో మేలు అంటున్నారు నిపుణులు. వేప వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. మరి వర్షాకాలం ముందు తాజా వేపాకును లేత కొబ్బరి నీళ్లతో కలిపి ఓ వారం రోజుల పాటు తీసుకున్నట్లయితే వర్షాకాలం వల్ల వచ్చే జబ్బులు రాకుండా ఉంటాయట. వ్యాధి నిరోధక శక్తి పెరిగి వాటిని అడ్డుకుంటాయట. వేప నూనెను కొంచెంగా అరచేతులకి, అరిపాదాలకు రాసుకున్నట్లయితే ఎక్కువగా చెమట పోయడం తగ్గుతుందటండి. మరి ప్రతిరోజు ఓ తాజా వేపాకును తింటే గనక గుండె జప్పులు, చర్మ వ్యాధులు, డయాబెటీస్ వంటి వాటిని నివారించవచ్చట. 10 లేదా 15 గ్రాముల ఎండబెట్టిన వేపాకు పొడిని స్వచ్ఛమైన నెయ్యితో పరగడుపున తీసుకుంటే రక్తహీనత పోతుంది. మరి గోరువెచ్చటి తాజా వేపాకు రసం కళ్లకు రాసుకుంటే కళ్ల కలత నుంచి ఉపశమనాన్ని పొందవచ్చు. ఇందులో కొంచెం తేనె కలిపి పుక్కిలిస్తే గొంతు నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. 15 నుంచి 20 చుక్కల వేప నూనెను 10 రోజుల పాటు తీసుకుంటే మలేరియా రాకుండా నివారించవచ్చంటున్నారు నిపుణులు. మరి చర్మ వ్యాధులు ఉన్నవాళ్లు గుడ్డు తెల్లసొన, వేపాకు గుజ్జు, పసుపు కలిపి ముఖానికి ప్యాక్లా వేసుకుని 10 నిమిషాల తర్వాత కడిగేస్తే మొటిమలు పోతాయట. ఇదండి మరి ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరలా రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మీ ఆర్జే అఫ్రీన్.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: పగలు బాణుడి ప్రతాపం, సాయంత్రం ప్రకృతి ప్రసాదం.
0: ఆరు దాటాక కిటికీలు తెరవండి, చల్లని గాలిని ఆహ్వానించండి.
1: ఫోన్ పక్కన పెట్టి కాసేపు బాల్కనీలో కూర్చోండి.
0: ప్రశాంతమైన మనసే అసలైన వేసవి ఉపశమనం.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland, and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital. Mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo. Infertility, piles, fissure, kidney lo rallu, stree lalo, fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku. 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: చిక్కులతో పంట మార్పిడి. రైతుల్లో చాలా మంది వరి, మొక్కజొన్న, గోధుమలు, జొన్నల వంటి తృణధాన్యాల పంటలను అమ్మితే వచ్చే ఆదాయం మీదనే ఆధారపడతారు. కానీ ప్రతిసారి ఒక పొలంలో తృణధాన్యాలనే పండిస్తే ఆ మట్టిలోని పోషక

0: అనుక్రమంగా క్షీణిస్తాయి. రైతులు ప్రతి సీజన్ లోనూ లాభాలు రావాలని ఆశిస్తే తమ భూమిని ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన దీర్ఘకాలిక పెట్టుబడిని సమతులం చేసుకోవాలి.
1: పంట మార్పిడి చేయకపోతే దిగుబడి తగ్గడం, కలుపు మొక్కలు, తెగుళ్లు పెరగడాలని రైతులు గమనిస్తారు. మట్టి నీరసించి కలుపు మొక్కలను వదిలించుకోవడానికి రైతులకు ఎక్కువ మంది కూలీలు అవసరమవుతారు. దీనికి విరుగుడుగా వాళ్ళు రసాయనాలని ఎక్కువ వాడతారు. వాస్తవానికి దీనివల్ల పొదుపు ఎక్కువ.

0: ఎక్కువ దిగుబడిని తెచ్చిపెట్టాలి. కానీ ఎందుచేతనో వాళ్ళు దీనికి సరిగ్గా వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడాన్ని చూస్తున్నాను. కాలక్రమేణా దిగుబడిని తగ్గించే పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు.
1: వ్యవసాయ రసాయనాలని ఎక్కువగానూ అనవసరంగానూ వాడడం మట్టిలోని జీవాన్ని నాశనం చేస్తుంది. ప్రతి ఏడు లాభాలు తగ్గిపోతూ రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. అందుచేతనే అనేక దేశాల్లో లానే ఈజిప్ట్లో కూడా పంట మార్పిడి చాలా ముఖ్యంగా మారింది.
0: తమకు రెట్టింపు పొడవుండే ఫాబా బీన్స్ ఫ్రేలల్లా కాకుండా గోధుమ వ్రేళ్లు పొట్టిగా ఉంటాయి. అలాగే లూసర్నా లేక అల్ఫాల్ఫా మెంతుల వ్రేళ్లు పొడవెక్కువ కాబట్టి లోతు మట్టిలో నుంచి పోషకాలు పీల్చుకొనగలవు. రకరకాల పొడవుల వ్రేళ్లుండే మొక్కలను నాటితే అది ఆ పోషకాల సైక్లింగ్ కు దోహదపడుతుంది.
2: ఫాబా బీన్ ఉత్పాదకత చాలా ఎక్కువ. అది మట్టిని చాలా ఏళ్ల పాటు సుసంపన్నంగా మార్చుతుంది. లూసర్న్ కూడా అంతే. కానీ ఒక పంటని వరుసగా ప్రతి ఏడు వేస్తే దిగుబడి తగ్గిపోతుంది. ఒక శీతాకాలంలో ఫాబా బీన్ ను వేస్తే తర్వాతి సంవత్సరం గోధుమలు వెయ్యాలి. పొలంలో పంటలను ప్రత్యామ్నాయాలతో మార్చుతూ ఉంటే మంచి దిగుబడులు వస్తాయి.
3: పంట మార్పిడి వల్ల కలుపు, తెగుళ్లు, జబ్బులు తగ్గుతాయి. పప్పుధాన్యాల పంటలని మార్చి మార్చి వేసినా మట్టిలో పోషకాలు పెరుగుతాయి. చిక్కులలో లూజన్ లేక అల్ఫాల్ఫా, ఫాబా బీన్స్, సోయా బీన్స్, లూపిన్ కాబులీ, శనగలు, మెంతులు, వేరుశనగలు, బఠానీలు, పప్పులు ఉన్నాయి. చిక్కులు పెరగడానికి నత్రజనిని సొంతంగా ఉత్పత్తి చేసుకుంటాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వాటి వేర్లు, కాండాలని మట్టిలో వదిలేస్తే అవి ఆ నత్రజనిని మట్టిలోకి మెల్లిగా విడుదల చేస్తాయి. మిగిలిపోయే పోషకాలని తర్వాతి పంటకు వాడుకోవచ్చు.
0: ఫాబా బీన్స్ ను పండించిన తర్వాత వ్రేలను మట్టిలోనే వదిలేస్తాను. దాంతో ఆ తర్వాతి పంటకు ఆ పోషకాలు అంది మట్టికి గాలి తగులుతుంది. వేసవి కాలంలో మొక్కజొన్న పొలాల వెంట నడిస్తే ఏ పొలంలో శీతాకాలపు పంటగా గోధుమలు వేశారో, ఏ పొలంలో ఫాబా బీన్స్ వేశారో తేలికగా చెప్పవచ్చు. ఫాబా బీన్స్ పంట తర్వాత నాటిన మొక్కజొన్నల కాండం బలంగా, మందంగా, పెద్ద పెద్ద కంకులతో కనిపిస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువగా నాణ్యమైన పంట మీకు అందుతుంది. ఫాబా బీన్స్ తర్వాత నాటిన పంట ఏదైనా సరే చక్కటి ఫలితాలనే ఇస్తుంది.
1: చిక్కుళ్ల ప్రత్యేకతలు ఏవి? ఇతర పంటల్లా కాకుండా చిక్కుళ్ళు గాల్లోని నత్రజనిని స్థిరీకరించే మట్టిలో ఉండే సూక్ష్మక్రిములతో కలిసి పనిచేస్తాయి. చిక్కుళ్ల విత్తనాలు మొలకెత్తినప్పుడు రైజోబియం బ్యాక్టీరియా మట్టిలో సంక్రియం అవుతుంది. అవి మొలకెత్తుతున్న వేళ్ల వైపుకు వెళ్లి వాటిలోకి చొచ్చుకుపోతాయి. ఫలితంగా వేళ్లకి ఈ బ్యాక్టీరియా నివసించే లేత గులాబీ నూడుల్స్ మొలుస్తాయి. గాలి నుండి నత్రజనిని సంగ్రహించి బ్యాక్టీరియా మట్టిని మరింత సారవంతం చేస్తుంది. జీవితమంతా సేంద్రియాలని సాగు చేసిన రైతు హాగ్ సెడెక్ నోడ్యూల్స్ ని మనకు చూపడానికి తన ఫాబా బీన్ మొక్కలతో ఒకదాన్ని పెరికాడు.
0: నత్రజనిని స్థిరపరిచే బ్యాక్టీరియా గురించి, అది వాళ్ల పొలాల్లో మట్టికి ఉపయోగపడుతుందని రైతులు తెలుసుకుని సంతోషిస్తారు. చిక్కుళ్ళు మట్టిలో సారాన్ని కాపాడుతాయి, ఏ హాని చెయ్యవు. పంట మార్పుడుల్లో వాటిని నాటితే కలుపు మొక్కలు తగ్గుతాయి. ఒకే పంటను పదే పదే వేస్తే కలుపు మొక్కలు, మట్టిలో తెగుళ్లు పెరుగుతాయి.
1: మీరు చిక్కులను పండించే ముందు కొన్ని విషయాలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలి. ముందుగా చిక్కులు పెరగడానికి మీ భూమి అనుకూలంగా ఉందని నిర్ధారణ కావాలి. చిక్కుల పంటలేవి ఉప్పును సహించలేవు. కాబట్టి మట్టిలో ఉపదనాన్ని, మీరు పెట్టే నీళ్లలో, ముఖ్యంగా బావి నీళ్లలో ఉపదనాన్ని తనిఖీ చేయాలి. లేదు, మీరు మీ మొక్కజొన్న పంటను చూసి చెప్పగలరు. గోధుమలు, జొన్నలు ఉప్పును తట్టుకోగలవు, కానీ మొక్కజొన్న మాత్రం బలహీనంగా పెరుగుతుంది.
0: పొలంలో మట్టి చిక్కులకు అనుకూలంగా ఉందో లేదో తెలుసుకోవడానికి మొక్కజొన్న మొక్క తీరును బట్టి చెప్పవచ్చు. మట్టిలో ఉప్పు స్థాయిని మొక్కజొన్న చక్కగా సూచిస్తుంది.
1: రెండోది, ఇంతకు ముందు చిక్కులని పండించని పొలం మట్టిలో ఈ ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఉండకపోవచ్చు. ఈ బ్యాక్టీరియా లేకుండా మీ చిక్కుల పంట మట్టిలో ఉన్న నత్రజనిని వాడుకుంటుంది, గాని దాన్ని తిరిగి నింపదు. మీ చిక్కుల విత్తనాలకు రైజోబియం బ్యాక్టీరియా గల టీకాలు వేయడం మంచిది. విత్తనం మొలకెత్తినప్పుడు కొత్తగా వస్తున్న వేళ్లలోకి బ్యాక్టీరియా నేరుగా ప్రవేశిస్తుంది. స్థానిక వ్యవసాయ వస్తువుల దుకాణంలో రైజోబియం బ్యాక్టీరియా ఉన్న ఇనాక్యులెంట్ దొరుకుతుంది. కొన్ని రకాల బ్యాక్టీరియా అనేక రకాల చిక్కుల పంటలకు టీకాలా పనిచేస్తుంది. కొన్ని బ్యాక్టీరియా కొన్ని పంటలకు ప్రత్యేకంగా ఉంటాయి. మీరు పండించాలనుకునే పంటకు బాగా సరిపోయే టీకా రకాన్ని ఎంచుకోవాలి. అర హెక్టారు పొలానికి అరకిలో ఇనాక్యులెంట్ సరిపోతుంది. ఇసుక నేల అయితే ఇన్క్యులెంట్ మొత్తాన్ని రెట్టింపు చేయాలి. సాధారణంగా ఇనాక్యులెంట్ ను పౌడర్ రూపంలో అమ్ముతారు. ప్యాకేజీ మీద గడువు తేదీని గమనించాలి. గడువు ముగిసిపోతే బ్యాక్టీరియా చనిపోవచ్చు. ఇనాక్యులెంట్ లోని బ్యాక్టీరియా వేడిని తట్టుకోలేదు, అది ఎండలో చనిపోతుంది. కాబట్టి ఎక్కువ వేడికి, ఎండకి దూరంగా రవాణా సమయంలో టీకాను చల్లగాను ఉంచేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. నాటే రోజున మీ విత్తనానికి దాన్ని పూయండి. ఇనాక్యులెంట్ విత్తనాలకు అంటుకోవడానికి మొలాసిస్, తేనెల్లా జిగటగా ఉండే ద్రవం ఏదైనా కావాలి. లేకపోతే లీటర్ నీళ్లలో

0: కొన్ని కప్పుల పంచదారని కలిపి పాకంలా చేయవచ్చు. అది చిక్కగాను జిగటగాను ఉంటుంది. పంపు నీళ్లలో ఉండే క్లోరిన్ బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది కాబట్టి వాటిని వాడవచ్చు. 10 కిలోల విత్తనాలకి కప్పుడు ద్రవం సరిపోతుంది. విత్తనాలన్నింటి మీద ఒక పల్చని పూత పోయడమే ఇక్కడ అవసరం. జిగట ద్రవం పూత ఎక్కువైతే విత్తనాలు మట్టిలో కుళ్ళిపోతాయి. విత్తనాల మీద ఇనాక్యులెంట్ పొడిని క్రమబద్ధంగా అద్దాలి. విత్తనాలన్నిటికీ సమానంగా అంటేలా 2 చేతులతోనూ పూయాలి. ఏ కారణం చేతనైనా మీరు విత్తనాలను వెంటనే నాటలేకపోతే వాటిని నీడలోకి చేర్చి షీట్తో కప్పాలి. రైజోబియం మట్టిలో జీవించే బ్యాక్టీరియా కాబట్టి దానిమీద ఎండ నేరుగా పడితే అది నశిస్తుంది. పూత పూసిన విత్తనాలను నీడలో గాలిలో ఆరబెట్టి 24 గంటల్లోపు నాటాలి. నాటిన తర్వాత పొలానికి బాగా నీళ్లు పెట్టాలి. చిక్కుళ్ళ విత్తనాల్లో అంకురోత్పత్తి జరగాలంటే బాగా నానాలి. ఇప్పుడు బ్యాక్టీరియా తన పనితనం చూపించే సమయం వచ్చింది. 1-2 నెలల తర్వాత మీ చిక్కుళ్ళ మొక్కలకు పూత వస్తున్నప్పుడు నోడ్యూల్స్ కనిపించడం మొదలవుతుంది. ముఖ్యంగా ఈ దశలో రైజోబియం బ్యాక్టీరియా క్రియాశీలంగా ఉండేట్లు చూసుకోవాలి. పొలంలో వేరువేరు చోట్లోంచి 5 నుంచి 10 మొక్కలను పెరకాలి. ఒక్కో మొక్కకు కనీసం 30 నోడ్యూల్స్ ఉండాలి. కానీ నోడ్యూల్స్ ఉన్నంత మాత్రాన బ్యాక్టీరియా నత్రజనిని స్థిరపరుస్తోందని కాదు. నోడ్యూల్స్ లోపలి రంగును కూడా గమనించాలి. వేర్ల మీది మట్టిని సున్నితంగా కడిగి ప్రతి మొక్కకి ఉన్న నోడ్యూల్స్లో 2-3 తెరచి చూడాలి. వాటి లోపలి భాగం గులాబీ ఎరుపు రంగులోకి ఉంటే బ్యాక్టీరియా నత్రజనిని స్థిరపరుస్తోందని అర్థం. తెల్లగా ఉండకూడదు. ఒకసారి నోడ్యులేషన్ బాగా జరిగితే ఆ మట్టిలో బ్యాక్టీరియా 3-5 సంవత్సరాల వరకు బ్రతికి ఉండగలదు. అది మీరు రసాయనాలేవీ వాడకుండా మీ మట్టిని మంచి స్థితిలో ఉంచుకుంటేనే. రకరకాల చిక్కులని పండించే సేంద్రియ పొలాలలో మట్టిలో ఉండే రకరకాల రైజోబియాని చూడవచ్చు. కొంతమంది సేంద్రియ రైతులు ఒకే పొలంలో ఇతర పంటలతో పాటు చిక్కులను కూడా పెంచుతారు.
1: ఇక్కడ నేను కాబూలీ శనగలని సోంపుని పక్కపక్కనే వేశాను. సోంపు ఔషధ మొక్క. కాబూలీ శనగలు గాల్లో నుంచి నత్రజనిని గ్రహించి మట్టికి చేర్చే చిక్కుళ్ళు వాటి పక్కనే ఉన్న సోంపు మొక్కలకు, అలాగే తర్వాతి పంట మార్పిడిలో మొక్కలకు దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది. చిక్కుళ్ళు మట్టిలో వదిలే బ్యాక్టీరియా నిరంతరం సారాన్ని మెరుగుపరుస్తాయి.
0: మనం నేర్చుకున్న వాటిని ఒకసారి సమీక్షించుకుందాం. ప్రతి 7 ఒకే పంటను పండిస్తే మట్టిలోని పోషకాలు తగ్గిపోతాయి. పైగా కలుపు మొక్కలు, తెగుళ్లు, వ్యాధులు కూడా పెరుగుతాయి. పంట మార్పులలో చిక్కుళ్ళు ముఖ్యమైనవి. అవి కలుపు మొక్కలను తగ్గించి మట్టిలో నత్రజనిని సుస్థిరం చేసే బ్యాక్టీరియాతో కలిసి పనిచేసి మట్టిలో సారాన్ని పెంచుతాయి. మీ మట్టిలో సరైన బ్యాక్టీరియా చేరేలా రైజోబియం బ్యాక్టీరియా ఇనాక్యులెంట్ ను కొనవచ్చు. నాటడానికి సిద్ధమయ్యేంత వరకు ఇనాక్యులెంట్ ను చల్లటి నీడలో ఉంచాలి. విత్తనాలను అంటేలా మొలాసిస్, తేనె వంటి జిగటగా ఉండే ద్రవం ఏదైనా కావాలి. విత్తనాలను నీడలో గాలిలో ఆరబెట్టి రోజులోపు నాటాలి. పూత దశలో కొన్ని మొక్కలను జాగ్రత్తగా పెకలించి నోడ్యూల్స్ ని తెరచి లోపల గులాబీ ఎరుపు రంగులో ఉందో లేదో చూడాలి. రైజోబియం బ్యాక్టీరియా మీ మట్టిలో చాలా సంవత్సరాలు జీవించగలదు కాబట్టి ప్రతిసారి చిక్కుల పంటలో ఇనాక్యులెంట్ వేయనక్కర్లేదు. మీ పంట మార్పులలో చిక్కులను చేర్చితే ప్రకృతితో మీరు కలిసి పనిచేయవచ్చు. ప్రస్తుతానికే కాక రాబోయే కాలంలో కూడా అధిక లాభాలను తప్పకుండా అందుకోవచ్చు.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, దేవరం. ప్రముఖ కంపెనీల కూలర్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, రిఫ్రిజరేటర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్

ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామా ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదిరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారి చే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును.

0: వివరాలకై సంప్రదించండి. వెనెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. ఫ్రిజ్ నీళ్లు తాగితే గొంతు నొప్పి రావచ్చు,
2: కానీ మనం మట్టి కుండ నీరు తాగితే అమృతంలా ఉండొచ్చు.
1: సహజమైన చల్లదనం మన మట్టి కుండ సొంతం.
2: దాహాన్ని తీర్చుకోండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి.
1: మట్టి కుండ మన వేసవి తోడు.
2: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

మరియు నవజాత శిశు వైద్యులు. మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. కళ్ళు మనకి ప్రాణం, ఎండ నుండి కావాలి రక్షణం.
1: నల్ల జోడు పెట్టుకో, స్టైల్ కొంచెం పెంచుకో.
0: యువి కిరణాల నుండి కళ్ళని కాపాడు, లోకాన్ని చల్లగా చూడు.
1: కూల్ షేడ్స్, కూల్ మూడ్స్.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: FM 90.4.
1: రేడియో విష్ణు శ్రోతలందరికీ వెల్కమ్ అండి. మన కంటికి కనిపించేదంతా నిజం కాదు. సైన్స్ రాసిన సూత్రాలన్నీ ప్రకృతి ముందు సరిపోవు. మనం జీవిస్తున్న ఈ భూమి మీద అనంతమైన ఈ విశ్వంలో కొన్ని నమ్మశక్యం కాని నిజాలు దాగున్నాయండి. వాటిని చూస్తే కళ్ళు నమ్మవు, వింటే మైండ్ ఒప్పుకోదు. అలాంటి మైండ్ బ్లోయింగ్ మిస్టరీల ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మన రేడియో విష్ణు 90.4 వింతల లోకం. ఇక్కడ ట్విస్టులు మామూలుగా ఉండవు, షాక్ అవ్వడం ఖాయం. మరి ఈరోజు ఆ అద్భుతమైన వింతలు మీ ముందుకు తీసుకురాబోతున్నాను. మరి ఆ ట్విస్ట్ ఏంటో మరి ఒక్కసారి చూసేద్దామా? ప్రపంచంలో ఎన్నో వింతలండి, అవి వింటుంటే భలే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. అటువంటి వింతలు మరి ఏంటో ఇవాళ్టివి చూద్దామా? మన పుస్తకాల్లో చదివిన పాల సముద్రం నిజంగానే ఉందండి. దీన్ని మిల్కీసీ అంటారు. రాత్రిపూట సముద్రం పాలలా మెరిసే వింత ఇది. ఈ పాల సముద్రం వింతలు విశేషాలు ఏంటో తెలుసా మీకు? రాత్రి సమయంలో 100 కిలోమీటర్ల నుంచి 15,000 చదరపు కిలోమీటర్ల ఏరియాలో సముద్రం మొత్తం పాలలా నీలం తెలుపు రంగులో మెరిసిపోతూ ఉంటుంది. అలలుండవు, కదలిక అంతకన్నా ఉండదు, నిశ్శబ్దంగా వెలిగిపోతూ ఉంటుంది. ఈ పాల సముద్రాలు ఎక్కడెక్కడ కనిపిస్తాయా అని అనుకుంటూ ఉన్నారా? ఇవి సోమాలియా కోస్ట్లో వాయువ్య హిందూ మహాసముద్రం, ఇండోనేషియా జావా సముద్రం, దక్షిణ చైనా సముద్రం ఈ ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఎందుకు తెల్లగా మెరుస్తాయి అంటే ఇది ఒక రకమైన బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా ఎలా పనిచేస్తుందంటే, బ్యాక్టీరియా ఒంటరిగా ఉంటే మెరవదండి, కోట్ల కొద్దీ ఒక చోట చేరినప్పుడు కెమికల్ సిగ్నల్ పంపుకుంటాయి, అవన్నీ కలిసి మెరుస్తాయి. ఇలా మెరవడానికి కారణం ఆల్గేని ఆకర్షించడానికి, ఆల్గే వస్తే ఆ ఆల్గేని తినడానికి చిన్న చేపలు వస్తాయి, ఆ చేపల పొట్టలోకి ఈ బ్యాక్టీరియా చేరుతుంది, అక్కడ సేఫ్గా బతుకుతుంది. ఇలా ఫుడ్ ట్రాప్ చేస్తాయి. 1 లీటర్ నీటిలో 100 కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. అలా 15,000 చదరపు కిలోమీటర్ల వెడల్పులో 20 మీటర్ల లోతు వరకు బ్యాక్టీరియా ఉంటేనే మిల్క్సీ ఏర్పడుతుంది. చరిత్రలో మిల్క్సీ గురించి తెలుసుకోవాలంటే 1610లో డచ్ షిప్ కెప్టెన్ మొదటిసారిగా రాశారు. ఇది 400 ఏళ్ల లాగ్ బుక్. దానిలో సముద్రం పాల మైదానంలో ఉంది. 1864 జూల్స్ వెర్న్ లీగ్స్ అండర్ ద సీలో పాల సముద్రం గురించి కూడా రాయడం జరిగింది. 1995లో బ్రిటిష్ సిప్ ఎస్ఎస్ లీమా అరేబియా సముద్రంలో 3 రాత్రులు మిల్క్ సీలో ప్రయాణించింది. కెప్టెన్ మాటల్లో వింటే హారిజన్ లేదు, ఆకాశం ఎక్కడా నీళ్లెక్కడో తెలియలేదు, మంచు మైదానంలో వెళ్తున్నట్టుంది అని పేర్కొన్నాడు. 2019లో మొదటిసారిగా శాటిలైట్ ఫోటో తీసింది. అమెరికా శాటిలైట్ సోమాలియా దగ్గర 1,00,000 చదరపు మీటర్ల మిల్కీసీని ఫోటో తీసింది. ఇలా 3 రాత్రులు మెరిసింది. మిల్కీసీని చూడగలమా అంటే దాదాపు కష్టమేనండి. ఎప్పుడు ఎక్కడొస్తుందో తెలీదు. శాటిలైట్ డేటా నీటి ఉపరితలంపైన ఉన్న బ్యాక్టీరియాను చూసి గెస్ చేయాలంతే. ఇవి ఎక్కువగా సోమాలియా కోస్ట్లో ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడికి వెళ్లడం చాలా డేంజరస్. ఇది పైరేట్స్ ఏరియా. సైంటిస్టులు మాత్రమే ప్రత్యేక షిప్లో వెళ్ళగలరు. ఈ పాల సముద్రాల స్పేస్ నుండి కనిపిస్తాయి కూడా. 2019లో 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న శాటిలైట్ తీసింది. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ నుంచి కూడా దీన్ని చూడొచ్చు. ఈ మిల్కీసీ ఏర్పడినప్పుడు పెద్ద చేపలు పారిపోతాయి, లైట్ ఎక్కువై డీప్కి వెళ్ళిపోతుంది. మిల్క్సీ వచ్చిందంటే ఆ ఏరియాలో ప్లాంక్టన్ బ్లూమ్ ఎక్కువగా ఉంటుంది, అంటే సముద్రం వేడెక్కింది, న్యూట్రియంట్స్ పెరిగాయి. ఇది క్లైమేట్ చేంజ్కి ఒక సిగ్నల్. మనం చెప్పుకోవాలంటే మిల్కీసీ అంటే సముద్రం నవ్వడం, కోట్ల బ్యాక్టీరియా కలిసి చేసే లైట్ షో, మనిషి ఇంకా ప్రిడిక్ట్ చేయలేని, కంట్రోల్ చేయలేని ప్రకృతి మ్యాజిక్. మరి విన్నారుగా పాల సముద్రం వింతలు విశేషాలు. మరి మరొక వింతతో మీ ముందుకు వచ్చేలోపు ఒక చక్కని పాట మీ అందరి కోసం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. పాల సముద్రం గురించి అయితే తెలుసుకున్నాం కదండి. మరి తెల్లటి మంచుకొండ, ఆ మంచుకొండ నుంచి ఎర్రటి నీళ్లు కారుతూ ఉంటాయి. చూస్తే ఎవరిని చంపేస్తే వారి రక్తం అలా కారుతోందా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది 20 లక్షల ఏళ్ల నాటి టైం క్యాప్సూల్ నీళ్లు. అంటార్క్టికాలో ఉన్న రక్తపు జలపాతం విశేషాలు ఇవన్నీ కూడా. మరి ఆ విశేషాలన్నీ తెలుసుకుందామా? ఈ ప్రాంతాన్ని బ్లడ్ ఫాల్స్ అని పిలుస్తూ ఉంటారు. మరి ఈ జలపాత విశేషాలు తెలుసుకుందామా? ఇది తూర్పు అంటార్క్టికాలో ఉంది. ఇది మొదటిగా ఇక్కడ ఉందని కనిపెట్టిన జియాలజిస్ట్ గ్రిఫత్ టేలర్ 1911 కనిపెట్టారు దీన్ని. దీని ఎత్తు 5 బిల్డింగ్ల ఎత్తు. ఎంత ఉంటుందో అంత ఎత్తు ఉంటుంది.
3: అంత ఎత్తు నుండి ముదురు ఎరుపు రంగులో, తుప్పు రంగులో ఈ జలపాత నీరు కారుతూ ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఏడాదంతా నిరంతరంగా కారదండోయ్. నవంబర్ నుంచి

ఫిబ్రవరి మాసాల మధ్యలో మాత్రమే కారుతుంది. అసలు ఇది ఎర్రగా ఎందుకుందో సైన్స్ రీత్యా జియాలజిస్టులు చెప్పింది. మియోసీన్ యుగంలో ఇక్కడ సముద్రం ఉండేదట. అక్కడ హిమానీ నదం పెరిగి 400 మీటర్ల మంచు కింద ఆ సముద్రపు నీటిని బంధించేసింది. అక్కడో చిన్న హిమానీ నదం ఏర్పడింది. ఈ మంచు కింద సూర్యరశ్మి లేదు, గాలి లేదు, దాంతో నీటిలో ఆక్సిజన్ అయిపోయింది. సముద్రపు నీరు కాబట్టి ఉప్పు ఎక్కువగా, సాధారణ సముద్రం కంటే 4 రెట్లు ఎక్కువ ఉప్పగా ఉంటుంది. అందుకే -7 డిగ్రీల సెంటీగ్రేడ్ కూడా గడ్డకట్టదు. కిందున్న బెడ్రాక్లో ఐరన్ రిచ్ ఖనిజాలు ఉన్నాయి. 20 లక్షల ఏళ్లగా ఆ నీరు ఐరన్ని కరిగించుకుంటూ ఉంది. ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఐరన్ ఫెర్రస్ ఐరన్ రూపంలో కరిగింది. అది రంగు లేనిది కాబట్టే హిమానీ నదం పగుళ్ల ద్వారా ఆ నీరు బయటికి లీక్ అవుతోంది. గాలిలో ఆక్సిజన్ తగలగానే ఫెర్రస్ ఐరన్ కాస్త ఫెర్రిక్ ఐరన్గా మారుతుంది. అంటే తుప్పు పడుతోందంతే, ఇది మాత్రం రక్తం కాదండి. 20 లక్షల ఏళ్ల నాటి తుప్పు నీరు. కానీ మనకి మాత్రం ఎరుపు రంగులో తుప్పు నీరు రక్తపు జలపాతంలా కనపడుతూ ఉంటుంది. అక్కడ జీవం ఉందా అని రీసెర్చ్ చేశారు. -7 డిగ్రీల సెంటీగ్రేడ్ ఆక్సిజన్ లేదు, సూర్యరశ్మి లేదు, ఉప్పు 4 రెట్లు ఎక్కువ. వీటన్నిటి కూడా నాసా అనుకుంది ఇక్కడ జీవం ఉండదని. కానీ 2009లో ఇది తప్పని తెలింది. ఇక్కడ 17 రకాల మైక్రోబ్స్ బతికే ఉన్నాయట. అవి ఎలా బతుకున్నాయా అని రీసెర్చ్ చేశారు. మనం ఆక్సిజన్ పీల్చుకుంటాం, అవి ఐరన్ సల్ఫేట్ని పీల్చుకుంటాయి. సూర్యరశ్మి లేకపోయినా కిందున్న 20 లక్షల ఏళ్ల నాటి సేంద్రియ పదార్థాన్ని తింటూ ఉంటాయి. ఇక్కడ ఉప్పు ఎక్కువ కాబట్టి -8 డిగ్రీల సెంటీగ్రేడ్లో కూడా లిక్విడ్ రూపంలో ఉంటుంది. మైక్రోబ్స్కి క్లైమేట్ సరిపోయింది. సో 20 లక్షల ఏళ్లగా బయట ప్రపంచంతో సంబంధం లేదు, సొంత ఎకోసిస్టమ్ని డెవలప్ చేసుకున్నాయి ఇవన్నీ కూడా. జియోఫిజిలాజికల్ సర్వే వాళ్ళు 2017లో ఒక సర్వే చేశారు. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్తో స్కాన్ చేశారు. దాని ప్రకారం హిమానీ నది కింద 1 కిలోమీటర్ లోతులో ఉప్పు నీటి నెట్వర్క్ ఉంది. ప్రెషర్ ఎక్కువ, ఆ ప్రెషర్ వల్ల నీళ్లు పగుళ్ల ద్వారా పైప్కి పుష్ అవుతూ ఉంటాయి. ఈ ఎర్ర జలపాతం నవంబర్ నుంచి ఫిబ్రవరిలో కారటానికి కారణం వేసవిలో హిమానీ నదం కొంచెం కదులుతుంది, పగుళ్ళు ఓపెన్ అవుతాయి, నీళ్లు బయటకు వస్తాయి, శీతాకాలంలో గడ్డగట్టి మూసుకుపోతూ ఉంటుంది. మైండ్ బ్లోయింగ్ నిజాలు ఏంటంటే బ్లడ్ ఫాల్స్ నీళ్లు 20 లక్షల ఏళ్ల క్రితంవి. మానవుల పుట్టుకు ముందు ట్రాప్ అయ్యాయి. ఆ నీటిని తాగితే 20 లక్షల ఏళ్ల ఆయుగంలో నీళ్లు తాగినట్టు లీటర్ నీటిలో 4 గ్రాముల ఐరన్ ఉంది. అంటే 1 లీటర్లో 2 ఇనుప మేకులు కరిగించినట్టన్నమాట. బ్లడ్ ఫాల్స్ మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయండి. భూమి మీద అతి కఠినమైన చోట కూడా జీవం పట్టు వదల్లేదు అని నిరూపించింది. ఇంకో వింత తెలుసుకుపోయే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినిద్దామా?

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. వద్దండి బాబు వద్దండి, కూల్ డ్రింక్స్ మనకొద్దండి.
1: కాస్త అల్లం, కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయ కలిపిన చల్లని మజ్జిగ తాగండి.
0: తనువు చల్లన, మనసు హాయిన.
1: మరి ఈ వేసవిలో మన ఇంటి అమృతం మన మజ్జిగ.
0: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. మరి మూడో వింతకి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? అందుకోసమే మీ మరొక మూడో వింతతోటి మీ ముందు రెడీగా ఉన్నానండి. మరి మనుషులు బతకలేని చోట సూక్ష్మ జీవులు బతుకుతాయి. మనం ఒక్క నిమిషంలో చనిపోయే చోట ఇవి హాయిగా ఫ్యామిలీని పెంచుతాయి. 120 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి నీళ్లు, -20 డిగ్రీల సెంటీగ్రేడ్ మంచు, బ్యాటరీ యాసిడ్, ఉప్పు సరస్సు, రేడియేషన్, స్పేస్ వ్యాక్యూమ్, ఈ సూక్ష్మ జీవులకి పిక్నిక్ స్పాట్లు. అత్యంత కఠిన పరిస్థితుల్లో కూడా తట్టుకుంటుంది.

ఉంటాయి. ఈ సూక్ష్మజీవుల గురించి కొన్ని వింతలు తెలుసుకుందామా? థర్మోఫైల్స్, ఈ సూక్ష్మజీవులు వేడిని ప్రేమిస్తాయి. వేడినీటి బుగ్గలు అగ్నిపర్వతాల్లో బతుకుతాయి. సైక్రోఫైల్స్, ఇవి చలిని తట్టుకుంటాయి. అంటార్కిటికా, సైబీరియా మంచు కొండల్లో కూడా ఇవి జీవిస్తూ ఉంటాయి. యాసిడోఫైల్స్, యాసిడ్ని ప్రేమిస్తాయి. ఈ సూక్ష్మజీవులు బ్యాటరీ యాసిడ్ అగ్నిపర్వత సరస్సుల్లో నివసిస్తూ ఉంటాయి. హాలోఫైల్స్, ఇవి ఉప్పులో ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు డెడ్ సీలో ఉప్పునీటి సరస్సులో ఉంటాయి. బారోఫైల్స్, ఎంత ప్రెజర్నైనా తట్టుకుంటాయి. మరియానా ట్రెంచ్ అడుగు భాగానుంటాయి. రేడియోఫైల్స్, ఈ సూక్ష్మజీవులు రేడియేషన్ని ప్రేమిస్తాయి. ఇవి న్యూక్లియర్ రియాక్టర్స్ దగ్గర బతుకుతాయి. జీరోఫైల్స్, ఇవి పొడి ప్రాంతాన్ని ఇష్టపడతాయి. అటకామా ఎడారి స్పేస్లో ఉంటాయి. ఈ బ్యాక్టీరియాలో అనేక రకాలున్నాయండి. వాటి వివరాలు ఒక్కసారి చూస్తే చాలా గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటుంది. కేనంద బ్యాక్టీరియా, ఇది ప్రపంచంలో అత్యంత గట్టి జీవి. వీటికి గిన్నిస్ రికార్డు కూడా ఉంది. ఈ సూక్ష్మజీవి రియాక్టర్లో కూడా హాయిగా పెరుగుతుంది. ఇది 5000 GI తట్టుకుంటుంది. మనిషి అయితే 5 GI డిఎన్ఏకే చనిపోతాడు. ఈ సూక్ష్మజీవి డిఎన్ఏ ముక్కలైన 12 నుంచి 24 గంటల్లో అతికించేసుకుంటుంది. వాక్యూమ్ యాసిడ్ -273 సెంటీగ్రేడ్ అయినా సరే తట్టుకుంటుంది. 6 మిలియన్ ఏళ్ల చలిలో ఫ్రీజ్ అయినా తిరిగి బతుకుతుంది. దీనివల్ల యూజ్ కూడా ఉందండి. ఇది న్యూక్లియర్ వ్యర్థాలను తినేస్తూ ఉంటుంది. రేడియో యాక్టివ్ సైట్స్ని క్లీన్ చేస్తూ ఉంటుంది. రెండోది వాటర్ బేర్. దీని సైజు 0.5 మిల్లీమీటర్లు, కంటికి కనిపించదు. ఈ సూక్ష్మజీవులు స్పేస్లో వాక్యూమ్ రేడియేషన్లలో 10 రోజులు బతుకుంటాయి. సూర్యుడి అల్ట్రావైలెట్ని తట్టుకుంటుంది. -272 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 150 డిగ్రీల సెంటీగ్రేడ్ సంపూర్ణ శూన్యం నుండి ఓవెన్ వరకు కూడా ఇది బతుకుతుంది. 5000 GI రేడియేషన్ కూడా తట్టుకుంటుంది. నీళ్లు లేకుండా 37 బతుకుతుంది. శరీరంలో 3% నీళ్లు మాత్రమే ఉంచుకుని టన్ స్టేట్లోకి వెళ్తుంది. గాజు లాంటి ప్రోటీన్తో డిఎన్ఏ కవర్ చేస్తుంది. 37 తిండి లేకుండా బతుకుతుంది. దీన్ని చంపడం చాలా కష్టం. 150 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ వేడి 30 నిమిషాల పాటు ఉంచాలి. అప్పుడు చావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక మూడవది స్ట్రెయిన్ 121. ఈ సూక్ష్మజీవి లైఫ్ చాలా హాటెస్ట్ అండి. 121 డిగ్రీల సెంటీగ్రేడ్లో కూడా ఇది పెరుగుతుంది. ప్రెజర్ కుక్కర్ 121 డిగ్రీల సెంటీగ్రేడ్, అంటే అందులో కూడా ఇది హాయిగా పిల్లలు పెడుతుంది. ఇది ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అంటే పసిఫిక్ మహాసముద్రం అడుగున హైడ్రోథర్మల్ వెంట్స్ దగ్గర ఉంటుంది. అంతేకాదండి, అగ్నిపర్వతం నుండి 400 డిగ్రీల సెంటీగ్రేడ్ నీళ్ల దగ్గర కూడా ఉంటుంది. ఇది ఎలా బతుకుతుందంటే డిఎన్ఏ ప్రోటీన్లు వేడికి కరగకుండా స్పెషల్ బాండ్స్ ఉంటాయి. నాలుగోది స్నాట్ లాంటి బ్యాక్టీరియా. ఇది మెక్సికో, ఇటలీ సల్ఫర్ గృహాల్లో ఉంటూ ఉంటాయి. వింత ఏంటంటే గుహ సీలింగ్ నుండి ముక్కు చీమిళ్లా వేలాడుతూ ఉంటుంది. ఇవి H2S సల్ఫర్ గ్యాస్ తిని సల్ఫ్యూరిక్ యాసిడ్గా మారుస్తూ ఉంటుంది. అంటే కార్ బ్యాటరీలో ఉంటుంది, బ్యాటరీ యాసిడ్లోనే బతుకుతుంది. ఐదోది పర్పుల్ ఉప్పుజీవి. ఇది డెడ్ సీ, శాన్ ఫ్రాన్సిస్కో ఉప్పు చెరువులో ఉంటుంది. ఉప్పు చెరువుల్ని పింక్ రంగులోకి మారుస్తూ ఉంటుంది. సూర్యరశ్మితో ఎనర్జీని తయారు చేసుకుంటుంది. 2.5 లక్షల ఏళ్ల ఉప్పు క్రిస్టల్లో బందీ అయి తిరిగి బతకగలదు. జీవం సున్నితం అనేది మన అపోహ. కోటానుకోట్ల ఏళ్లగా ఈ సూక్ష్మజీవులు బతుకుతూనే ఉన్నాయి. సో లిజనర్స్, ఈరోజు మన 3 వింతలు మీ ముందుకు తీసుకొచ్చిన 3 వింతలు అద్భుతాలు కదండి. మీ మైండ్ బ్లాక్ అయిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా నమ్మబుద్ధి కాకపోతే ఒక్కసారి గూగుల్ చేసి చూడండి. మీ కళ్ళు తేలేయడం మాత్రం ఖాయం. ప్రకృతి దాచిన వింతల డైరీలో ఇవి కేవలం కొన్ని పేజీలు మాత్రమే. రేపు మీ గుండె వేగాన్ని మరికొంత పెంచడానికి మరో 3 సరికొత్త ఊహకందని షాకింగ్ నిజాలతో మీ ముందుకొస్తాను. అంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: హలో లిజనర్స్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. మీరు వింటున్నారు మన రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేనండి మీ ఆర్జే జిన్సేని. ఈరోజు మీతో మాట్లాడడానికి నేను మీ ముందుకు వచ్చేసా. మీరు నాతో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704949492. ఇంకొకసారి మీకోసం 9704949492. మరి మన టాపిక్ ఏంటో తెలుసుకునే ముందు, మన కాలర్స్తో మాట్లాడేసే ముందు లెట్స్ హ్యావ్ ఎ షార్ట్ బ్రేక్.
1: ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001-25552.
2: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
2: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
2: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం,
2: సెల్ 9100-9193.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
5: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎండాకాలం కదండి. యూజువల్గా ఎండాకాలంలో ప్రతి ఒక్క విషయం ఏదో కొత్త కొత్త విషయం నేర్చుకుంటూ ఉంటాం కదా, అలానే ఈ ఎండాకాలంలో మీరు ఏ కొత్త విషయం నేర్చుకున్నారనేది మన టాపిక్. సో మన ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో హలో
1: హలో,
0: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: లిప్స్ టైలర్ నుంచి, బీహారం అండి. లిప్స్ టైలర్ అండి, నా పేరు నోట్లో ఉంది.
0: అవునా అండి, ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు ఎలా ఉన్నారు?
0: నేను బాగున్నానండి. టాపిక్ విన్నారా మరి?
1: లేదు మేడం, వినలేదు. చెప్తారా?
0: చెప్తానండి. అయితే వేసవి కాలంలో

0: ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటా ఉంటాం కదా ప్రతి వేసవి కాలంలో.
1: అవునండి.
0: సో ఈ వేసవి కాలం అయిపోయి వస్తుంది కాబట్టి ఈ వేసవి కాలం మీరు నేర్చుకున్న కొత్త విషయం ఏంటి?
1: హలో.
0: హలో,
1: చెప్పండి.
0: అదేనండి, ప్రతి వేసవి కాలంలో ఏదో కొత్త విషయం నేర్చుకుంటా ఉంటాం, అలానే ఈ వేసవి కాలంలో మీరు నేర్చుకున్న కొత్త విషయం ఏంటి?
1: నేను నేర్చుకున్న కొత్త విషయం అండి.
0: అవునండి. అలానే క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంటుంది కదండి, సో హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా, వాటి నుంచి మీరు ఎలాగా దూరంగా ఉండాలని ట్రై చేస్తున్నారు? ఏదో ఒక ఇప్పుడు ఇప్పుడు క్లైమేట్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది కదండి, ఎండ వస్తుంది, వాన వస్తుంది, అలాంటప్పుడు అనారోగ్య సమస్యలు వస్తాయి కదా.
1: అవును.
0: దాని గురించి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా అని?
1: వాటి గురించి అయితే అంత అవగాహన లేదండి మాకు. సరదాగా అడిగితే చెప్పండి.
0: ఓకేనండి. సరే అయితే మరి రోజు ఏం పాట వినాలనుకుంటున్నారు?
1: జననీ జన్మభూమి చిన్న సాంగ్ అనమాట.
0: ఓకేనండి, తప్పకుండా.
1: అలాగే మా షాప్ లో అందరికి వెంకటేశ్వరరావు గారు, అలాగే చిరంజీవి, ఈరోజు ఏడుకొండల గారు, శ్రీనివాసరావు గారు, వీరందరి కోరిక మీద ఈ పాట.
0: తప్పకుండా అండి, మీరు చెప్పిన వాళ్ళందరి కోరకు ఈ పాట వేస్తూ, మీకోసం కూడా ఈ పాట వేస్తూ విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకేనండి, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పుల్పాటి వెంకటేష్, మైనార్కి ఫోన్ చేస్తున్నా మేడం.
0: వెంకటేష్ గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు?
0: నేను కూడా బాగున్నానండి.
1: మీ పేరు తెలుసుకోవచ్చా మేడం?
0: నా పేరు జిన్సీ అండి.
1: జిన్సీ, కొత్తనా షో చేసేది మేడం?
0: కాదండి, అంటే ఈ మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చాను.
1: అదే నేనే ఫస్ట్ టైం మీతో మాట్లాడుతున్నా. సరే మేడం, టాపిక్ ఏం తీసుకొచ్చారా?
0: టాపిక్ అండి, ఇప్పుడు ప్రెసెంట్ వాతావరణం మారుతూ ఉంది కదండి.
1: అవును మేడం.
0: సో ఇప్పుడు వాతావరణం మారుతూ ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కదా.
1: అవునవును.
0: సో ఆ వాటికి మీ దగ్గర ఏమైనా చిట్కాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు జలుబులు దగ్గులు ఎక్కువ వస్తూ ఉన్నాయి కదా.
1: అవునవును.
0: అలాంటి వాటికి మీ దగ్గర ఏమైనా చిట్కాలు లాంటివి ఉన్నాయా అని.
1: సరే మేడం, నేనైతే ఇప్పుడు వాతావరణం చేంజ్ అవుతుంది కాబట్టి ఎండకైతే వెళ్ళినప్పుడు, మనం ఎండకి వెళ్తాం కదా మేడం,
0: ఎండకెళ్ళినప్పుడు
1: జేబులో ఒకటి నిమ్మకాయ అన్నా ఉల్లిగడ్డ అన్నా పెట్టుకెళ్ళారు మేడం. ఇంకా ఒకవేళ వర్షం పడినప్పుడు అయితే మనం దగ్గట్లో గరం కోట వేసుకోవాల్సి వస్తుంది. ఇంకా నైట్ లో ఏమన్నా సర్ది లాగా ఉంటే మేము జండు బామ్ వాడతాం మేడం నైట్ లో. ఇది నా ఆప్షన్, ఇట్లా పెట్టాగానే షో లైవ్ కలిసింది, అందుకే సంతోషం, హ్యాపీగా ఉంది మేడం. అయితే ఈరోజు ఒక మూవీ చెప్పాలనుకుంటున్నాను మేడం.
0: చెప్పండి.
1: అయితే రాజకుమార్ల పాట ఉంటది, రాజకుమార్ లో ఒక పాట మేడం, అది చెప్తా ఫస్ట్ మా మిత్రులకు ఆయన చెప్తా మేడం. చాలా రోజుల తర్వాత లైవ్ ఉంది. మన ముత్తుడు సాతాపు లక్ష్మయ్య గారికి, బండారు త్రిమూర్తులు గారికి, కర్నూలు బ్రహ్మయ్య గారికి, అన్ముల మోహన్ గారికి, మన మైబునార్ లో ఉంటాడు బాలాజీ గారికి, వీళ్ళందరికి ఆయన చెప్తూ రాజకుమార్ లో ఈ పాట మేడం. చెలి మనసే శివదను తయినది, తొలి చూపులు వశమైనది, వల్లపు స్వయం వరమైనది, గెలుపు నీది, ఒక బాణం ఒక భార్య అన్నది, శ్రీరాముని శిరవశమైనది, శ్రీవారే ఆవరమిస్తే చిరులన్నీ నావి, తొలి చుక్కవు నీవే, మరు జన్మవు నీవే, తుదిరాక నీవే, మరు జన్మవు నీవే, జానకి కలగనలేదు రాముతి సతి కాగలను ఏనాడు ఆరాము అని మేడం. ఈ పాట వేస్తారని అనుకుంటున్నాను మేడం.
0: చాలా బాగా పాడారండి, తప్పకుండా అండి. మీరు అడిగిన పాట వస్తుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక మంచి మెలోడియస్ సాంగ్ అయితే
1: ఒక మంచి మెలోడియస్ సాంగ్ అయితే వినేసాం కదండి. మన నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో.
2: హలో,
1: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నమస్తే మేడం, నేను నంద్యాల జిల్లా నూనెపల్లి నుంచి రామయ్య మాట్లాడుతున్నాను.
1: రామయ్య గారు ఎలా ఉన్నారు?
2: చాలా చాలా చాలా బాగున్నా మేడం.
1: అయితే మా టాపిక్ విన్నారా?
2: విన్నా మేడం, ఇప్పుడే ట్రై చేస్తున్నారంటే విన్నీకుండదు.
1: సో అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే, వాతావరణం మారుతుంది కదండి. సో వాతావరణం మారుతున్నప్పుడు అనారోగ్య సమస్యలు వస్తాయి కదా. సో అలా అనారోగ్య సమస్యలు వచ్చిన వాళ్ళకి మీరు ఏమైనా చిట్కాలు చెప్తారా అని.
2: చిట్కాలంటే మనము ఎక్కువ ఎండకు తిరగకుండా ఉండాలి మేడం. ఎక్కువ శాతం కూడా మార్పులు వస్తుంటాయి కాబట్టి ఇంకా కొద్దిగా తిరుగుతూ ఉంటారు. గోడమెండ అవి వస్తున్నాయి కాబట్టి తిరుగుతుంటే వాళ్ళకి జిల్లా అవి పెడుతుంటాయి. ఆ ఫుడ్ వల్ల మనం తినే తిండి వల్ల అట్లా వస్తుంటాయి అన్నమాట. అట్లా తిరగకుంటే బాగుంటుంది అన్న.

0: ఓకేనండి. మరి రోజు ఏం పాట వినాలనుకుంటున్నారు?
1: ఈరోజు సినిమా వచ్చేసి సామ్రాట్ మేడం.
0: ఏంటండి
1: సామ్రాట్?
0: ఓకే
1: సామ్రాట్ మూవీ మేడం. హలో
0: చెప్పండి.
1: సామ్రాట్ మూవీ ఉందా మేడం?
0: అదే మూవీలో ఏ సాంగ్ కావాలి?
1: పాట గుర్తురాలా మేడం? రెండు పాటలు చెప్పండి మేడం. ఏమనుకోకుండా.
0: అయ్యో తప్పకుండా అండి చెప్పండి.
1: మేడం
0: చెప్పండి చెప్పండి.
1: రెండు దాంట్లో రెండు పాటలు చెప్పండి మేడం. గుర్తురావడం లేదు పాటలు.
0: డేటాబేస్ మా దగ్గర ఉండదండి.
1: ఉండదు మేడం. దాంట్లో ఒక మంచి పాట ఏంటి మేడం అయితే?
0: ఓకేనండి.
1: అదే ఒక పాట పడతాం మేడం. నేను లైన్ లేను.
0: ఓకేనండి
1: పడతాను. కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, రాళ్ళలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు, నాలో ఉన్న మనసు నీకుగాక ఇంకెవరికి తెలుసు, కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు.
0: చాలా బాగా పాడారండి.
1: థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.
0: ఓకేనండి. మీరు అడిగిన మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వస్తుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
1: థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.

0: ఎవరి కక్షలు ఎదురైనా నీ ప్రేమ దీక్షలో గెలిచి.
1: ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో.
2: హలో, నమస్తే అండి.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శుభ సాయంత్రం అండి. పుల్లారావు గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. మరి టాపిక్ విన్నారా? అదేనండి, వాతావరణం మారుతూ ఉంది కదా, సో చాలా మందికి అనారోగ్య సమస్యలు వస్తా ఉన్నాయి, కాబట్టి మీరేమైనా చిట్కా చెప్తారా అని.
2: అర్థం కాలేదు. ఓకే, మారుతుంది కదా వాతావరణం,
1: కాబట్టి చాలా మందికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. సో వాళ్ళకి మీరేమైనా చిట్కాలు చెప్తారా అని.
2: కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, జ్వరాలు అలాంటివి వస్తుంటాయి కదా, జలుబు జ్వరాలు.
1: అదేనండి,
2: మీ వాయిస్ లో కూడా మార్పు వచ్చిందండి.
1: అవునండి,
2: మీ వయసు లో కూడా మార్పు వచ్చింది. ఏం లేదు మేడం, ఇది ఇప్పుడు ఎందుకంటే మనకి వర్షాకాలం వచ్చే టైంగా కొన్ని జలుబులు జ్వరాలు
1: వస్తుంటాయి.
2: వీటి మీద కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ వేడి నీళ్లు తాగుతూ కొంచెం బోర్ వచ్చింది అలాంటి తాగుతుండాలి మేడం.
1: అవునండి,
2: అలాంటి తాగుతుంటే ప్రాబ్లం క్లియర్ అవుతుంది.
1: మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
2: ఇదిగా మన పవన్ గారికి, నాగేశ్వరరావు గారికి, లింగరాజు గారికి, చిన్నిబాబు గారికి, మన తంతయ్య గారికి హాయ్ చెప్పరా?
1: తప్పకుండా అండి, మీరు చెప్పిన వాళ్ళందరికి ఒక పెద్ద హాయ్.
2: ఓకే మేడం, అయితే ఈరోజు ముంబై సినిమాలో నుంచి ఉరికే చిడుకా మన పవన్ గారితో.
1: ఓకేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట అయితే వస్తుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక మంచి మెలోడియస్ సాంగ్ అయితే వినేసాం కదండి. మనం నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? భాషా గారు ఎలా ఉన్నారు? అవునా అండి,
1: కరెంట్ పోయింది, 3:30 కరెంట్ పోయి తెల్లారుజామునా.
0: అవునండి,
1: గాలి వాన గందరగోళం, ఈదుద్యం సృష్టించి కొద్దిసేపు.
0: మరి టాపిక్ విన్నారా?
1: చెప్పండి మేడం.
0: అదేనండి, వాతావరణం మారుతూ ఉంది కదా, చాలా మందికి చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కదా, సో వాళ్ళకి మీరు ఏమైనా చిట్కాలు చెప్తారా అని.
1: ఇప్పుడు వాతావరణం మారినప్పుడు వాటర్ మారుతాయి.
0: అవునండి,
1: వాటర్ ని మనం కాచి తాగాలి, లేకపోతే జ్వరాలు వస్తాయి. జలుబు, ఈ నెమ్మున్నోళ్ళకి అలాంటి ప్రయాసం రావటం అలాంటివి వస్తాయి మేడం.
0: అవునండి,
1: అది జాగ్రత్తగా ఉండాలి మనం. ఎస్నాఫీల్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి.
0: మరోజు ఏం పాట వినాలనుకుంటున్నారు?
1: బ్రహ్మాస్త్రాలు, పేదాల్లో చిన్ని ప్రశ్నే ఉంది.
0: ఓకేనండి, ఓకేనండి. మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వస్తుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
2: తో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఇహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఇఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్,
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
0: సెల్ 8500136330.

0: ఉండాలి. జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నెల్లూరు జిల్లా ఏస్కట్ మండలం చంద్రూరు పడు మేడం. నా పేరు బండారు శంకరయ్య మేడం.
1: శంకరయ్య గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
1: బాగున్నానండి. మరి టాపిక్ విన్నారా?
2: విన్నా మేడం.
1: మరి చెప్పండి.
2: అయ్యా, నేను చదువుకోలేదు మేడం, అంత దూరం అవన్నీ తెలీదు.
1: అయ్యా, చదువుకోవాల్సిన అవసరం ఏమిటండి? ఇంట్లో అమ్మ చిట్కాలు ఉంటాయి కదా.
2: చిట్కాలు ఉంటాయి అనుకో, అంత దూరం మనకు తెలియలే మేడం.
1: సరే, అయితే ఈరోజు ఏం పాట వినాలనుకుంటున్నారు మరి?
2: మంచి ఇది వజ్రాయుధంలో సన్నజాజి పక్క మీద సంక్రాంతికి అనే పాట వినిపించండి మేడం.
1: తప్పకుండా అండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
2: నా మిత్రుడు బండారు తిరుమూర్తుల గుప్తా గారికి, పాలెం పోలయ్య గారికి, కర్నూలు బ్రహ్మయ్య గారికి మేడం.
1: తప్పకుండా అండి. మీరు చెప్పిన వాళ్ళందరికీ ఒక హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన సాంగ్ వస్తుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక మంచి మెలోడియస్ సాంగ్ అయితే వినేసాం కదండి. మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో.
1: హలో, నమస్తే అండి. నా పేరు భమిడిపాటి వెంకటేశ్వరరావు, హైదరాబాద్ అమ్మా.
0: వెంకటేశ్వరరావు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా?
0: నేను బాగున్నానండి. టాపిక్
1: కదా, భీమవరంలో ఎండలు అవి ఎలా ఉన్నాయి?
0: ఎండలు బాగానే ఉన్నాయండి.
1: ఏదో అడిగిపోయారు ఏంటమ్మా?
0: టాపిక్ విన్నారా?
1: టాపిక్ అదే, సీజన్ గురించి, మార్పు గురించి అడుగుతున్నారు కదా.
0: అవునండి.
1: అంటే ఇంకా ఇక్కడ ఎండగానే ఉంది. ఇందాక ఎవరో ఒక అతను అక్కడ వానలని చెబుతున్నారు.
0: అవునండి, నెల్లూరు నైట్ నిన్న నైట్ పడింది.
1: నెల్లూరు నుంచి ఎవరో చెప్పారు. అయితే వాళ్ళు చిన్న పిల్లల్ని తీసుకొచ్చి నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చాం మేము. అక్కడ ఎండలుగా ఉన్నాయి, ఇప్పుడేమో ఇక్కడ చూస్తే ఎండగా ఉంది. పాప నిన్న ఇబ్బంది పడుతున్నారు. అంటే ఈ వాతావరణంలో కొంచెం ఆయన చెప్పినట్టు వేడి నీళ్లు తాగడం, తర్వాత ఏమో నెమ్మది నెమ్మదిగా ముందు ముందు వస్తుంది. ఇంకా కాస్త జూన్ స్కూల్స్ స్టార్ట్ అయ్యాక ఒకటి రెండు వర్షాలు పడిన తర్వాత ఈ సమ్మర్ లోంచి

0: సీజన్ లోకి వెళ్ళేటప్పుడు కొంచెం బయట పదార్థాలు ఏం తినకుండా ఉండాలి, వీలైనంత వరకు ఇంట్లోనే వండుకుని వేడివేడిగా టైమింగ్స్ కూడా మెయింటైన్ చేస్తూ తింటూ ఉండడం. జనరల్ గా బయట పదార్థాలకు ఎక్కువగా బయట కొంచెం ఒక 2 నెలల 3 నెలల పాటు కొంచెం కాస్త స్లో చేసి, ఏదైనా ఎప్పుడైనా 1 సినిమా వెళ్ళి తిని రావచ్చు, కానీ ఎక్కువగా దాని మీద చేయకూడదు, సీజన్ మార్పు కాబట్టి. కొంచెం వేడి నీళ్ళు అవి తీసుకుంటూ కొంచెం అందరి చిన్న చిన్న వివిక్స్ అని జెండో బామ్ అని అలాంటివి రెడీగా మన దగ్గర ఏ రాత్రి అవసరం వస్తుందో తెలియదు కదా, కొంచెం పెట్టుకుని సీజన్ మార్పులో కొంచెం చిన్న వస్తాయి నీటి వలన వస్తాయి. ఎండల నుంచి ఒక్కసారి విపరీతంగా ఎండలు ఉన్నాయి కదమ్మా ఈసారి, చాలా ఎక్కువ ఎండలు ఉన్నాయి దేశం మొత్తం అన్ని చోట్ల ఉన్నాయి అంటున్నారు.
1: అవునండి,
0: ఈ ఎల్నీనో ప్రభావంతో ఉన్నాయి అంటున్నారు. వర్షాలు కూడా తక్కువ పడతాయి అంటాడు, మరి అంతవరకు తెలియదు
1: మనకి. దాదాపు 50 దగ్గరకు వచ్చేసిందండి ఎండలు కూడా.
0: 50? మీరు ఎలాగ అక్కడ అసలు ఎలా ఉంటున్నారు రాజమండ్రి? 48 47 భీమవరం వెళ్ళొచ్చాడు మన ఫ్రెండ్ అడిగితే చాలా ఎక్కువగా ఉందని చెప్పాడు. రోజు ఫంక్షన్ కి వెళ్ళాడు.
1: అవును, 48 50 ఉంది.
0: చాలా బాగా చేస్తున్నారమ్మా, నిదానంగా అడుగుతూ చక్కగా, వాయిస్ కూడా బాగా ఇది చక్కగా, దాని ఏమంటాం వాయిస్ కల్చర్ అంటాం, మంచి వాయిస్ కల్చర్ ఉంది. బాగా మీ పేరమ్మా?
1: థ్యాంక్ యూ అండి. నా పేరు జిన్సీ.
0: ఏమా
1: జిన్సీ? జిన్సీ. వినాలనుకుంటున్నారు?
0: మా మిత్రుడు ఏమో నాతో పాటు, అతనికి కవిత్వం అది బాగా ఇష్టం, నాతో పాటు చదువుకున్నాడు ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ దాకా నూజివేళ్ళు చదువుకున్నాం
1: మేము.
0: జీవిఎస్ ఆచార్యులు, అతనికి అంకితం ఇస్తూ పెదరాయుడు సినిమాలో కలిసే కాలమా కాసేపు ఆగవమ్మ, కదిలే కాలమా కాసేపు ఆగవమ్మ.
1: ఓకేనండి.
0: పెద్ద వేడుకలు చూడడానికి మన ఇంట్లో ఏమైనా వేడుక జరిగినా, సీతారాములు ఏమన్నా గోదావరి పక్కన నడుస్తున్న కాలం కాసేపు ఆగుతుందట, ఆ వేడుక చూడడానికి కాసేపు ఆగుతుంది, అందుకని ఆ కదిలే కాలాన్ని కాసేపు ఆగి మా ఇంట్లో వేడుక చూసి వెళ్ళమంటున్నాడు కవి. రైట్ అమ్మా,
1: తప్పకుండా అండి. మీరు అడిగిన పాట అయితే వస్తుంది, మీ ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో.
2: హలో,
1: ఎవరండి? ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: అబ్బా శుభ సాయంత్రం అమ్మా. ఈరోజు భలే లక్కీగా దొరికింది నాకు.
1: శుభ సాయంత్రం అండి.
2: నేను విజయవాడ దగ్గర నున్న గ్రామం నుంచి శోభారాణిని మాట్లాడుతున్నానమ్మా.
1: శోభారాణి గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నానమ్మా. మీరందరూ ఎలా ఉన్నారు? అబ్బా చాలా రోజులైంది నేను మాట్లాడి.
1: అవునండి,
2: కలవట్లేదమ్మా, అసలు కాల్ కలవట్లేదు. ఇవాళ ఏదో లక్కీగా అట్లా కలిసింది. టాపిక్ ఏంటి ఈరోజు?
1: టాపిక్ మన వాతావరణం మారుతుంది కదండి. సో వాతావరణం మారుతున్నప్పుడు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కదా, సో వాళ్ళకి మీరేం చిట్కాలు చెప్తారు?
2: అనారోగ్య సమస్య అంటే నాకే వచ్చిందమ్మా నిన్న మొన్న.
1: అవునా? అయ్యో ఏమైందండి?
2: అసలు నాకంతా నాకు తెలియకుండానే కింద కళ్ళు తిరిగి పడిపోయానమ్మా.
1: అమ్మో,
2: కళ్ళు తిరిగి పడిపోయి అసలు అమ్మో చాలా ఇబ్బంది అయిందమ్మా. వారం నుంచి బాగోట్లేదు. ఈ రోజు కూడా ఏదో కొద్దిగా అట్లా పర్వాలేదు. అంటే అతిగా చెమట్లు పెట్టిపోయి ఒంట్లో ఉన్న మినరల్స్ అన్ని పోయినాయి
1: ఎండ వల్ల.
2: ఎండ వల్ల ఇక మళ్ళీ బాటిల్స్ పెట్టించుకొని రోజు ORS రావడం తాగుతూ మందులు వాడుతూ ఏదో ఇట్లా బతికామన్నమాట.
1: చాలా డిహైడ్రేట్ అయిపోయారు అయితే.
2: మామూలుగా కాదమ్మా, అసలు పిండితే బట్టలు వేసుకున్నా చీర కట్టుకున్న మొత్తం అసలు పిండితే నీళ్ళు చలాగా అయిపోతుంది ఒళ్ళు.
1: ఎండలు ఎక్కువ
2: పట్టకూడదంట.
1: అవును,
2: అదేమో వాతావరణం బాగాలేదు కదా, చెమట అలా పడుతుంది కదా అనేసి అలా అనుకున్నాము. విపరీతంగా అమ్మా, అసలు బొట్లు బొట్లు రాలిపోవడం అనమాట ఇల్లంతా కూడా. అసలు ఎంత చండాలం అయిపోయిందంటే ఇల్లంతా, మనమేమో పాలిస్టరాలు కదా బాగోలేదు, అసలు డాగులు పడిపోవటం ఆ చెమటకన్నమాట. ఏంటి ఇలా అయిపోతుంది, ఏంటి ఇలా అయిపోతుంది అనేసి అర్థం కాలేదమ్మా. నిన్న పడిపోయే వరకు తెలియలేదు ఇట్లాగాని.
1: అమ్మో జాగ్రత్తగా ఉండాలండి.
2: ఇక అది అలా ఉంచితే ఇక మీరు ఆ టాపిక్ ఈ టాపిక్ కనెక్ట్ అయ్యిందని అనుకుంటున్నాను నేను.
1: మరి ఏం పాట వినాలనుకుంటున్నారు?
2: అయితే ఈరోజు ఉషా బర్త్డే ఉందమ్మా, సింగర్ ఉషాది.
1: ఓకే,
2: సింగర్ ఉషా గారికి మన రేడియో ద్వారా పుట్టిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అయితే ఉషా గారి మూవీ ఏదైనా పర్లేదమ్మా, చినుకుతడికి తొడుగు పువ్వమ్మ అని ఓ పాట ఉంది కదా, నీ స్నేహం
1: ఉందండి, ఉంది
2: ఆ పాట వినిపించండి. అయితే ఈ రోజు 2 డేస్ స్పెషాలిటీస్ ఉన్నాయమ్మా.
1: అవునా?
2: అవునమ్మా, 2 డేస్ స్పెషల్స్ గురించి చెప్తాను కొంచెం.
1: చెప్పండి.
2: ఒకటి ఏంటంటే, హలో
1: చెప్పండి చెప్పండి.
2: ఓకే అమ్మా, లైన్ లో ఉన్నారా లేదా అని.

0: ఒకటి ఏంటంటే ప్రపంచ శాంతి పరిరక్షకుల దినోత్సవం ఉందమ్మా. ఇంకోటేమో దాంపత్య దినోత్సవం కూడా ఉందమ్మా, ప్రపంచ దాంపత్య దినోత్సవం ఉంది.
1: ఓకే,
0: మరి ప్రపంచ పరిరక్షకుల దినోత్సవం గురించి ఒకటి చెప్తాను. జీవితం ఓ వెన్నెల జలపాతం, ఓ సముజ్వల శాంతి స్వప్నం, ఓ వెలుతురు కిరణం. శాంతితో నవక్రాంతికి బాటలు వెయ్యాలి, సంకుచిత భావాన్ని చెరిపేయాలి. నీవు నీ కోసం కాదు, నీ చుట్టూ ఉన్న సమాజం కోసం పాటుపడాలి. గాంధీ పుట్టిన గడ్డపై అహింసావాదాన్ని అలవర్చుకోవాలి. ఉగ్రవాదపు చర్యలపై సమరం సాగించాలి. గాంధీ కలలు గన్న శాంతి పావురాన్ని ఎగరవెయ్యాలి. ప్రపంచ శాంతికై పాటుపడాలి. శాంతి పరిరక్షకులుగా మెలగాలి.
1: అందరికి
0: శాంతి పరిరక్షకుల దినోత్సవ శుభాకాంక్షలమ్మా. అట్లాగే ప్రపంచ దంపతుల దినోత్సవం ఉంది. భరించేవాడు భర్త అయితే కాపురాన్ని సరిదిద్దుకునేది భార్య. మన చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా భార్య భర్తల బంధానికి ప్రత్యేక స్థానం ఉంది. నా అనేవాళ్ళు ఎందరు ఉన్నా భార్యకు భర్తే సర్వస్వం. మోసం చేసేవారు ఎందరు ఉన్నా భర్తతో నమ్మకంగా ఉండేది భార్య. భర్త అంటే భరోసా, భార్య అంటే బాధ్యత. నమ్మకం నిజాయితీ ప్రేమతో కలిసి జీవించే దంపతుల దాంపత్యం అనురాగ గోపురం, ఆనంద నిలయం. భార్య అంటే అమ్మను మరిపించాలి, భర్త అంటే తండ్రిని మురిపించాలి. అదే భార్యాభర్తల బంధం, అనుకూల దాంపత్యానికి సుగమం. అందరికీ దంపతులందరికీ శుభాకాంక్షలమ్మా.
1: తప్పకుండా అండి. థ్యాంక్ మీరు అడిగిన పాట అయితే వస్తుంది, మీరు ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఓకేనండి. మరి మన మన క్లోజింగ్ టైం అయితే వచ్చేసింది, నాకైతే క్లోజ్ చేయాలని లేదు, కానీ మళ్ళీ రేపు ప్రసారం అయ్యే మస్తు టైం ప్లస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం, సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే జిన్సీ.

0: FM 90.4.
1: Hi listeners, good evening. Welcome to Career Choice. Bamar Lorry and Company Limited, Kolkata. 62 ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టులను భర్తీ చేయనుంది. వీటికి బీటెక్ ఎంబీఏలతో దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ధృవపత్రాల పరిశీలన, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలతో నియమకాలుంటాయి. ఇక ఎంపిక విషయానికొస్తే కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి మల్టిపుల్ ఛాయిస్ విధానంలో 100 మార్కులు ఉంటుంది. ప్రశ్నకు 1 మార్కు వ్యవధి 90 నిమిషాలు. హిందీ ఇంగ్లీష్లో 2 సెక్షన్లు ఉంటుంది. సెక్షన్ 1లో జనరల్ ఇంజనీరింగ్, జనరల్ మేనేజ్మెంట్ సంబంధిత ప్రశ్నలు 40 ఉంటాయి. సెక్షన్ 2 యాప్టిట్యూడ్లో లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీకి సంబంధించిన 60 ప్రశ్నలు వస్తాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.5 మార్కు తగ్గిస్తారు. మరి పరీక్షలు అర్హతకు జనరల్ అభ్యర్థులు సెక్షన్ 1లో 60%, సెక్షన్ 2లో 65% పొందాలి. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు సెక్షన్ 1లో 55%, సెక్షన్ 2లో 60% కనీస అర్హత మార్కులు సాధించాలి. వీరిని పోస్టుకు 5 నుంచి 10 మంది చెప్పిన తర్వాతి దశలైన ధృవపత్రాల పరిశీలన, జీడీ జీటీ పర్సనల్ ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు. జీడీ జీటీ పర్సనల్ ఇంటర్వ్యూల్లో జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీలు 65%, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు 60% చెప్పిన కనీస అర్హత మార్కులు పొందాలి. వీరిని కేటగిరీల వారీగా తుది ఎంపిక చేస్తారు. ఇక పోస్టుల విషయానికొస్తే ఎగ్జిక్యూటివ్ ట్రైనీ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ 23, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జనరల్ మేనేజ్మెంట్ 39 ఉన్నాయి. వేతన శ్రేణి నెలకు 40,000 నుండి 140,000 వరకు. అర్హత మెకానికల్, కెమికల్, ఫుడ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, లెదర్ టెక్నాలజీతో బీఈ ఆర్ బీటెక్ లేదా ఎంబీఏ, పీజీ డిప్లొమా, పీజీ డిగ్రీ, వీటిల్లో ఏదైనా సరే 65% మార్కులతో పూర్తి చేయాలి. ఇక ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 60% సరిపోతుంది. మరి చివరి ఏడాది ట్రైనీ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ పోస్టులకు 25 ఏళ్లు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జనరల్ మేనేజ్మెంట్ పోస్టులకు 27 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ల సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు ఫీజు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీలకు 500, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, ట్రాన్స్ జెండర్లకు ఫీజు అనేది ఉండదు. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, విశాఖపట్నం. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 9, 2026. లిజినెస్ మరిన్ని నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోబోయే ముందు ఒక చక్కని పాటను విందాం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ చాయిస్. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మద్రాస్ 108 అప్రెంటిస్ల కోసం దరఖాస్తులు కోరుతోంది. ట్రేడ్ అప్రెంటిస్ 124, డిప్లొమా అప్రెంటిస్ 18, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 16. అర్హత వచ్చేసి సంబంధిత విభాగాల్లో ఐటీఐ లేదా డిప్లొమా డిగ్రీ, వయసు 18 నుండి 28 మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు సడలింపు వర్తిస్తుంది. ఇక స్టైఫండ్ వచ్చేసి నెలకు 9,200 నుంచి 12,300 వరకు. వీటిలో గ్రాడ్యుయేషన్లో మార్కుల మెరిట్ తో ఎంపికనేది ఉంటుంది. పోస్ట్ ద్వారా దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జూన్ 30, 2026. చిరునామా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్, కల్పక్కం. ఇప్పుడు మనం మరొక నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ భువనేశ్వర్ తాత్కాలిక ప్రాతిపదికన 12 యంగ్ ప్రొఫెషనల్ జూనియర్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. యంగ్ ప్రొఫెషనల్ 9 పోస్టులు, జూనియర్ కన్సల్టెంట్ 3 పోస్టులు. ఇక అర్హత వచ్చేసి పోస్టుల ప్రకారం యూజీ, పీజీ, ఎంబీబీఎస్, బీడీఎస్, బీవీఎస్సీ తో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. వేతన శ్రేణి నెలకు 35,000 నుండి 80,000 వరకు. ఇంటర్వ్యూతో ఎంపికనేది ఉంటుంది. ఇక ఇంటర్వ్యూ తేదీలు మే 28 నుండి జూన్ 3 వరకు. వేదిక యానిక్స్ బిల్డింగ్ ఆఫ్ ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్, చంద్రశేఖర్పూర్, భువనేశ్వర్, ఒడిశా. లిజినెస్ ఇప్పుడు మనం మరొక నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. సాగర్మల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఢిల్లీ 12 E1 గ్రేడ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు వచ్చేసి ఫైనాన్స్, ప్రాజెక్ట్స్, లీగల్, కంపెనీ సెక్రటరీ, ఐటీ. అర్హత 60% మార్కులతో సంబంధిత విభాగాల్లో బీఈ, బీటెక్, ఎల్ఎల్బి, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగ్. వయసు 30 ఏళ్లు మించకూడదు. ఇక ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు అనేది వర్తిస్తుంది. వేతన శ్రేణి నెలకు 40,000 రూపాయలు. లిజినెస్ మరిన్ని నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోబోయే ముందు ఒక చక్కని పాఠం విందాం.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. కళ్ళు మనకి ప్రాణం, ఎండ నుండి కావాలి రక్షణం.
1: నల్లజోడు పెట్టుకో, స్టైల్ కొంచెం పెంచుకో.
0: యూవీ కిరణాల నుండి కళ్ళని కాపాడు, లోకాన్ని చల్లగా చూడు.
1: కూల్ షేడ్స్, కూల్ మూడ్స్.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్.
3: డాక్టర్ సింధు నారాయణ, ఎంబీబీఎస్, ఎండి, డీవీఎల్, చర్మ వ్యాధి నిపుణులు.
2: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
3: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఎంఎస్, ఎఫ్ఐఎస్, ఎముకలు మరియు కీల వైద్య నిపుణులు.
2: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
3: ఆరోగ్యశ్రీ, ఇహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
2: మా అడ్రస్,
3: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
2: సెల్ 8500136630.
1: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ చాయిస్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి దేశవ్యాప్తంగా అన్ని రైల్వే డివిజన్లలో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 6565. పోస్టుల వివరాలు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ 3-3. పోస్టుల వివరాలు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ 323, టెక్నీషియన్ గ్రేడ్ 3 6242. అర్హత వచ్చేసి 10వ తరగతి ఐటీఐ, బీఎస్సీ లేదా డిగ్రీ లేదా డిప్లొమాలో ఉత్తీర్ణులవ్వాలి. వయసు టెక్నీషియన్ గ్రేడ్ 1 కు 18 నుంచి 33 ఏళ్లు, టెక్నీషియన్ గ్రేడ్ 3కి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం నెలకు టెక్నీషియన్ గ్రేడ్ 1 కు 29,200 రూపాయలు, టెక్నీషియన్ గ్రేడ్ 3కు 19,900 రూపాయలు ఉంటుంది. ఇక ఎంపిక విధానం కంప్యూటర్ ఆధారిత పరీక్ష, సర్టిఫికెట్ల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ జూన్ 30, 2026. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూలై 29, 2026. ఇప్పుడు మనం మరొక నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి నాగ్పూర్ డివిజన్ మోతిబాగ్ వర్క్ షాప్ లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీల సంఖ్య 1079. ఖాళీల వివరాలు నాగ్పూర్ డివిజన్ 977, మోతిబాగ్ వర్క్ షాప్ 102. ఇక ట్రేడ్ల విషయానికొస్తే ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, పీఓపీఏ, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్, ప్లంబర్, పెయింటర్, వైర్మ్యాన్, డీజిల్ మెకానిక్, టర్నర్ తదితరాలు. అర్హత వచ్చేసి అభ్యర్థులు కనీసం 50% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత ట్రేడ్లు ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ ద్వారా జారీ చేసిన లేదా ఐటీఐ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. మెట్రిక్యులేషన్ ఐటీఐ పరీక్షల మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 18, 2026. లేజినెస్ మరి ఇంతవరకు కెరియర్ చాయిస్ కార్యక్రమంలో కొన్ని నోటిఫికేషన్ వివరాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ.

స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
4: పగలు బాణుడి ప్రతాపం, సాయంత్రం ప్రకృతి ప్రసాదం.
3: 6 దాటాక కిటికీలు తెరవండి, చల్లని గాలిని ఆహ్వానించండి.
4: ఫోన్ పక్కన పెట్టి కాసేపు బాల్కనీలో కూర్చోండి.
3: ప్రశాంతమైన మనసే అసలైన వేసవి ఉపశమనం.
4: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
5: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867424558.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1, సెల్ నంబర్ 6304327391.

భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542521117.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. సింథటిక్ వద్దు, టైట్ ఫిట్ వద్దు.
1: వేసవి అంటేని కాటన్ ముద్దు.
0: లేత రంగుల డ్రెస్సులు, చల్లగా ఉండే మనసులు,
1: గాలి ఆడేలా హాయిగా ఉండేలా.
0: మీ ఫ్యాషన్ ని మార్చుకోండి, ఎండని తరిమి కొట్టండి.
1: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు, స్కూల్కి సెలవులు సరదాల వెల్లువలు,
1: ఫోన్లకు కాస్త దూరంగా ఆటలకు కాస్త దగ్గరగా,
0: సాయంత్రం వేళల్లో అమ్మమ్మ కథలు తాతయ్య మాటలు,
1: ఈ సంబంధి మెమరబుల్ గా మార్చుకోండి,
0: జ్ఞాపకాలను దాచుకోండి,
1: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9119193.

నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9000125552.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ యో ఆర్జే సంజన. వెల్కమ్ టు తీన్ మార్. మరి ఇవాళ తీన్ మార్ లో నేను తెలుగు, తమిళ్ అండ్ అలాగే హిందీలో నుంచి సుభిత్ సాంగ్స్ తో అయితే రెడీగా ఉన్నాను. మరి ఆ సాంగ్స్ ని వినబోయే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు తీన్ మార్. మరి ఇవాళ తీన్ మార్ లో మన ఫస్ట్ సాంగ్ గ్యాంగ్ లీడర్ మూవీ నుంచి నిన్ను చూసిన ఆనందంలో కనుపాపే కడలై పొంగినదే. మరి ఈ బ్యూటిఫుల్ సాంగ్ ని అనంత్ శ్రీరామ్ గారు రాయిగా అనిరుద్ధ్ గారు మ్యూజిక్ అందించారు. మరి సిద్ శ్రీరామ్ పాడిన ఈ సాంగ్ మీకోసమైతే ప్లే చేయబోతున్నాం, విని ఆనందించండి.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukula Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIS, Yemukulu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemukulaku, Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadanu.
1: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
1: ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే విన్నాం కదా లిజనర్స్, మరి నెక్స్ట్ మీకోసం ఒక తమిళ సాంగ్ ని ప్లే చేయబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వద్దే వద్దు నూనె వస్తువులు, అస్సలు వద్దు.
2: బిర్యానీలు, పకోడీలు ఈ కాలానికి సెట్ అవ్వవు.
1: కడుపులో మంట, ఒళ్ళంతా సెగలు.
2: తేలికపాటి ఆహారమే మన వేసవి తారక మంత్రం.
1: లైట్ గా తినండి, రైట్ గా ఉండండి.
2: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
3: ఒక బ్యూటిఫుల్ సాంగ్ నైతే విన్నాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ సాంగ్ రాబత్ మూవీ నుంచి, మే తెరే బాయ్ ఫ్రెండ్ తు మేరీ గర్ల్ ఫ్రెండ్. మరి ఈ సాంగ్ కి మీట్ బ్రోస్ గారు మ్యూజిక్ అందించారు, అజిత్ సింగ్ గారు పాడారు. మరి ఈ బ్యూటిఫుల్ సాంగ్ ని మీకోసం అయితే ప్లే చేయబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్

0: రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సూపర్ సాంగ్ అయితే వినేసాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ సాంగ్ మజిలీ మూవీ నుంచి ప్రియతమా ప్రియతమా. మరి ఈ సాంగ్ ని చైతన్య ప్రసాద్ గారు రాయిగా చిన్మయ్య గారు పాడారు. మరి గోపి సుందర్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ మీకోసం అయితే ప్లే చేయబోతున్నాం, విని ఆనందించండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు, చూడడానికి నల్లగా లోపల

0: లగా నోట్లో వేస్తే కరిగిపోయే తీయని ముంజలు,
1: ప్రకృతి ఇచ్చిన ఐస్ క్రీమ్లు, ఈ వేసవి స్పెషల్ వంటకాలు.
0: లిమిట్ లేకుండా తినేయండి, వేసవి తాపాన్ని తెచ్చుకోండి.
1: తాటి ముంజలు ఆరోగ్యం యొక్క ఖజానాలు.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ సాంగ్ సింబా మూవీ నుంచి అంకమారే ఒల్లడికి అంకమారే. మరి ఈ సాంగ్ ని షబీర్ గారు రాయిగా కుమార్ గారు పాడారు. మరి తనిష్క్ గారు మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ మీకోసం అయితే ప్లే చేయబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
2: పగలు బాణుడి ప్రతాపం, సాయంత్రం ప్రకృతి ప్రసాదం.
1: ఆరు దాటాక కిటికీలు తెరవండి, చల్లని గాలిని ఆహ్వానించండి.
2: ఫోన్ పక్కన పెట్టి కాసేపు బాల్కనీలో కూర్చోండి.
1: ప్రశాంతమైన మనసే అసలైన వేసవి ఉపశమనం.

0: మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
2: ఒక సుపర్హిట్ సాంగ్ అయితే విన్నాం కదా లిజనర్స్, మరి నెక్స్ట్ ఒక తమిళ సాంగ్ ని ప్లే చేయబోతున్నాం, విని ఆనందించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
2: ఒక మంచి సాంగ్ అయితే విన్నాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ సాంగ్ కిర్రాక్ పార్టీ మూవీ నుంచి గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా. మరి ఈ సాంగ్ ని మౌలి గారు రాయిగా విజయ్ ప్రకాష్ గారు పాడారు. మరి ఈ బ్యూటిఫుల్ సాంగ్ ని మీకోసం అయితే ప్లే చేయబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIR నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. ఊరెళ్తున్నారా, చుట్టాలింటికి వెళ్తున్నారా, అయితే ఆగండి, మీ బ్యాగ్ లో వాటర్ బాటిల్ ఉందా?
2: బయట దొరికే రంగునీళ్ళొద్దు, మన ఇంటి సురక్షిత నీరే వద్దు.
1: ప్రయాణం హాయిగా సాగాలి, ఆరోగ్యం పదిలంగా ఉండాలి.
2: హ్యాపీ జర్నీ విత్ కూల్ వాటర్.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
3: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ సాంగ్ జగ్గా జాకోస్ మూవీ నుంచి గల్తీ సే మిస్టేక్. మరి ఈ సాంగ్ ని అమితాబ్ భట్టాచార్య గారు రాయగా ప్రీతం గారు మ్యూజిక్ అందించారు. మరి అర్జిత్ సింగ్ పాడిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసమైతే ప్లే చేయబోతున్నాం, విని ఆనందించండి.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001255552.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
3: బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ సాంగ్ సరైనోడు మూవీ నుంచి, తెలుసా ప్రేమించానని. మరి ఈ సాంగ్ ని శ్రీమణి గారు రాయిగా, ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ అందించారు. మరి సమీరా భరద్వాజ్ పాడిన ఈ పాట మీకోసం అయితే ప్లే చేయబోతున్నాం. దీన్ని ఆనందించండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. కళ్ళు మనకి ప్రాణం, ఎండ నుండి కావాలి రక్షణం.
2: నల్ల జోడు పెట్టుకో, స్టైల్ కొంచెం పెంచుకో.
1: యూవీ కిరణాల నుండి కళ్ళని కాపాడు, లోకాన్ని చల్లగా చూడు.
2: కూల్ షేడ్స్, కూల్ మూడ్స్.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
3: సో లిజనర్స్, ఇదండి ఇవాళ మన థీమ్ మార్. ఈ రోజు మన థీమ్ మార్ లో ప్లే చేసిన తెలుగు, తమిళ్, హిందీ సాంగ్స్ ని మీరు ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. మళ్ళీ వచ్చే థీమ్ మార్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ యువర్ ఆర్జే సంజనా.

ఇప్పుడు సమయం 8 గంటలకు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.